ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 29వ రోజు. ఆంగ్ల సంవత్సరం 2026, జూలై నెల 18వ తేదీ, శనివారం. 101.7 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం.

ప్రారంభం. శ్రోతలకు శుభోదయం. ఆకాశవాణి స్టూడియోలో సమయం 5:59:13 మా ప్రసారాలకు స్వాగతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 6:05 కు వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఉపనిషతే శ్రీమద్ వెంకటేశాయ మంగళం.
1: మీరింతవరకు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గానం చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విన్నారు. భక్తిరంజని కార్యక్రమంలో ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి శ్రీ ఎస్ఎల్వి రాజగోపాలాచారి గారు వినిపించిన వినదగు మాట.
2: నా దేహో నచ జీవాత్మ నేంద్రియాణి పరంతప మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. దేహము కానీ జీవాత్మ కానీ ఇంద్రియములు కానీ బంధమోక్షములకు కారణం కాదు, మనస్సే కారణం అంటోంది సాక్ష్యాయనీయోపనిషత్. మనసు చాలా చిత్రమైనది, దాని చేష్టలు కూడా చిత్ర విచిత్రంగా ఉంటాయి. దోషమని తెలిసి కూడా మనం చేసే తప్పులకు కారణం మనస్సు. సంసార సుఖాలు, భౌతిక విషయ వాంఛలు, భార్యాబిడ్డలు, దాసదాసీ జనాలు, ఇళ్ళు వాకిళ్ళు, ధన సౌఖ్యాలు, పదవులు, వాహనాలు, సప్త వ్యసనాలలో తిరుగుతూ ఆయా సౌఖ్యాలు అనుభవిస్తూ వాటికి మనిషిని బానిసలా మార్చేది మనస్సు. ఎడమ చేతితో దానం చేస్తున్న కర్ణుడితో ఒక బ్రాహ్మణుడు కుడి చేతితో ఇవ్వమని కోరాడు. ముందు ఇచ్చిన దానిని వెంటనే తీసుకో, ఎడమ చేతితో నుండి కుడి చేతిలోకి మారేలోగా నా మనసు మారిపోవచ్చు అన్నాడట కర్ణుడు. మనసు ఎంత చంచలమైనదో గుర్తించినవాడు కర్ణుడు. అనవసరమైన చెత్తను పోగు చేసుకోవటంలోనే నిమగ్నమైపోతూ ఉంటుంది మనస్సు. ఎవరో ఒకరిపై ఎప్పుడూ ఆడిపోసుకోవటం, సరదా కబుర్లు, వ్యర్థ కాలక్షేపం, ఆడంబరాలు, శారీరక భోగాలు, న్యాయ అన్యాయ మార్గాల్లో ఎలాగైనా సరే ధనం సంపాదించాలి అనే వాటి మీదనే నిత్యము దీని చూపు. చెడు వ్యసనాలు అని తెలిసి కూడా విడిచిపెట్టలేకపోవటం మానసిక దౌర్బల్యం. మనసు యొక్క ఈ వింత ప్రవర్తనకు భయపడిన అర్జునుడు చెంచలంహి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం అని కృష్ణునితో మొరపెట్టుకున్నాడు. ఈ విచిత్ర ప్రవర్తన ఒక మానసిక క్రీడ, దానిని గుర్తించాడు క్రీడి అయిన అర్జునుడు. అసలు ఈ మనసు ఎలా తయారయ్యింది? అన్నము వల్ల తయారైంది. అన్నమయం హి సౌమ్య మనహ అని చెబుతోంది ఛాందోగ్యోపనిషత్తు. పెరుగు నుండి నెయ్యి వచ్చినట్టు అన్నం వల్ల అతి సూక్ష్మాంశమైన మనసు ఏర్పడుతుంది అంటోంది శాస్త్రం. చంద్రుణ్ణి ఔషధీపతి అంటారు. చాంద్రరసం ఆదిత్యాగ్నిలో హోమమై సోమం అవుతుంది. సోమము పర్జన్యాగ్నిలో హోమమై వర్షం అవుతుంది. వర్షరూపంలో సోమం పృథివ్యగ్నిలో ఆహుతై ఔషధులు పుడతాయి. ఔషధులు మానవుల జఠరాగ్నిలో ఆహుతై సప్తధాతువులుగా మారి శుక్రం ఏర్పడుతుంది. ఓజస్సు శుక్రధాతువుకి అవస్థాంతర రూపం. అందులో వాయుతత్వం పోగా మిగిలిన సూక్ష్మాతి సూక్ష్మమైన శ్రద్ధామయ సోమరస సారమే మనస్సు అని వేదం చెబుతోంది. ఈ సోమం జిడ్డు లక్షణం కలది కనుకనే సోమరస రూపమైన మనస్సుకి కూడా ఆ జిడ్డు లక్షణం సంక్రమించింది. దేనిపై మనసు పడితే దానిమీదనే లగ్నమై జిడ్డు వలె అంటుకుని ఎంతకు మరలి రాకుండట అనుభవంలో మనకు తెలిసిన విషయమే. ఈ జిడ్డు చాంద్రసోమ లక్షణం. చంద్రునికి సోముడు అని పేరు. చాంద్రసోమ రసమే అన్నము ద్వారా మన శరీరంలో ప్రవేశించి మనసుగా మారుతుంది. కనుకనే శృతి చంద్రమా మనసో జాత అంటూ మనశ్చంద్రుల సంబంధాన్ని చెప్పింది. మనసు వల్ల ఎంత ప్రమాదం ఉందో అంత ప్రమోదం ఉంది. అసలు బంధమోక్షాలకి కారణం మనస్సే కదా. అవ్యయుని పంచకళలైన ఆనంద విజ్ఞానమన ప్రాణవాక్కులలో మనసు మధ్యస్థంగా ఉంటుంది. ఉభయాత్మకం మనహ అని శృతి. ఇటు ప్రాణవాక్కులతో సంచరించి సంసార బంధానికి, అటు విజ్ఞాన ఆనందాలలో సంచరించి మోక్షానికి కారణం అవుతుంది. ఇంతటి ప్రాముఖ్యం కలిగి ఉండి అంతటి చాంచల్యం కలిగిన ఈ మనసుని నిగ్రహించడం ఎలా అని డీలాపడిపోయాడు అర్జునుడు. మనసును నియంత్రించలేకపోతే యుద్ధం చేయటం ఎలా? జీవన సమరం సాగించటం ఎలా? మనసును నియంత్రించలేకపోతే మానసికంగా కట్టుబడవలసిన, పాటించవలసిన సత్యము, అహింస, శుచి, శాంతి, దైవభక్తి, దానము, ధర్మము, దయ, సానుభూతి, నీతి, సత్శీలము వంటి ఉత్తమ ధర్మాలను పాటించటం ఎలా? ఇది అర్జునుని ఆవేదన. కాదు, ప్రతి ఒక్కరి ఆవేదన. మనసు పొగేసుకుని మనసు మీద పడిన చెత్తను ఊడ్చి శుభ్రం చేసి స్వచ్ఛ మనస్సుగా మార్చే ఉపాయం లేదా? అంటే ఉంది. ఈ మానసిక చెత్తను ఊడ్చి శుభ్రపరచుకోవటానికి వైరాగ్యమనే చీపురును అందించాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేణిత గృహ్యతే. మనసుని నిగ్రహించడం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. వైరాగ్య

0: బుద్ధి చేయదానిని గ్రహింపవచ్చు. స్వస్తే చిత్తే బుద్ధయ సంభవంతి అని సూక్తి.
1: మీరింతవరకు శ్రీ ఎస్ఎల్వి రాజగోపాలాచార్య గారు వినిపించిన వినతగ మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి, సేద్య శుద్ధుల కార్యక్రమంలో లేగదోడల పెంపకంలో సంరక్షణ.
2: రైతన్నలకు నమస్కారం. ఈరోజు లేగదోడల పెంపకం అలాగే వాటి సంరక్షణ గురించి తెలుసుకుందాం. లేగదోడలకు పుట్టిన అరగంట నుండి 3 రోజుల వరకు జున్నుపాలు సమృద్ధిగా 3 నుంచి 4 విడతలుగా అందించాలి. లేగదోడలు ఎదగడానికి పాలు ఒకటే సరిపోవు, కాబట్టి ఘనపాహారం దాణా గడ్డి రూపంలో అందించాలి. సెల్యులోజ్ పీచు పదార్థం ఉన్న ఎండుమేతను ఇవి జీర్ణం చేసుకోలేవు, కాబట్టి 3 నెలల లోపల దూడలకు పప్పు జాతికి చెందిన నాణ్యమైన పిల్లిపెసర, అలసంద, లూసర్న్, బర్సిమ్ వంటి గ్రాసాలను రైతు సోదరులు అందిస్తే లేగదూడలు బాగా పెరుగుతాయి. లేగదూడలకు 2వ వారం నుండి పోషక విలువలతో కూడిన సమీకృత దాణాను అలవాటు చేయాలి. దాణాను ఈ వయసులో అందించడం వల్ల లేగదూడలకు జీర్ణకోశ వ్యాధులు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నెల వయసులో 300 గ్రాములు, 2వ నెలలో కిలోలోపు దాణాను దూడలు తినే విధంగా చూడాలి. ఈ వయసులో ఎంత ఎక్కువగా దాణా తింటే అంత త్వరగా ఎక్కువ బరువు ఈ దూడలు పెరుగుతాయి. లేగదూడలకు 2వ వారం నుంచే పరిశుభ్రమైన నీటిని అన్ని వేళలా అందుబాటులో ఉంచాలి. పాలు పితికే ముందు చేపు కొరకు, పాలు పితికిన తర్వాత చివరి పాలను దూడలకు వదులుతూ ఉంటారు. ఇలా వెన్న శాతం ఎక్కువగా ఉంటే చివరి పాలు దూడలు తాగడం వల్ల అజీర్తి సమస్య వస్తుంది. అలాగే ఒకేసారి 2 లీటర్లకు మించి పాలు తాగిస్తే తెల్లపరడు సమస్య కూడా ఏర్పడుతుంది. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించుకోవాలి. యూరియా వరిగడ్డిని కానీ యూరియాతో కూడిన దాణాను చిన్న వయసు దూడలకు అందించకూడదు. పశు పోషకులు విలువైన పశు సంపదను కాపాడుకోవాలంటే ప్రధానంగా దూడలను జాగ్రత్తగా పెంచేలా చర్యలు తీసుకోవాలి. పశువు సకాలంలో పొర్లి ఈనగానే 1 దూడను పొందగలం. అలాగే పాడి ప్రారంభమవుతుంది. పుట్టిన దూడ పెరిగి పెద్దదైతే మనింట్లోనే మంచి కామధేనువుగా తయారవుతుంది. కొత్త పశువులపై వేల కొద్ది ఖర్చు పెట్టే సమస్య నివారించబడుతుంది. పుట్టిన దూడల్లో మరణాలు ముఖ్యంగా గేదె దూడల్లో ఎక్కువగా ఉండటం వల్ల 30% వరకు చనిపోతాయి. అలా మరణించకుండా దూడలను కాపాడుకోవాలి. దూడలు జన్మించిన అరగంటలోగా జున్నుపాలు తాగిస్తే దూడలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆ తర్వాత దూడ పెరుగుదలను బట్టి పాలకు వదలాలి. 10 నుంచి 15 రోజుల మధ్యలో మొదటిసారి పెనాక్యూర్ 150 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్తో నట్టల మందు తాగించాలి. పుట్టిన 3వ రోజు విటమిన్ ఏ ఇంజెక్షన్ ఇప్పించాలి. దూడలు మట్టి తినకుండా నోటి బుట్టలు తొడగాలి. బొడ్డువాపు, కీళ్లవాపు, విరోచనాలు, దగ్గు, అంధత్వం మొదలగు సమస్యలు రాకుండా రైతు సోదరులు చర్యలు తీసుకోవాలి. దూడలు 4 మాసాలు దాటగానే గాలికుంటు వ్యాధి, గొంతు వాపు వ్యాధి, బ్రూసెల్లోసిస్ రోగాలకు టీకాలు వేయించాలి. పుట్టిన దూడలను తల్లి పూర్తిగా నాకిన తర్వాత బట్టతో తుడవాలి. కాలిగోళ్లను సున్నితంగా కత్తిరించాలి. సాధ్యమైనంత వరకు కొట్టల్లో వెచ్చగా ఉండే ప్రదేశాల్లో పశువులు ఈనేలా చూడాలి. తల్లి నుంచి వచ్చే మాయను కింద పడిన తర్వాత తీసుకుపోయి 1 గుంత తవ్వి పూడ్చిపెట్టాలి. దూడలు పుట్టినప్పటి నుంచి 1 వారం రోజుల వరకు కుక్కలు, ఇతర జంతువులు దగ్గరకు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. దోమలు ఈగలు లేక

0: లేకుండా చూసుకోవాలి. ఎలాంటి చిన్నపాటి సమస్యలు ఉన్నా దగ్గరలోని వైద్య సిబ్బందిని రైతు సోదరులు సంప్రదించాలి. ఇప్పుడు పశువుల్లో పరాన్నజీవుల బెడద గురించి చూద్దాం. పాడి పశువులు సమృద్ధిగా పాలు ఇవ్వాలంటే పోషణ రక్షణ చర్యలు చేపట్టాలి. కంటికి కనబడకుండా పాడి పశువులపై చేరి పాల దిగుబడులను తగ్గించే బాహ్య పరాన్నజీవుల పట్ల రైతు సోదరులు జాగ్రత్త వహించాలి. బాహ్య పరాన్నజీవులైన పేలు, గోమార్లు, ఈగలు, దోమల నిర్మూలనకు చర్యలు చేపట్టాలి. టిక్స్ అని పిలిచే గోమార్లు పశువుల్లో అధికంగా వృద్ధి చెందుతాయి. ఇవి పశువుల పాకలోని పగుళ్లలో ఉండి గుడ్లు పెట్టి పొదిగి వృద్ధి చెందుతాయి. వీటి కారణంగా బ్యాక్టీరియా, వైరస్ జబ్బులు పాడి పశువులలో రక్తహీనతను కలిగించి పాల దిగుబడిని గణనీయంగా తగ్గిస్తాయి. వీటి నివారణకు రైతు సోదరులు చర్యలు చేపట్టుకోవాలి. పశువుల తల, మెడ చెవులు, తోక, పొదుగు, బాహ్య జననేంద్రియాల పరిసరాల్లో పరీక్షించి గోమార్లను తొలగించాలి. అవసరమైతే భూతద్దం ద్వారా పాడి పశువు శరీరాన్ని పరీక్షించి వీటిని తొలగించే ఏర్పాట్లు చేసుకోవాలి. 2 మిల్లీలీటర్ల బ్యూటాక్స్ మందును లీటర్ నీటికి చొప్పున కలిపి పశువు శరీరంపై పిచికారీ చేసుకోవచ్చు. ఈ మందులు పిచికారీ చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలు పడుతున్నప్పుడు, గాలి ఎక్కువగా వీస్తున్నప్పుడు, చలిగా ఉన్న సమయాల్లో మందులు పిచికారీ చేయకూడదు. పశువుల్లో పుండ్లు, గాట్లు, శరీరంపై పగుళ్ళు, ఇతర గాయాలు లేకపోతేనే మందు పిచికారీ చేయాలి. మందులు నోటికి తగలకుండా, తినే పదార్థంతో కలపకుండా, పశువులు నాకకుండా చూడాలి. క్రమం తప్పకుండా 3 వారాలకొకసారి పిచికారీ చేయాలి. పశువుల నివాస స్థలాలు శుభ్రంగా ఉంచి గోడలు, నేలలో పగుళ్ళు లాంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలుకల సంతతిని నిర్మూలించాలి. తగినంత వెలుతురు, గాలి పశువుల పాకలోపలికి చేరేలా నిర్మించుకోవాలి. చలికాలంలో పాడి పశువుల పోషణలో ప్రత్యేక జాగ్రత్తలు పశుపోషకులు చేపట్టాలి. ఈ కాలంలో సాధారణంగా పాల దిగుబడి పెరుగుతుంది కాబట్టి రైతులు మిగిలిన పాలతో పాల పదార్థాలు తయారు చేసి అమ్మడం ద్వారా ఆదాయం పొందవచ్చు. చలికాలంలో ఉదయం 6 నుంచి 7 గంటలకు, సాయంత్రం 4 నుంచి 5 గంటలకు పాలు పితకడం మంచిది. చలికాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రతలు తగ్గకుండా శరీరం వేడిగా ఉండడానికి అదనపు ఆహారాన్ని ఇవ్వాలి. లేదంటే పశువులు మేత తినక పాల దిగుబడి తగ్గుతుంది. పశువులకు అందించే దాణాలు, పిండి పదార్థాలు ఎక్కువగా, మాంసకృతులు తక్కువగా ఉండేలా పశుపోషకులు చూసుకోవాలి. లూసర్న్, బర్సిమ్ వంటి పశుగ్రాసాలను సాగు చేసి పాడి పశువులకు కనీసం 20 కిలోలు ప్రతిరోజు ఇవ్వాలి. వరి కోతలు పూర్తవగానే పొలంలో మిగిలి ఉన్న తేమతో జనుము వంటి పశుగ్రాసాలను సాగు చేసుకొని పచ్చిమేతగాను ఎండిన తర్వాత వరిగడ్డితో కలిపి పశువులకు వేయాలి. ఈ సీజన్లో గేదెలు ఎక్కువగా ఎదకొచ్చి పొర్లుతాయి. కాబట్టి పశువులను రోజుకు 2 సార్లు పరిశీలించి ఎదలో ఉన్న పశువులను గుర్తించి కృత్రిమ వీర్యదానం చేయించాలి. చలిగాలులు, మంచు కురవడం వల్ల న్యూమోనియా సోకే ప్రమాదం ఉంది. గొంతువాపు, గిట్టలు మెత్తబడడం, మేత తినకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
1: మీరింతవరకు సేద్య శుద్ధులు కార్యక్రమంలో లెగదూడల పెంపకంలో సంరక్షణ ఈ అంశం గురించి శ్రీ ఏ హేమంతరాజు గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోలో సమయం 6:45 కావస్తుంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కవి అంధ్యశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం గుడివాడ పట్టణంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజావేదిక సమావేశంలో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం యలవర్తి గ్రౌండ్స్లో టీడీపీ స్థానిక నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారని అధికారులు వెల్లడించారు. తెలంగాణ భాషా వైభవానికి ప్రతీకగా నిలిచిన కవి అంధ్యశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో ఈరోజు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. 3.95 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అంధ్యశ్రీ స్మృతివనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అంధ్యశ్రీ సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించడంతో పాటు తెలంగాణ భాష సంస్కృతి సాహిత్య వైభవాన్ని ప్రతిబింబించే కేంద్రంగా ఈ స్మృతివనాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని అధ్యయనం చేసి నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం తీర్మానించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్లతో కలిసి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయుల సమావేశంలో వెల్లడిస్తూ వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించిందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: ప్రైమరీ స్కూల్ ఉన్న పిల్లల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ వరకు కూడా ఇవన్నీ అందించడం జరిగింది. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమాన్ని పెద్దపీట వేస్తా ఉంది. ప్రతి హాస్టల్ కి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఇస్తే స్వాంతన పథకం ద్వారా ఆ కుటుంబాలకు అండగా ఉన్నాం. అదే విధంగా ఆర్ఫన్స్ గా ఉన్నటువంటి పిల్లల కోసం అనురాగం పథకం ద్వారా ఆ పిల్లలకి హాలిడేస్ లో అండగా ఉంటున్నాం. వాళ్ళ సంక్షేమంతో పాటు ఐఐటి ఎన్ఐటి సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ లో 3 ఎక్సలెన్సీ సెంటర్లు, ట్రైబల్ వెల్ఫేర్ లో 1 ఎక్సలెన్సీ సెంటర్, బీసీ వెల్ఫేర్ లో 2 ఎక్సలెన్సీ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ లో కార్పొరేట్ విద్యలు అందించడం జరిగింది.
0: రొయ్యల మేత తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలను నియంత్రించేందుకు కేంద్రం విధానపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రితో నిన్న సమావేశమైన ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఉత్పత్తిదారుల సమన్వయ కమిటీ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరారు. పొగాకు ఉత్పత్తులపై పన్నుభారం తగ్గించి రైతులను తక్షణం ఆదుకోవాలని, రాయలసీమ సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధి ప్రణాళికకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. అలాగే రిలయన్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామ

0: చంద్రపురంలో 14 కోట్ల 14 లక్షల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: అమృత్ 2.0 పథకం ద్వారా 2,50,000 లీటర్ల వాటర్ పైప్ లైన్ ప్లస్ రిజర్వాయర్ వర్క్స్ శాంక్షన్ అవటం, ఎక్కడ నీటి కరువు లేకుండా టౌన్ లో చేసేందుకు 13.40 కోట్ల ఈ శాంక్షన్స్ సరిపోద్దని చెప్పి చెప్పవచ్చు. అదే విధంగా వివిధ రోడ్లు కూడా ప్రారంభోత్సవానికి నోచుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నిధుల ద్వారా 12.35 లక్షల సీసీ రోడ్డు ఆ శాంక్షన్ చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు పెట్టుబడులు రావటం చూస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నదుల అనుసంధానం, పూర్వోదయ ప్రాజెక్ట్, రొయ్యల మేత ధరల తగ్గింపు వంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్లమెంటు సభ్యులకు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల అజెండాపై ముఖ్యమంత్రి పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏకీకృత ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లుపై సమగ్ర అధ్యయనం చేసి పార్లమెంటులో చర్చించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్లు, ఆర్థిక వ్యవసాయ విధానాలు, ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగం, వివిధ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళలు, చేనేత వారసత్వాన్ని ప్రపంచ స్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని బాబా కరక్సింగ్ మార్గ్లో ఆధునీకరించిన లేపాక్షి హస్తకళల ఎంపోరియంను ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో హస్తకళలు, చేనేత రంగాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 లేపాక్షి దుకాణాలతో పాటు హైదరాబాద్, కోల్కతా, న్యూఢిల్లీల్లో సంస్థ దుకాణాలను నిర్వహిస్తూ వేలాది మంది కళాకారులకు మార్కెట్ అవకాశాలు, స్థిరమైన జీవనోపాధి కల్పిస్తోందని చెప్పారు. దేశీయంగా యూరియా కొరతను పూర్తిగా అధిగమించి విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం యూరియా కోసం జాతీయ పెట్టుబడి విధానం ఎన్ఐపియుకి ఆమోదం తెలిపిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విధానంతో దేశంలో గ్యాస్ ఆధారిత యూరియా తయారీ యూనిట్ల ఏర్పాటును వేగవంతం చేసి ఎరువుల రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేసే ప్లాంట్లలో పర్యావరణ హితమైన అత్యాధునిక గ్యాస్ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. దీనివల్ల యూరియా కొరత లేకుండా రైతులకు సకాలంలో నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వాతావరణం. తమిళనాడు, దక్షిణ ఆంధ్ర కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని ఆమె వెల్లడిస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోప ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కవి అందిశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం

0: చేస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారం అయ్యే మా కార్యక్రమ వివరాలు. ఈ ప్రసారంలో 7:15 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత్ సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం ఆలోచనాలోచనం 7వ భాగం రచన డాక్టర్ ధన్వంతరి ఆచార్య. చివరిగా ఎందరో మహానుభావులు ప్రముఖ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబుల్ గారి గురించిన వివరాలు అందిస్తారు శ్రీమతి జేవి మాధవి గారు. 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్. 8:35 హలో అభిలాష శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 ఏకచిత్రగానం శీర్షికన ఆర్కే ఫిలిం అసోసియేట్స్ వారి అల్లరిప్రేయుడు చిత్రం నుంచి పాటలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 12:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 14:00 ఆంగ్లంలో వార్తలు, అనంతరం హిందీలో వార్తలు వింటారు. 14:30 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 11వ సంచిక. 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. ఈ వారం పద్మశ్రీ అవార్డు గ్రహీత లుడ్మిల్లా విక్టోర్నవా కుక్లోవా గారి గురించిన వివరాలు వింటారు. కథనం శ్రీమతి ఎం కల్పన, కార్యక్రమ నిర్వహణ వి హారిక. అనంతరం పసురువేత్తి శుశురువేత్తి శ్రీమతి కె మాదిరి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి. 6:00 లలిత గీతం. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం. 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమం. కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో జీవన ఎరువులు, శిలీంధ్రాలు, క్రిమి సంహారకాలు వాడడం వల్ల ఉపయోగాలు. వెలుగుప మండలం తగ్గుపర్తి అభ్యుదయ రైతు శ్రీ ఎం ఎరిస్వామి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు. నిర్వహణ కె శృతి ప్రియాంక. అనంతరం భూగర్భజల చైతన్య గీతం, రైతులకు సూచనలు, ఇంకా వాతావరణ వివరాలు వింటారు. 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ వివి రమణ గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి అనసూయాదేవి బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి లలిత సంగీతం, క్షణమైన నిన్ను వీడక.

క్షణమైనా నినివీడి లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: విషయాన్ని 75 అమృత్ భారత్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించడం భారత రైల్వేలు గత దశాబ్దంలో సాధించిన పరివర్తనను ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రత పరిస్థితిని సమీక్షిస్తారు. 95 కోట్ల మందితో కూడిన మన ఓటర్ల జాబితా మన దేశ ప్రజాస్వామ్య చరిత్రకు ఒక సజీవ పత్రమని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ 3వ స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు ఈరోజు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సాయంత్రం పంజాబ్లోని జలంధర్ నుండి 20 రాష్ట్రాల వ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన 75 అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేషన్ పునరాభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటైన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈ స్టేషన్లను ఆధునికీకరించారు. సుమారు 1570 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లను ఆధునిక ప్రయాణికుల అనుకూల సదుపాయాలు కల కేంద్రాలుగా మార్చారు. విరాసత్ భీ వికాస్ భీ అనే స్ఫూర్తితో పునరాభివృద్ధి చేసిన ఈ స్టేషన్లలో స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పాన్ని ప్రతిబింబించే అంశాలు చేర్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ పునరాభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవం గత అనేక సంవత్సరాలుగా భారతీయ రైల్వే సాధించిన వేగవంతమైన పరివర్తనను ప్రతిబింబిస్తోందని అన్నారు.
1: बीते वर्षों में भाजपा सरकार ने स्थितियों को बदलना शुरू किया. आज पूरे देश में रेलवे स्टेशनों का कायाकल्प किया जा रहा है. अमृत भारत स्टेशन स्कीम के तहत 1300 से ज्यादा रेलवे स्टेशन को आधुनिक बनाया जा रहा है.
0: అంతకుముందు ప్రధానమంత్రి హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాసింజర్ సర్వీసును జెండా ఊపి ప్రారంభించడంతో భారత్కు మొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు లభించింది. ఈ రైలు జింద్ సోనిపట్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తూ 89 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో పూర్తి చేస్తుంది. జింద్లో సుమారు 14,200 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి మోదీ దేశానికి అంకితం చేశారు. ఆ తర్వాత చండీగఢ్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన 4,700 కోట్ల రూపాయల పైగా విలువైన అభివృద్ధి పనులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగాజ్లో సరిహద్దు భద్రతా దళం 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్పోస్ట్ను సందర్శిస్తారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో ఆయన ముఖాముఖి మాట్లాడతారు. అలాగే ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగిస్తారు. బీఎస్ఎఫ్కు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేస్తారు. పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పాటు పర్యటించేందుకు కేంద్ర హోంమంత్రి నిన్న రాత్రి సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆయనకు స్వాగతం పలికారు. ఈరోజు కేంద్ర హోంమంత్రి సులిగుడిలో ఒక సమావేశానికి అధ్యక్షత వహించి రాష్ట్రంలో సరిహద్దు నిర్వహణ, భద్రతకు సంబంధించిన అంశాలను సమీక్షిస్తారు. అలాగే రాష్ట్రంలో 3 కొత్త నేర చట్టాల అమలు తీరును కూడా అంచనా వేయడంతో పాటు జనన మరణాల నమోదుకు సంబంధించిన విషయాలపై విడిగా మరొక సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఈ సాయంత్రం అమిత్ షా తిరిగి కోల్కతా చేరుకుంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎస్టోనియా విదేశాంగ మంత్రి మార్గస్ సహాన్సోతో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ పరివర్తన, సైబర్ భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారత్ ఎస్టోనియా సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు నిన్న చర్చించారు. అదేవిధంగా భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగిసిన తర్వాత అందుబాటులోకి వచ్చిన కొత్త అవకాశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండియా ఎస్టోనియా బిజినెస్ ఫోరంను ఉద్దేశించి పీయూష్ గోయల్ ప్రసంగిస్తూ భారత్ డిజిటల్ సామర్థ్యాలను, విస్తృతిని ప్రపంచ స్థాయి ఉత్పాదనతో జత చేయడం ద్వారా ఇండియా యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్ మద్దతుతో 2 దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించుకోవచ్చునని చెప్పారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న పెన్షన్ వివాదాలపై 2వ జాతీయ వర్క్షాప్ ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

0: చేస్తారు. భాగస్వాములందరి మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని పెంపొందిస్తూ పెన్షన్ వివాదాల నిర్వహణను మెరుగుపరచడం వల్ల ప్రభుత్వం అనుకున్న నిబద్ధతను ఈ వర్క్షాప్ పునరుద్ఘాటిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అన్ని మంత్రిత్వ శాఖలకు చెందిన నోడల్ అధికారులు, ప్యానల్ కౌన్సిల్స్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మన దేశంలో ఎన్నికలు, రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాల ప్రకారమే జరుగుతాయని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో అఖిల భారత మీడియా సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలోని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన వారందరి ద్వారా మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏకకాలంలో ఆడిట్ చేస్తున్నారని తెలియజేశారు. దాదాపు 95 కోట్ల మంది భారతీయులతో కూడిన భారత ఓటర్ల జాబితా అనేది కాలక్రమేణా అభివృద్ధి చెందుతున్న ఒక సజీవ పత్రమని జ్ఞానేష్ కుమార్ అభివర్ణించారు. ఓటర్ల జాబితాల తయారీలో ఉండే చట్టబద్ధమైన రక్షణ గురించి ప్రస్తావిస్తూ, ఈ ప్రక్రియలో ఏకకాలంగా ఆడిటర్లుగా 12 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, 15 లక్షల మందికి పైగా బూత్ స్థాయి ఏజెంట్లు చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొన్నందుకు ఓటర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. భాగస్వాములను అనుసంధానించడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఎన్నికల్లో మీడియా పాత్ర అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా నామినేషన్ పత్రాలను సక్రమంగా దాఖలు చేయడం అనేది అది వారి బాధ్యత అని కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ తెలియజేశారు. సదస్సు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాన్ని తిరస్కరించడం గురించి ప్రస్తావించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రంలో ప్రతి కాలంని కూడా పోటీ చేస్తున్న అభ్యర్థే స్వయంగా నింపడం తప్పనిసరిని ఆయన తెలియజేశారు. కొన్నిసార్లు దీన్ని విస్మరించినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు ఖచ్చితంగా ఈ అంశాన్ని తమ దృష్టికి తీసుకువస్తారని, ప్రత్యర్థుల నుంచి ఫిర్యాదు రాని పక్షంలో పరిస్థితి వేరేగా ఉండదని ఆయన చెప్పారు. కోర్టు కేసులకు సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు మీనాక్షి నటరాజన్కు సమయం ఇచ్చినప్పటికీ ఆమె ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ చెప్పారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై భారత్, జపాన్ దేశాల మధ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టుపై అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, అది వ్యక్తిగత అభిప్రాయమని, వాస్తవాలతో దానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జపాన్ దేశం E20 రైలు సిరీస్ను సరఫరా చేస్తుందని, అయితే ఆ రైలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందువల్ల 2030 సంవత్సరానికి మాత్రమే అది అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు.
1: Pahalgam terror attack took several innocent lives. Its barbarity, our authorities have begun investigations in the matter, continues. As far as cross-border terrorism is concerned, you are well aware of Pakistan's decades-long sponsorship and support for it, as also its continued use as instrument of state policy. I would say that Pakistan has no locus standi to comment on matters which are internal to India.
0: ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ వైఖరిని భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు రణధీర్ జైస్వాల్ మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ అంశంపై ఆయన మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి మయామీ స్టేడియంలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్ జట్లు 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 2:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ 89వ ఏట కన్ను మూశారు. ఈ క్రికెటర్ మరణాన్ని ఆయన కుమారుడు డానియల్ ధృవీకరించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకటిగా సోబర్స్ను పరిగణిస్తారు. జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్, 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పివిఎస్ సింధు ఈరోజు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన చెన్ యుఫైతో తలపడతారు. విశేషాలు మరొకసారి. 75 అమృత్ భారత్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించడం భారత రైల్వేలు సాధించిన పరివర్తన ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రతా పరిస్థితిని సమీక్షిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ 3వ స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భగవద్గీతా పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. 75వ శ్లోకం.
2: వ్యాస ప్రసాదాచ్రుతవాన్ ఏ

0: कृष्णात् साक्षात् कथयत स्वयं।
1: अहम् नेनु व्यास प्रसादात् व्यास महर्षि యొక్క అనుగ్రహం వల్ల పరం సర్వశ్రేష్టమును గుహ్యతమం అత్యంత రహస్యమును అయిన ఇమం ఈ యోగం యోగతత్వమైన గీతా శాస్త్రాన్ని స్వయంగా కథయతః చెప్పుతూ ఉన్నట్టి యోగేశ్వరాత్ యోగ విద్యలన్నిటికీ అధిపతి అయినట్టి కృష్ణాత్ శ్రీకృష్ణుడి నుంచి సాక్షాత్ సూటిగా శృతవాన్ విన్నాను.
0: వ్యాస ప్రసాదా శృతవాన్ ఏ

0: कृष्णात् साक्षात् कथयत स्वयं।
1: धृतराष्ट्र महाराजा, ఆ శ్రీకృష్ణుడు సర్వయోగ విద్యలకు అధిపతి. అందుకే అన్ని రకాల యోగాలకు సారమైన ఈ భగవద్గీతా యోగాన్ని ఆయన ఉపదేశించాడు. నిజానికి ఇది పరమ రహస్యమైనది, సర్వశ్రేష్టమైనది. వ్యాసులు వారు నాకు దివ్య నేత్రాలను, దివ్య కర్ణాలను ప్రసాదించినందువలన ఆ మహర్షి అనుగ్రహంతో శ్రీకృష్ణుడు స్వయంగా ఉపదేశం చేస్తూ ఉండగా ఆయన నోట్లోంచే సూటిగా వినగలిగాను. సంజయుడు స్వయంగా కొంత యోగాభ్యాసం చేసి ఉన్నాడు కాబట్టి అంతకుముందే వ్యాస మహర్షి శిష్యుడు కనుక ఆ మహర్షి సంజయుడికి విశేష యోగశక్తులను ప్రసాదించి అతడిని ధృతరాష్ట్రుడికి యుద్ధ వార్తలను అందించే వార్తాహరుడుగా నియమించిన కథాఘట్టాన్ని మనం ప్రథమాధ్యాయంలోనే చెప్పుకున్నాం.
0: వ్యాస

0: कृष्णात् साक्षात् कथयत स्वयं।
1: భగవద్గీతా పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం ఆలోచన లోచనం 7వ భాగం, రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య, ఇంకా పాటలు, చివరిగా ఎందరో మహానుభావుల కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి గురించిన వివరాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి సమాచార వేదిక. సత్యసాయి జిల్లా గాండ్లపేట మండలం కటారపల్లి యోగివేమన విజ్ఞాన యాత్ర ఏఐ బస్సును ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. వేమన జీవిత చరిత్ర, తత్వం, నీతి బోధలు నేటి యువతరానికి చేరాలనే ఉద్దేశంతో ఈ బస్సు ఏర్పాటు చేశామని, అందులో కృత్రిమ మేధస్సు సాంకేతికతను పొందుపరిచారు. వేమన శతక పద్యాల సారాంశం, సందేశం, కదిరి ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలు విశిష్టతను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు అందించే విధంగా రూపొందించారు. నిపుణులు ఏఐ గురించి వివరించారు. సాంకేతికతను ఉపయోగించుకుని కదిరి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తింపు తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వ్యవసాయ రంగంలో స్టార్టప్ల రూపకల్పనకు సాంకేతిక శిక్షణ సహకారం అందిస్తామని రతన్ టాడా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ హఫీష్ బాషా పేర్కొన్నారు. రతన్ టాడా ఇన్నోవేషన్ హబ్లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, అగ్రి స్టార్టప్ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగ స్టార్టప్ల ప్రోత్సాహకాన్ని కృషి చేస్తామన్నారు. వ్యవసాయ శాఖ జేడి సాలూరెడ్డి మాట్లాడుతూ అగ్రి స్టార్టప్ సేవలు రైతులకు చేరువ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఫోర్టినెట్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా పోలీసులకు 10 లక్షల విలువైన 20 అత్యా

అత్యాధునిక ల్యాప్టాప్లను విరాళంగా అందించింది. స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఫోర్టినెట్ మేనేజింగ్ డైరెక్టర్ కిషోర్, ఏజీఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎంజీ అనిల్ కుమార్తో కలిసి ల్యాప్టాప్లను ఎస్పీ జగదీష్కు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ, ఫోర్టినెట్ సంస్థ అందించిన సహకారం పోలీస్ శాఖకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. రక్షక్ స్కూల్తో పాటు సైబర్ క్రైమ్ విభాగం సామర్థ్యాన్ని పెంపొందించడంతో ఈ పరికరాలు కీలకంగా ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. కిషోర్ మాట్లాడుతూ, అనంతపురం జిల్లా పోలీసులకు మరో 40 లక్షల విలువైన హై ఎండ్ ల్యాప్టాప్లను 10 రోజుల్లో అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులలో ప్రధాన పంటల్లో అంతర పంటలుగా పప్పుదినుసులు, నవధాన్యాలు, గట్టు చుట్టూ చిరుధాన్యాలు సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుందని ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ సుమతి, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. తలుపుల మండలం వేపమానిపల్లి

0: ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులలో ప్రధాన పంటల్లో అంతర పంటలుగా పప్పుదినుసులు, నవధాన్యాలు, గట్టు చుట్టూ చిరుధాన్యాలు సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుందని ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డాక్టర్ సుమతి, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. తలుపుల మండలం వేపమానిపల్లి పంచాయతీ పెద్దపల్లిలో కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం అధికారులు, వ్యవసాయ అధికారులు ఏర్పాటు చేసిన నవధాన్యాలు, చిరుధాన్యాల ప్రదర్శన, విత్తన శుద్ధి, జీవామృతం తయారీని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు అవగాహన కల్పించారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని రెవెన్యూ శాఖ సమన్వయంతో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. గోరంట్ల అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను చేరువ చేయడానికి ఏర్పాటు చేసిన విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని ఆయన తెలిపారు. క్రైమ్, ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు. ఇక్కడ రోడ్డు ఇరుక్కుగా ఉండడంతో దుకాణాలు రోడ్డుపైన ఏర్పాటు చేసుకోవడంతో సమస్య కనిపిస్తోందన్నారు. అలాగే వారం రోజులుగా కలకలం చేపుతున్న పులి సంచారంపై సిఐ శేఖర్కి ఎస్పీ వివరించారు. ఇందుకు సంబంధించి అధికారులతో మాట్లాడారన్నారు. మీరింతవరకు పత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
2: సైబాల్,
1: నడుబుల తామరా
2: సైబాల్,
1: బురద పుల్లా
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సైబాల్.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఇప్పుడు వినండి ఆలోచన ఆలోచనం 7వ భాగం. రచన డాక్టర్ ధన్వంతరి ఆచార్య.
1: ఆలోచన ఆలోచనం లోతూపును వెలిగించే చిరుదీపం. రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య గారు.
2: అవసరం అయినప్పుడు ఒక రకంగాను, అవసరం తీరిన తర్వాత మరొక రకంగాను మాట్లాడేవాళ్ళు మనకి చాలామంది కనబడుతూనే ఉంటారు. అలాంటి వారిని గమనించి వారితో వీలైనంత దూరంగా ఉండటం ఉత్తమం అని మనం తెలుసుకోవాలి. ఏదేమైనా అన్నమాట మీద నిలబడటం అనేది గౌరవమైన పద్ధతి. మాట మార్చడం ప్రస్తుతానికి బాగున్నా ముందు కాలంలో పెద్ద నష్టాన్ని పొందొచ్చు. ఈ నగ్న సత్యాన్ని నిరూపించే ఒక కథను ఇప్పుడు మనం చెప్పుకుందాం. వైశాలి నగరంలో సాగరగుప్తుడు అనే పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతనికి చాలా పడవలు, 4-5 ఓడలు ఉండేవి. సముద్ర వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ప్రతి 6 నెలలకోసారి విదేశాల్లో అవసరమైన సరుకును ఓడ నిండా నింపి ఆ దేశం నుంచి మన దేశంలో గిరాకీ ఉన్న సరుకును తిరుగు ప్రయాణంలో తీసుకొచ్చి అమ్ముతూ ఉండేవాడు. లక్షల రూపాయలు లాభం ఆర్జిస్తూ ఉండేవాడు. అయితే అలా ప్రయాణానికి వెళ్లే ముందు ప్రతిసారి ఆంజనేయస్వామి దగ్గరికి వెళ్ళి ఆకు పూజకు మొక్కుకునేవాడు. ఓడ క్షేమంగా రాగానే లక్షలాది రూపాయల లాభాన్ని చూసుకుని మురిసిపోయి ఆంజనేయస్వామి యొక్క ఆకు పూజను మర్చిపోయేవాడు. మళ్ళీ 6 నెలలకు మళ్ళీ మామూలే. ఆంజనేయస్వామికి మొక్కుకోవటం, మొక్కు తీర్చుకోకపోవటం, 4 ఖర్చుకోవటం, చెంపలేసుకోవటం. సరే, ఆయన పుత్రుడు వసంతగుప్తుడు చేతికి ఎదిగొచ్చాడు. తండ్రితో ఎన్నాళ్ళు ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తాం, ఒకేసారి సంపాదించి ఇంటి పట్టుని ఉండిపోవచ్చు కదా అంటూ తనకున్నటువంటి సరుకును 5-6 ఓడల నిండా నింపుకొని విదేశాలకు ప్రయాణం అయ్యాడు. తండ్రి కుమారుడు ప్రయాణం చేయబోయే ముందు ఆంజనేయస్వామి దగ్గరికి వెళ్ళి ఆయనతో మొరబెట్టుకున్నాడు. మౌనముద్రలో ఉన్న స్వామి అలాగే చూస్తూ ఊరుకున్నాడు. సరే, కుమారుడు విదేశాలకు వెళ్ళాడు.

0: వివిధ దేశాలు తిరిగి సామగ్రినంతా లాభసాటిగా విక్రయించి విశేష లాభార్జనంతో తిరుగు ప్రయాణం అయ్యాడు. తిరుగు ప్రయాణంలో ఆ దేశాల్లో తక్కువ రేటుకు లభ్యమయ్యే రత్నాలు మణిమాణిక్యాలు కొనుగోలు చేశాడు. బంగారాభరణాలను సామగ్రిని చిన్న ఓడలో పెట్టించాడు. దాంట్లో తను కూర్చున్నాడు. మరో 4 రోజుల్లో భారతదేశం చేరుకోగలమని తండ్రికి వర్తమానం పంపించాడు. తండ్రికి అపరిమిత ఆనందం కలిగింది. వెంటనే ఆంజనేయ స్వామికి చెల్లించాల్సిన మొక్కులు జ్ఞాపకం వచ్చాయి. సరే, బంగారు పనివారిని పిలిపించి ఎంత అవుతుంది అని లెక్క వేయించాడు. చాలా ఖర్చు అవుతుందని తెలుసుకుని అనవసరంగా ఎందుకులే అంత ఖర్చు అనుకున్నాడు. మొత్తం మీద బాకీ ఉన్న ఆగిపూజలన్నిటి కింద అన్నదానం చేయిద్దాంలే అని నిర్ణయించుకున్నాడు. సముద్రయానం చేస్తున్న వసంతగుప్తునికి సముద్రపు దొంగలు దోపిడికి పొంచి ఉన్నారనే వార్త తెలిసింది. సంపదనంతా ఒక చిన్న ఓడలో వదిలేసి వేరొక నమ్మకస్తుని దాంట్లో నియమించి తాను మరొక ఓడలోకి మారాడు. అయితే అదృశ్యవశాత్తు దొంగలు రాలేదు. వసంతగుప్తుడు ముందుగా తీరం చేరాడు. తన కోసం వేచి ఉన్న తండ్రిని కలుసుకుని తాను ఆచరించిన వ్యాపార లావాదేవీలన్నింటినీ చెప్పాడు. తండ్రి సంతోషించి బంధుమిత్రులకు విందు వినోదాలు ఏర్పాటు చేశాడు. ఇంతలో పిడుగులాంటి వార్త అందింది. వెనక ఉన్న రత్నాల ఓడ మరికొన్ని ఓడలు గాలి తుఫాన్లో చిక్కుకుని పక్కన ఉన్న గుట్టను గుద్దుకుని పగిలిపోయి నీటిలో మునిగిపోయినట్టుగా తెలిసింది. అంతే, తాను ఆర్జించిన కోట్లాది రూపాయల సంపద సముద్రం పాలవడం జీర్ణించుకోలేకపోయాడు తండ్రి. వైరాగ్యభావంతో తనువు చాలించాడు. చాలించే ముందు భగవంతుని మొక్కు విషయంలో తాను ఆలోచించిన విధానం గుర్తుకొచ్చి సిగ్గుపడ్డాడు. అయితే కుమారుడు తగిన తృప్తిని అలవరుచుకుని అన్నమాటను నిలబెట్టుకునే వ్యాపారిలాగా కాలాంతరంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి అవకాశవాదికి అన్నీ నష్టాలే అనే సందేశం ఈ కథ వల్ల మనకి తెలుస్తుంది.
1: లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం మీరింతవరకు విన్నారు. రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య గారు.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
3: సైబాల్,
2: నడుగుల తామరా
3: సైబాల్,
2: బురద పుల్లా
3: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: గుడ్ మార్నింగ్ పిల్లలు.
6: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
7: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
8: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
9: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
10: ఇప్పుడు విందాం మరొక పాట.

ప్రాణ స్నేహితుల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అది. ఇప్పుడు వినండి, ఎందరో మహానుభావులు కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబుల్ గారి గురించిన వివరాలు, వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి.

ఎందరో మహానుభావులు, కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలందరికీ నమస్కారం. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి, నిర్వహణ శ్రీ జి శివశంకర్రెడ్డి. విజ్ఞానం అనంతం. కాలం, దేశం, జాతి వంటి అవధులు ఉండవు. అందుకే విజ్ఞాన కనులైన మహనీయులను మనం అన్ని విధాలుగా సత్కరించడం అవసరం. మనలో చాలామందికి నోబెల్ బహుమతి గురించి తెలిసే ఉంటుంది. నోబెల్ బహుమతి ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం. దీని వెనుక ఉన్న మహోన్నత వ్యక్తి ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, మిలిటరీ ఆయుధాల తయారీదారు, డైనమైట్ ఆవిష్కర్త.

ఆల్ఫ్రెడ్ నోబెల్ 1833 అక్టోబర్ 21 స్వీడన్ దేశంలోని స్టాక్హోమ్లో జన్మించారు. తండ్రి ఇమాన్యుయల్ నోబెల్ ఇంజనీరుగా పనిచేసేవారు. తల్లి ఆండ్రియాట్ ఆల్సెల్ నోబెల్. 1837 తండ్రి ఇమాన్యుయల్ నోబెల్ సెయింట్ పీటర్బర్గ్ వెళ్ళి మిషన్ టూల్స్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ వ్యాపారంలో స్థిరపడ్డారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ చిన్నతనం నుండే చదువులో చురుకుగా ఉండేవారు. తన 17 సంవత్సరాల వయసులో ఆల్ఫ్రెడ్ ప్రొఫెసర్ నికోలాయ్ నికోలవిచ్ జెనిన్ వద్ద రసాయన శాస్త్రంలో అధ్యయనం చేసి మంచి పట్టు సాధించారు. 1850 రసాయన శాస్త్ర అధ్యయనం కోసం ప్యారిస్ వెళ్లారు. అప్పటికే అమెరికాలో యుద్ధ వాహనాలు తయారు చేయడంలో మంచి పేరు సంపాదించిన జాన్ ఎరిక్సన్ దగ్గర రసాయన శాస్త్ర అధ్యయనం కోసం చేరారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ విస్ఫోటనాలపై పరిశోధనలు చేయడమంటే చాలా ఆసక్తి కలిగి ఉండేవారు. దాంతో తన నివాసంలోనే ఒక పరిశోధనశాలను ఏర్పాటు చేసుకున్నారు. 1862 నైట్రోగ్లిజరిన్ అనే పేలుడు పదార్థం తయారు చేయడం కోసం పరిశోధన చేశారు. నైట్రోగ్లిజరిన్ను ఒక ప్రేలుడు పదార్థంగా ఉపయోగించవచ్చునని నోబెల్ ప్రతిపాదించారు. నైట్రోగ్లిజరిన్ ఉపయోగించి చేసే పేలుడు పదార్థాలు గన్ పౌడర్తో పనిచేసే వాటికంటే మెరుగ్గా ఉండేలా తయారు చేయాలని అనుకున్నారు. అలా 1863 డిటోనేటర్ను, 1865 బ్లాస్టింగ్ క్యాప్ను, 1867 డైనమైట్ను కనుగొనడం ద్వారా నోబెల్ వెలుగులోకి వచ్చారు.

డైనమైట్ నైట్రోగ్లిజరిన్ పేలుడు పదార్థం కన్నా మెరుగ్గా పనిచేస్తూ రవాణాకు అనుకూలంగా ఉండి ప్రేలుడు ద్వారా ఎక్కువ శక్తిని విడుదల చేస్తుందని నోబెల్ కనుగొన్నారు. అమెరికా, యూకేలలో దీనిపై పేటెంట్లు కూడా పొందారు ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆ తరువాత కాలువలను, స్వరంగాలను తవ్వేందుకు ఉపయోగపడే పెద్ద పెద్ద యంత్రాలను, మిలిటరీ ఆయుధాలను తయారు చేయడానికి ఒక పాత ఇనుము స్టీలు మిల్లును తీసుకొని బోఫోర్స్ అనే మిలిటరీ ఆయుధాల తయారీ కంపెనీని స్థాపించాడు. తండ్రిలాగానే ఆల్ఫ్రెడ్ నోబెల్ కూడా మంచి వ్యాపారవేత్త అయ్యారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో సుమారుగా 90కి పైగా కర్మాగారాలకు అధిపతి అయి 355 కొత్త ఆవిష్కరణలకు పేటెంట్ హక్కులు తీసుకుని వాటి ద్వారా విపరీతమైన ధనాన్ని, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

కృత్రిమ తోలు, రబ్బరు, కృత్రిమ పట్టు మొదలైన చాలా పదార్థాలు నోబెల్ ఆవిష్కరణలే. 1895 సంవత్సరం నవంబర్ 27వ తేదీన ఆల్ఫ్రెడ్ నోబెల్ ప్రపంచాన్నంతా ఆశ్చర్యపరుస్తూ ఒక వీలునామా వ్రాశారు. దానిని స్టాక్హోమ్లోని ఒక బ్యాంకులో దాచి ఉంచారు. తన 63వ సంవత్సరంలో అంటే 1896లో మెదడుకు సంబంధించిన వ్యాధితో ఇటలీలోని తన నివాసంలో మరణించారు ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆయన కృషిని గుర్తిస్తూ అతని పేరుపై కృత్రిమ మూలకానికి నోబెలియం అని పేరు పెట్టారు. ఈ రసాయన మూలకం పరమాణు సంఖ్య 102. నోబెల్ మరణించిన తరువాత ఆయన వ్రాసిన వీలునామా ప్రకారం తనకు గల యావదాస్తి $90 లక్షల విలువైన ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం నుండి 5 రంగాలలోని వారికి బహుమతులు ఏర్పాటు చేయాలని నిర్దేశించాడు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, వైద్య శాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు, ప్రపంచ శాంతికి కృషి చేసిన మహానుభావులకు ఈ నోబెల్ ప్రైజ్ బహుకరిస్తారు. 1895 నాటి వీలునామా ప్రకారం 1901 నుండి ఈ పురస్కారం ఇవ్వడం జరిగింది.

1901 నుండి 1968 వరకు 5 రంగాలలో ఈ నోబెల్ ప్రైజ్ బహుకరించడం జరిగింది. 1969 సంవత్సరం నుండి అర్థశాస్త్రంలో కూడా నోబెల్ బహుమతిని బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ఏర్పాటు చేసింది. దీనికి నిధులను బ్యాంక్ ఆఫ్ స్వీడన్ సమకూరుస్తుంది. ఈ 6 బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతులకు నిదర్శనం. ఒక్క శాంతి బహుమతి తప్ప మిగతా 5 బహుమతులు నోబెల్ వర్ధంతని పురస్కరించుకొని డిసెంబర్ 10 నాడు స్టాక్హోమ్

లో ఇవ్వబడతాయి. నోబెల్ బహుమతి అంతర్జాతీయ అత్యున్నత పురస్కారం. ప్రతి సంవత్సరం జాతి, మత, ప్రాంత వివక్ష లేకుండా మానవజాతి మేలు కోసం మహత్తరమైన కృషి చేసిన వారికి నోబెల్ గౌరవార్థం ఈ నోబెల్ ప్రైజ్ బహుకరిస్తారు. అనేక దేశాలు తమ దేశ పౌరులకు ఈ నోబెల్ పురస్కారం లభించడం గొప్పగా పరిగణిస్తాయి. నోబెల్ ప్రైజ్ ధనం కూడా చాలా భారీ మొత్తంలో ఉంటుంది. ప్రతి సంవత్సరం నోబెల్ ప్రైజ్ మనీ ఎంత అనేది నోబెల్ ఫౌండేషన్ నిర్ణయిస్తుంది. దీని విలువ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ప్రస్తుతం నోబెల్ ప్రైజ్ మనీ దాదాపుగా 1.1 మిలియన్ డాలర్లు, అంటే మన కరెన్సీ ప్రకారం 7.7 కోట్లు ఉంటుంది. దీనితో పాటు స్వీడన్ రాజు చేత ప్రతి బహుమతి గ్రహీతకు ఒక యోగ్యతాపత్రం, బంగారు పథకము, బహుమతి ధనము, నిర్ధారక పత్రాలను బహుకరిస్తారు. నోబెల్ తాను స్థాపించిన పరిశ్రమలపై వచ్చే ఆదాయాన్ని కూడా కొంత భాగం దీనికి ఇవ్వడం వలన ఈ మొత్తం విలువ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. మన దేశానికి సంబంధించి ఈ నోబెల్ బహుమతిని మొట్టమొదటగా 1913 సంవత్సరంలో సాహిత్య రంగంలో రవీంద్రనాథ్ ఠాగూర్ అందుకున్నారు. ఈయన మన భారతీయులు కావడం మనకు గర్వకారణం.

ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆవిష్కర్తగా, వ్యాపారవేత్తగా, రసాయన శాస్త్రవేత్తగా, ఇంజనీరుగా మరియు తత్వవేత్తగా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులతో పాటు ఆస్తిపాస్తులు సంపాదించి ప్రపంచ మేధావులలో ఒకరుగా గుర్తింపు పొందారు. తన ఆస్తి మొత్తాన్ని సమాజ హితం కోసం అర్పించి నోబెల్ పురస్కారం సృష్టికర్తగా చరిత్రలో చిరస్మరణీయులుగా నిలిచిపోయారు ఆయన. నోబెల్ బహుమతిలో ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ ఎప్పుడూ చిరంజీవిగానే ఉంటారు.

0: మీరు ఇంతవరకు ఎందరో మహానుభావులు కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి గురించిన వివరాలు విన్నారు. వ్యాఖ్యాత శ్రీమతి జేవి మాధవి.
1: అబ్ గరీబో కి జాయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల

0: కార్యక్రమంలో 101.7 మెగాహెర్ట్స్ పై
1: ఇప్పుడు విందాం ఒక పాట.

ఈనాటి హేమావతి ప్రభాత్ సంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 8:15 కు వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ల విస్తరణే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో వీబీజీ రామ్జీ పథకం అమలు తీరును కేంద్ర ప్రభుత్వ బృందం పరిశీలించింది. ఈ పథకం గురించి కేంద్ర ప్రభుత్వ ఎంఓఆర్డీ డైరెక్టర్ రాజేశ్వరి నేతృత్వంలోని బృందం ఈ నెల 7వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం క్షేత్ర పర్యటనలో భాగంగా సింగరాయికొండ మండలం కనుమళ్లలో పర్యటించింది. ఈ పథకం కింద జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను, ఈకేవైసీ వివరాలను బృందం పరిశీలించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని ఈ నెల 4వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ఆయన విగ్రహానికి రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డౌలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, గిరిజన హక్కుల కోసం పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి, త్యాగం ఆదర్శనీయమన్నారు. జిల్లా సమీక్ష సమన్వయ సమావేశం ఈ నెల 15వ తేదీన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ప్రకాశం, మార్కాపురం జిల్లాల కలెక్టర్లు పి రాజాబాబు, విజయ సునీత, ఉమ్మడి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అటవీ, తాగునీటి సరఫరా, పంచాయతీరాజ్, వ్యవసాయ, అనుబంధ శాఖలు, రోడ్లు, భవనాలు, నీటిపారుదల రంగాలపై చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో తాగు సాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అమృత్ 2 కింద జిల్లాలోని పట్టణ ప్రాంత ప్రజల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఈ పథకం కింద జిల్లాకు 744.34 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీన ఒంగోలులో అమృత్ 2 పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ఒంగోలుకు 424.42 కోట్ల, మార్కాపురం పట్టణానికి 63.14 కోట్ల, పొదిలికి 126.17 కోట్ల, దర్శికి 130.61 కోట్ల రూపాయల మేర నిధులు కేటాయించారు. ఈ పథకం ద్వారా ఒంగోలు నగరంతో పాటు మార్కాపురం, పొదిలి, దర్శి పట్టణాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. జిల్లాలో ఈ నెల 11వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 27715 రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ కేసులు, 190 సివిల్, 14 ప్రీ లిటిగేషన్ స్థాయి కేసులను పరిష్కరించినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సత్యానంద తెలిపారు. వివిధ కేసులలో కక్షిదారులకు 5.50 కోట్ల రూపాయలను పరిహారంగా అందించే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లో 27 బెంచీలు ఏర్పాటు చేసి కేసులను పరిష్కరించినట్టు పేర్కొన్నారు. జిల్లాలో పొగాకు కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. జిల్లాలోని ఒంగోలు, టంగుటూరు, కొండపీల్లోని పొగాకు వేలం కేంద్రాలను ఆయన ఈ నెల 1వ తేదీ, 3వ తేదీల్లో పరిశీలించారు. ఈ నేపథ్యంలో పొగాకు కొనుగోళ్లలో వేగం పెంచాలని మంత్రి కొనుగోలుదారులకు సూచించారు. వేలంలో నో బిడ్ సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వ్యాపారులందరూ వేలంలో పాల్గొని రైతులకు మేలు చేసే విధంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎంవీఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష, శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. శ్రోతల ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 0885425253. గుర్తుంచుకోండి, దయచేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. హలో,
2: నమస్కారం సార్.
1: నమస్కారం అండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నాగలంగయ్య
1: గారు, బాగున్నారండి?
2: బాగున్నాం సార్, మీరు బాగున్నారా?
1: బాగున్నాం అండి. ఏం చేస్తుంటారు మీరు?
2: మగ్గం వేస్తాం సార్.
1: మగ్గం వేస్తుంటారు, ఎట్లా ఉంది వ్యాపారం?
2: బాగానే ఉంది సార్.
1: ఓకేనండి. ఏ పాట
2: కూలి కూలి ఇస్తారు మాకు?
1: ఓకే ఓకే. అంటే రోజు కూలి ఇస్తారా, చీరకింతనిస్తారా?
2: చీరకింతనిస్తారు సార్.
1: చీరకింతనిస్తారు. ఓకేనండి. ఏ పాట ఇందాం మరి?
2: కద్దలకొండ లేదండి సార్.
1: కత్తులకుండా అయినా

0: కత్తులకు ఉండయా లేదండి?
1: లేదా? రౌడీ ఇన్స్పెక్టర్ అండి సార్.
0: దాంట్లో ఏం పాట?
1: ఏదో ఒకటండి.
0: దాంట్లో అరే ఓ సాంబా ఒకటి, డిక్కీ డిక్కీ ఒకటి ఉంది, టక్కు టమార బండి ఉంది, ఓ పాపాయో.
1: అదో ఒకటండి సార్. దానిలో
0: మీ చెప్పండి, మీ చాయిస్ మీది కదా.
1: డిక్కీ డిక్కీ అనేదండి సార్.
0: సరే, కోరుతున్న శ్రోతలు చెప్పండి ఎవరి.
1: మద్దిలేటి నాగరంగయ్య, భాగ్యమ్మ, రంగస్వామి, భువనలక్ష్మి, మోక్షిత, అందరి కోసం సార్. ఇంటి అందరి కోసం.
0: ఓకేనండి, థ్యాంక్ యూ అండి ఫోన్ చేసినందుకు రంగయ్య గారు.
1: నమస్కారం సార్.

0: శ్రోతలు హలో అభిలాష కార్యక్రమంలో టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. ఒక శ్రోత లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో హలో శ్రోతలు, ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 0858542553. గుర్తుంచుకోండి, దయచేసి కొత్త వారికి అవకాశం ఇద్దాం, పాతవారు చేసిన వారు ఈ వారం చేయకుండా నెక్స్ట్ వీక్ చేయదలిచిందిగా కోరుతున్నాం. హలో, నమస్కారం అండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కర్నూలు జిల్లా ఆసుపత్రి మండలం సంగడన గ్రామం హరినాథ్ రెడ్డి సార్. బాగున్నారా సార్?
0: బాగున్నాం హరినాథ్ రెడ్డి గారు, చెప్పండి మరి ఏ పాట విందాం?
1: మీకు సార్, మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి చేపందరికి కూడా నమస్కారాలు సార్. స్వర్ణకమలం సార్ సినిమా పేరు.
0: స్వర్ణకమలం.
1: ఆకాశంలో ఆశల హరివిల్ అనే పాట ఉంటుంది సార్.
0: మన దగ్గర ఉందా పాట అది?
1: ఏం సార్?
0: సినిమా ఉందా స్వర్ణకమలం?
1: సార్ ఉంది సార్, వెంకటేష్ సార్, వెంకటేష్ భానుప్రియ సార్.
0: ఓకే, ఆకాశంలో అసలు హరివిల్ల.
1: అవును సార్.
0: ఓకే, ఎస్ జానకి గారు పాడింది.
1: అవును సార్, జానకి పాడింది సార్.
0: చెప్పండి మరి,
1: మా కోసం ఇటు అందరి కోసం సార్.
0: ఓకేనండి, అందరి కోసం హరినాథ్ రెడ్డి గారు పాట వస్తుంది, విందామండి మరి.
1: ధన్యవాదాలు సార్.
0: ఓకేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
4: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
3: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
4: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
3: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
5: శ్రోతలు హలో అభిలాష్ కార్యక్రమం వింటున్నారు. ఒక శ్రోత లైన్ ఉన్నారు, పలకరిద్దాం. హలో, నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
6: తాజిపత్రి నుంచి రఘునాథ్ శర్మ సార్.
5: రఘునాథ్ శర్మ గారు బాగున్నారా? కాదండి, రామాంజన రెడ్డి అండి.
6: ఓకే సార్, నమస్తే సార్.
5: నమస్తే అండి, చెప్పండి ఏ పాట విందాం మరి?
6: దేవదా చిత్రంలో అనే పాట ప్రసాదం సార్.
5: దేవదాస్ కుడియడం అయితే
6: పొరపాటు కోరుకున్న వాళ్ళు మా వైఫ్ జయించి మా డాక్టర్ శ్రావణి సార్.
5: ఓకేనండి, మీ వైఫ్ కోసం మరి మీ డాక్టర్ కోసం పాట వస్తుంది విందామండి మరి.
6: నమస్తే సార్.
5: ఓకే, నమస్తే అండి.

0: శ్రోతలు హలో అభిలాష్ కార్యక్రమం వింటున్నారు. ఒక శ్రోత లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో.
1: హలో, నమస్కారం అండి రెడ్డి గారు.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: హరినాథ్ బాబు, సాయినగర్ సార్.
0: సాయినగర్ వెళ్ళండి హరినాథ్ బాబు.
1: సార్,
0: ఏం సార్ విశేషాలు? మరి
1: చాలా రోజులకు జరిగింది, మీరు చాలా రోజులకు డ్యూటీకి వచ్చారు.
0: అవును, థ్యాంక్ యూ. ధన్యవాదాలు అండి.
1: హార్టీలీ వెల్కమ్ యూ.
0: ఓకేనండి, చెప్పండి మరి ఏ పాట విందాం సార్.
1: భార్యాభర్తలలో మధురం మధురం కావాలి సార్.
0: భార్యాభర్తలు కోరుతున్న శ్రోతలు చెప్పండి మరి.
1: హరినాథ్ బాబు, శ్రీ ప్రకాష్, గోపాలకృష్ణ, సావిత్రిబాయి.
0: ఓకేనండి, అందరి కోసం పాట వస్తుంది, విందామండి మరి.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
0: ఓకే, వెల్కమ్ అండి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: శ్రోతలు హలో అభిలాష్ కార్యక్రమం వింటున్నారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2255533, ఎస్టిడి కోడ్ 08554. హలో హలో హలో, బహుశా కాల్ కట్టినట్టుందండి. ఎందుకో కాల్స్ రావడం లేదు. ఆలోపు ఒక మంచి పాట వినేద్దాం.

0: శ్రోతలు హలో అభిలాష్ కార్యక్రమం వింటున్నారు. ఒక శ్రోత లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: అనంతపూర్ ఆడిట్ ఆఫీస్ జబ్బార్ సార్ పేరు.
0: అనంతపూర్ ఆడిట్ ఆఫీస్ జబ్బార్ గారు.
1: అవును సార్.
0: బాగున్నారు జబ్బార్ గారు?
1: బాగున్నారు సార్. మీరు అంతా బాగున్నారు సార్?
0: బాగున్నాండి. ఏం చేస్తుంటారు మీరు
1: సార్? నేను వేరే దగ్గర సెక్యూరిటీ చేస్తాను సార్.
0: సెక్యూరిటీ గార్డ్ చేస్తుంటారు.
1: అవును సార్.
0: ఓకే, మరి ఏ పాట ఉందో చెప్పండి. మరి
1: సార్ చెల్లెలు కాపురం సినిమాలో సార్ చాలా కింకెరులు గల్లు గల్లు మన కళ కంకణములు గల గలలాడగా
0: వినీల కచ్చవర విలాస బంధుర పాడండి.
1: బాగుంది సార్,
0: చాలా బాగుంది పాట. అది
1: గారు పాడింది అది.
0: అవునవునవును. సరే మరి కోరుతున్న శ్రోతలు చెప్పండి. మరి
1: చెప్తా సార్. జబ్బా, జమీల, అప్సనా, శబానా, తన్వీర్ బాబా, అయాను, రిహాను, షహీనా సార్.
0: ఓకేనండి, అందరి కోసం మరి పాట వినిపిస్తామండి. వస్తుంది పాట, విందామండి.
1: థ్యాంక్ యూ సార్.
0: వెల్కమ్ అండి.
1: నమస్తే సార్.

విదుఃఖితమతియే రోధించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథగణము కనిపించగా

0: హలో
1: హలో
0: హలో బ్రష్ కార్యక్రమం అండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నరేష్ బాబు అండి, ధర్మవరం నుంచి ఫోన్ చేస్తున్నాను.
0: నరేష్ బాబు గారు బాగున్నారా?
1: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నాం. ఎలా ఉంది వ్యాపారం?
1: పర్లేదండి, ఆషాఢ మాసం ఒకటి ఉంది.
0: మగ్గమే కదా?
1: మగ్గమే నేస్తున్నామండి.
0: చెప్పండి, మరి ఏపాటు ఉందాం నరేష్ బాబు గారు?
1: మాకు ధర్మక్షేత్రం చిత్రం నుంచి ఎన్నో రాత్రులు వస్తాయి కానీ
0: రాదే వెన్నెలమ్మ. విందాం మరి, కోరుతున్న శ్రోతలు చెప్పండి. మరి
1: ధర్మవరం కేతిరెడ్డి కాలనీ నుంచి మదనాపు నరేష్ బాబు, కోమలాదేవి, కుసుమామృత, దీపక్.
0: ఓకేనండి, అందరి కోసం పాట వస్తుంది, విందామండి. మరి
1: రేడియో వింటున్న శ్రోతలందరి కోసం.
0: ఓకేనండి, వెల్కమ్, ఫోన్ చేసినందుకు.
1: ఓకే అండి.
2: చరణ కింకిణులు కళ్ళు.

శ్రోతలు హలో అభిలాష కార్యక్రమం వింటున్నారు. బహుశా లైన్ బిజీ ఉండడం వల్ల నేను కాల్స్ రావడం లేదు. ఆలోపు ఒక మంచి పాట వినేద్దాం.

0: హలో
1: హలో,
0: హలో అభిలాష కార్యక్రమం అండి. ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నమస్తే సార్, నా పేరు ఇమాంబి సార్.
0: నమస్తే ఇమాంబి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు?

0: మాది అనంతపూర్ డిస్టిక్ సార్, పెద్దవాడుగూరు సిపి కాలనీ సార్.
1: పెద్దవాడుగూరు నుంచి?
0: అవును సార్.
1: ఏం చేస్తుంటారు అండి మీరు?
0: సార్ నేను హౌస్ వైఫ్ సార్. నాకు 14 నెలల పాప ఉంది సార్.
1: ఓకేనమ్మా. ఏ పాట ఉందామండి మరి?
0: లవకుశ నుంచి సార్.
1: లవకుశ నుంచి
0: ఏ నిమిషానికి ఏమి జరుగునా అనే పాట పూర్తి వేయండి సార్.
1: వినిపిస్తామండి. కోరుతున్న శ్రోతలు చెప్పండి మరి.
0: నా కూతురు అలియా కోసము, మా ఆయన ఉరుకొండ నుంచి ఆరిఫుల్లా కోసము, మా అమ్మ బానోబి కోటంక నుంచి, మా అక్క నూర్జహాను, అమీరు, సమీరా, ఇంకా అందరి కోసం.
1: తప్పకుండా అండి, వినిపిస్తామండి పాట. మరి విందాం, పాట విందాం.
0: థ్యాంక్ యూ సార్.
1: వెల్కమ్ అండి.

0: శ్రోతలు హలో అభిలాష్ కార్యక్రమం వింటున్నారు. ఒక శ్రోత లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో
1: సార్. నమస్తే సార్. తాడచాల సార్, పెద్దన్న సార్.
0: నమస్తే అండి. పెద్దన్న గారు బాగున్నారా?
1: బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్?
0: బాగున్నాం. ఏం చేస్తుంటారు పెద్దన్న గారు మీరు?
1: సార్ హౌస్ వైరింగ్ చేసుకుంటాను సార్.
0: హౌస్ వైరింగ్ ఎలా ఉంది వ్యాపారం?
1: పర్వాలేదు సార్, చిన్న చిన్న పనులు ఉన్నాయి సార్ ఇప్పుడు.
0: అంటే ఎట్లా, ఒప్పందమా మీరు దినకులు వెళ్తుంటారా?
1: ఒప్పందమే సార్, ఒప్పందమే సార్.
0: ఇంటికి ఎంతనే ఇట్లా?
1: ఇంటికి ఎంత, ఒక 6,000 7,000 అట్లా, 8,000 అట్లా హౌస్ బట్టి తీసుకుంటాను సార్. వాళ్ళు చేసే పని బట్టి తీసుకుంటాను సార్.
0: ఏ పాటి ఉందా మరి
1: సార్? సన్నాజాజికి గుండా మామిడి సార్. ఇది ముత్యాల పల్లకి సార్.
0: ముత్యాల పల్లకి నుంచి సన్నాజాజికి?
1: సన్నాజాజికి గుండా మామిడి పెళ్లి.
0: కోరుతున్న శ్రోతలు చెప్పండి మరి
1: సార్. మా కుటుంబ సభ్యులు అందరి కోసం సార్.
0: సరేనండి, విందామండి పాట.
1: థ్యాంక్ యూ సార్,
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు అండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.

0: శ్రోతలు, హలో అభిలాష్, వింటున్నారు? హలో
1: హలో, నమస్కార్.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: ఓల్డ్ టౌన్ పాత సున్నాపగారి నుంచి సార్. ఎస్బి రామకృష్ణ సార్.
0: రామకృష్ణ గారు, బాగున్నారా?
1: బాగున్నాను సార్. సార్ మీకు ముందుగా మెనీ మెనీ థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇంతవరకు

0: ఎన్ని ఏళ్ళు అవుతుంది నేను చేయబట్టి ఫోన్ అసలు ఇదే కాబట్టి లేదు సార్. మీరు కానీ మా కోసం మా కాల్ అట్టే పెట్టి మరీ కాల్ ఇస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ సార్ మీకు.
1: ఓకేనండి, సంతోషం. రా చెప్పండి, మరి ఏ పాట విందాం?
0: దేవుడమ్మ పాట సినిమా ఉంది సార్ నుంచి.
1: దేవుడమ్మ ఏ పాట? దాంట్లో ఏ పాట?
0: దేవుడు ఎక్కడో దూరాన కూర్చున్నావు అనే పాట సార్.
1: ఎక్కడో దూరం కూర్చున్నావు వినిపిస్తాం. ఏం చేస్తుంటారు మీరు
0: సార్? మన బార్బర్ షాప్ సార్, సున్న పేరు.
1: పాట వింటుంటారు?
0: అవును సార్, ఎప్పుడు సార్? ప్రొద్దున ఆన్ చేస్తే రాత్రి వరకు ఆన్లోనే ఉంటుంది సార్.

0: పేస్తావు సామి ఎక్కడో దూరాన కూర్చున్నావు ఎక్కడో.
1: మీరింతవరకు హలో అభిలాష కార్యక్రమంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటను విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఏకచిత్రగానం శీర్షికన ఆర్కే ఫిలిం అసోసియేట్స్ వారి అల్లర్ ప్రేడ్ చిత్రం నుంచి పాటలు వింటారు. చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి.

అభిలాషి సైబాల్ శ్రోతలు, ఏకచిత్రగానం శీర్షికన ఆర్కే ఫిలిం అసోసియేట్స్ వారి అల్లరి ప్రేడు చిత్రం నుంచి పాటను వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

మీరు విన్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. అది శ్రోతలు ఏకచిత్ర గానం శీర్షికన ఆర్కే ఫిలిం అసోసియేట్స్ వారి అల్లరి ప్రియుడు చిత్రం నుంచి పాటను వింటున్నారు. తర్వాత వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. పాటకు సంగీతం ఎంఎం కీరవాణి.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ వారి అల్లరి ప్రియుడు చిత్రం నుంచి పాటలు విన్నారు. పాటకు సంగీతం ఎంఎం కీరవాణి, గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం, ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు విఫలమవడంతో మరోసారి తీవ్ర ఘర్షణలు నెలకొన్నాయి. గత నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అమెరికా ఇరాన్ దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. యుద్దానికి శాశ్వత ముగింపు పలకడానికి చర్చలు జరపాల్సిన 60 రోజుల్లో సగం రోజులవుతున్నప్పటికీ ఇరుపక్షాల మధ్య సంప్రదింపులకు బదులు పరస్పరం దాడులు కొనసాగుతున్నాయి. ఇది తిరిగి పూర్తిస్థాయి యుద్దంగా మారుతుందేమోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బహ్రైన్, జోర్డాన్, కువైట్లోని అమెరికా సైనిక కేంద్రాల లక్ష్యంగా ఐఆర్జీసీ క్షిపణులు డ్రోన్లతో దాడులు చేసింది. బహ్రైన్లోని అమెరికా డ్రోన్ ఫ్లీట్ 2 క్షిపణి లాంచర్లు క్షిపణులను నిల్వ చేసిన గిడ్డంగులను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. దీనికి ప్రతీకారంగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ భూభాగంలోని లోపల ప్రాంతాల్లో క్షిపణులతో దాడులు చేసింది. ఒమన్ తీరంలోని జలసంధిలో ఆదివారం ఒక కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి చేయడంతో మొదలైన ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అమెరికా నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయమున్న బహ్రైన్పై పలుమార్లు ఇరాన్ వైమానిక దాడి చేసింది. అలాగే జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరంలోనూ ఇంధన ట్యాంకులు, క్షిపణి డిపోలను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. అయితే ఇరాన్ నుంచి వచ్చిన 4 క్షిపణులను కూల్చివేశామని జోర్డాన్ ప్రకటించింది. కువైట్ సైతం ఇరాన్ దాడులను అడ్డుకున్నట్లు ప్రకటించింది. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులుంటాయని ఐఆర్జీసీ హెచ్చరించింది. అమెరికాకు చెందిన యుద్ద విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ తాజాగా ప్రకటించింది. జోర్డాన్ స్థావరంలో అమెరికా సైన్యానికి భారీ నష్టం

వాటిల్లేలా చేశామని ఐఆర్జీసీ తెలిపింది. సిరియాలోని అల్తన్ఫ్లోని అమెరికా స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు వివరించింది. ఇరాన్లో సైనిక స్థావరంతో పాటు వంతెనలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ కేంద్రాలపై అమెరికా దాడులు చేయగా 7 మరణించినట్లు ఇరాన్ వెల్లడించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా జార్డాన్లో ఉన్న పలు అమెరికా రీఫ్యూలింగ్ విమానాలు, ఫైటర్ జెట్లను ధ్వంసం చేశామని, మరికొన్నింటికి తీవ్ర నష్టం కలిగించామని ఇరాన్ తెలిపింది. ఇందుకోసం బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించినట్లు పేర్కొంది. ఇక భారతదేశం మద్దతుతో ఇరాన్ నిర్వహిస్తున్న చాబహార్ ఓడరేవుపై కూడా అమెరికా వైమానిక దాడులు చేసింది. ఓడరేవులోకి వాణిజ్య ట్రాఫిక్ ను పర్యవేక్షించే టవర్ ను అమెరికా దళాలు కూల్చివేశాయి. ఇక నిన్నటి వరకు అమెరికా జరిపిన దాడుల్లో 38 మంది మరణించారని, 400 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హుసేన్ కిర్మాన్పూర్ తెలిపారు. ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ పార్లమెంట్ అయిన క్నెసెట్ నిన్న అధికారికంగా రద్దయింది. పార్లమెంట్ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు 62-0 తేడాతో క్నెసెట్ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ రద్దుతో ఆ దేశంలో సుదీర్ఘ రాజకీయ అనిశ్చితికి తెరలేవగా 27 అక్టోబర్ కొత్తగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 2023 అక్టోబర్ 7 హమాస్ దాడి, ఆ తరువాత యుద్ద పరిణామాల తరువాత ఇజ్రాయెల్ ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా తీర్పు చెప్పబోతున్న మొట్టమొదటి ఎన్నికలు ఇవే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఇజ్రాయెల్ రాజకీయ చరిత్రలో దాదాపు 50 సంవత్సరాల తర్వాత తన పూర్తి 4 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న మొట్టమొదటి ప్రభుత్వంగా చరిత్ర సృష్టించింది. 1988 తరువాత షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తున్న పార్లమెంట్ కూడా ఇదే కావడం విశేషం. అయితే పార్లమెంట్ రద్దు కావడానికి కొన్ని గంటల ముందు నెతన్యాహు నేతృత్వంలోని ప్రభుత్వం పలు వివాదాస్పద చట్టాలను ఆమోదించుకుంది. అందులో ముఖ్యంగా న్యాయ వ్యవస్థకు సంబంధించి అటార్నీ జనరల్ అధికారాలను పరిమితం చేసే బిల్లును పాస్ చేశారు. అలాగే మీడియా సంస్థలపై ప్రభుత్వ పర్యవేక్షణను పెంచే వివాదాస్పద మీడియా సంస్కరణల బిల్లును కూడా ఆమోదించారు. ఇజ్రాయెల్ ఎన్నికల విధానం ప్రకారం మొత్తం 120 స్థానాలున్న ఆ దేశ పార్లమెంట్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 61 స్థానాల మెజారిటీ సాధించాలి. అయితే 39 ఏళ్లగా ఇజ్రాయెల్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న 76 సంవత్సరాల బెంజమిన్ నెతన్యాహుకు ఈ ఎన్నికలు అత్యంత ప్రధానంగా మారనున్నాయి. బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా యాండీ బర్నహామ్ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. లేబర్ పార్టీ కొత్త నాయకుడిగా యాండీ బర్నహామ్ ను నిన్న అధికారికంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన వచ్చే సోమవారం బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధానమంత్రి కీ స్టామర్ రాజీనామా సమర్పించిన వెంటనే కింగ్ చార్లెస్ III యాండీ బర్నహామ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించనున్నారు. లండన్ లో జరిగిన లేబర్ పార్టీ ప్రత్యేక సమావేశంలో పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్ షబానా మహ్మద్ బర్నహామ్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ ఒక్కరే కావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని షబానా మహ్మద్ వెల్లడించారు. గురువారం రాత్రి జరిగిన ఈ సమావేశంలో పార్లమెంట్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ లోని లేబర్ పార్టీకి చెందిన 403 మంది ఎంపీల్లో 379 మంది ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. యాండీ బర్నహామ్ గతంలో గ్రేటర్ మాంచెస్టర్ నగరానికి మేయర్గా పనిచేశారు. అంతకుముందు బ్రిటన్ ప్రభుత్వంలో పలు కీలక మంత్రిత్వ శాఖల్లోనూ బాధ్యతలు నిర్వర్తించారు. యుక్రెయిన్ సహా మరో 9 యూరోపియన్ దేశాలు కలిసి బాలిస్టిక్ క్షిపణుల ముప్పును ఎదుర్కొనేందుకు కొత్త రక్షణ కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించాయి. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలిడిమిర్ జెలెన్స్కీ సమక్షంలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఐరోపా కోసం ఉమ్మడి సమగ్ర బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందించడమే తమ లక్ష్యమని సభ్యదేశాలు స్పష్టం చేశాయి. యుక్రెయిన్తో పాటు డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్ కలిసి ఈ కొత్త కూటమిలో ఉన్నాయి. ఐరోపా భద్రత కోసం ఈ కూటమి అవసరమని, భవిష్యత్తులో ఎదురయ్యే క్షిపణి ముప్పులను అడ్డుకునేందుకు, సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు కూటమి పనిచేస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. రష్యాతో 5 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్దంలో యుక్రెయిన్ భారీ స్థాయిలో బాలిస్టిక్ క్షిపణి దాడులను ఎదుర్కొందని, ఆ అనుభవాన్ని ఐరోపా మొత్తం వినియోగించుకునేలా ఐరోపా భద్రతను మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా కూటమి పనిచేస్తుందని సభ్యదేశాలు పేర్కొన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తిగా రక్షణాత్మక లక్ష్యంతోనే రూపొందిస్తున్నామని, ప్రస్తుతం ఐరోపాలో అమల్లో ఉన్న లేదా భవిష్యత్తులో ఏర్పాటు కానున్న నేషనల్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలకు ఇది అనుబంధంగా పనిచేస్తుందని స్పష్టం చేశాయి. ఇక మరోవైపు యుద్దంతో తీవ్రంగా దెబ్బతిన్న గాజా పునర్నిర్మాణానికి యూరోపియన్ యూనియన్ కీలక ముందడుగు వేసింది. అమెరికా, ఐక్యరాజ్యసమితి సహా మొత్తం 65 దేశాలు అంతర్జాతీయ సంస్థల సహకారంతో దాదాపు $1 బిలియన్ సమీకరించినట్లు యూరోపియన్ యూనియన్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి కాజా కల్లాస్ సోమవారం ప్రకటించారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో జరిగిన పాలస్తీనా డోనర్స్ గ్రూప్ సమావేశం అనంతరం ఈ నిధిని ప్రకటించారు. గాజాలో పునర్నిర్మాణ పనులు,
మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, ప్రజలకు అత్యవసర సేవలందించేందుకు

0: ఈ నిధిని వినియోగించనున్నామన్నారు. ఈ సందర్భంగా పాలస్తీనా ప్రజలకు అత్యంత విశ్వసనీయ మద్దతుదారుగా యూరోపియన్ యూనియన్ నిలుస్తోందని కాజా కల్లాస్ పేర్కొన్నారు.
1: Yesterday I had the discussions with the Palestinian Prime Minister Mustafa on the state of play. The Palestine donor group today raised 900 million euros. The EU is the most credible supporter for the Palestinian people. We are the largest donor and the strongest backer of the two-state solution. And this leads me to the West Bank. All the 27 member states agree that Israeli settlements are illegal under international law.
0: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశ హోదా కోసం భారత్ పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రసంగించారు. అంతర్జాతీయ వేదికల్లో గ్లోబల్ సౌత్ దేశాల వాణి బలంగా వినిపించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. ప్రపంచం ప్రస్తుతం తీవ్రమైన ఘర్షణలు, హింస, అస్థిరతను ఎదుర్కొంటున్న సమయంలో భద్రతా మండలి పాత్ర మరింత కీలకంగా మారిందన్నారు. ప్రపంచ పాలనలో భారత్ అనుసరించే విధానాన్ని వివరిస్తూ శాంతి అనే భావనను ప్రతిపాదించారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి, సమృద్ధి విడివిడిగా సాధ్యం కాదని, సమగ్ర అభివృద్ధి ద్వారానే స్థిరమైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ అడుగు పెడితే విస్తృత సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ మరింత బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 79 దేశాల్లో భారత నిధులతో అభివృద్ధి ప్రాజెక్టులు అమలవుతున్నాయని తెలిపారు. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యల పరిష్కారానికి భారత్ మద్దతునిస్తుందని జయశంకర్ ఉద్ఘాటిస్తూ,
2: As we contemplate the global order, India's focus will be on working for a secure, peaceful and equitable world. A world where the voice of the global south is heard in equal measure. A world where peacekeeping is ready for contemporary and future challenges. A world where multilateralism reflects contemporary realities and provides effective solutions, not remain a bystander. A world where the promise of technology is fully realized while safeguarding against its misuse and misapplication. Recent developments have only demonstrated that peace, progress and prosperity cannot be sustained in a fragmented manner. We are too tightly bound, whether it is through supply chains, technology or communication.
0: ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ను కలిసి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కీలక పరిణామాలపై సానుకూలంగా చర్చించినట్లు జయశంకర్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. భారత్ పొరుగుదేశమైన చైనా ప్రపంచ సాంకేతిక రంగాన్ని తీవ్ర ప్రభావితం చేసే ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ చిప్స్ పరిశ్రమకు అత్యంత కీలకమైన హీలియం గ్యాస్ ఎగుమతులపై చైనా తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ ప్రారంభమైన సైనిక ఘర్షణల వల్ల అంతర్జాతీయంగా హీలియం కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, అందుకే తమ దేశీయ ఏఐ పరిశ్రమ అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా వెల్లడించింది. మైక్రోచిప్స్ తయారీ ప్రక్రియలో కూలింగ్ కోసం హీలియం గ్యాస్ అత్యంత కీలకమని, చైనా తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల అమెరికా, ఐరోపా, భారత్లోని టెక్ కంపెనీలకు చిప్స్ సరఫరా మళ్లీ భారంగా మారే అవకాశం ఉందని, ఫలితంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో స్థానికులు, పాకిస్తాన్ సైన్యం మధ్య హింసాకాండ కొనసాగుతోంది. రావల్కోట్ నగరంలో న్యూ బస్ టెర్మినల్ సమీపంలో నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 6 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ సైన్యం ఈ నిరసనలను అరికట్టేందుకు జరిపిన కాల్పుల కారణంగానే ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. పాకిస్తాన్ ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో చాలా కాలంగా పెరుగుతున్న అసంతృప్తి కూడా ఈ ఘర్షణలకు దారితీసింది. ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశ రాజధాని కంపాల నగరంలో స్కూల్ బస్సు బోల్తా పడడంతో 20 పిల్లలు, మరో వ్యక్తి మరణించారు. అలాగే పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ పాఠశాల విద్యార్థులు ప్రసిద్ధ సిపి ఫాల్స్ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లి తిరుగు పయనమవుతుండగా కప్చోర్వా జిల్లా పరిధిలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో స్కూల్ బస్సు ఒక పెద్ద బండరాయిని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక నివాసితులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారని అధికారులు వెల్లడించారు. అలాగే పెరూ దేశంలో గురువారం జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో 14 ప్రాణాలు కోల్పోయారు. ఒక మినీ బస్సు లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఆ వాహనం శాన్ జువాన్ జిల్లా నుంచి C.DDOS కు 19 ప్రయాణించగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 27 ప్రాణాలు కోల్పోయారు. థాయిలాండ్ నగర ఉత్తర ప్రాంతంలోని నాలాడ్ ప్రాఫో పబ్ లో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగడంతో 27 మృతి చెందారు. మరో 63 వరకు గాయపడ్డారు. క్షతగాత్రలో 22 పరిస్థితి విషమంగా ఉందని

0: అధికారులు వెల్లడించారు. నిర్వాహకుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్కు చేరుకున్నారు. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్కు చెందిన సుయెజ్ MS-29 వ్యోమనౌకలో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి ఆయన బుధవారం తెల్లవారుజామున ఐఎస్ఎస్లోకి ప్రవేశించారు. అంతరిక్షంలోనే దాదాపు 8 నెలల పాటు ఉండి వివిధ ప్రయోగాలు చేయనున్నారు. కజకిస్తాన్లోని బైకునూర్ కాస్మోడ్రోమ్ నుంచి భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8:17 సోయజ్ MS-29 వ్యోమనౌకను విజయవంతంగా ప్రయోగించారు. 8 నిమిషాల్లోనే నౌక కక్షిలోకి చేరుకుంది. సుమారు 3 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ప్రచాల్ మాడ్యూల్కు విజయవంతంగా అనుసంధానమైంది. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటలకు ఐఎస్ఎస్లోకి అడుగుపెట్టిన 3 వ్యోమగాములకు అక్కడిప్పటికే ఉన్న వ్యోమగాములు స్వాగతం పలికారు. లండన్లోని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక వింబుల్టన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026 ఘనంగా ముగిసింది. పురుషుల సింగిల్స్లో జానిక్ సిన్నర్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగా మహిళల సింగిల్స్లో సరికొత్త ఛాంపియన్ ఆవిర్భవించింది. ప్రపంచ నెంబర్ 1 జానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ను ఓడించి పురుషుల సింగిల్స్ టైటిల్ను వరుసగా 2వ ఏడాది కూడా దక్కించుకున్నాడు. ఇక మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్ మ్యాచ్లో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన 21 సంవత్సరాల లిండా నోస్కోవా చరిత్ర సృష్టించింది. అదే దేశానికి చెందిన కరోలినా ముచోవాపై విజయం సాధించి తన కెరీర్లో మొట్టమొదటి గ్రాండ్స్లామ్ టైటిల్ను అందుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పండుగ ఫిఫా ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరుకుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 48 జట్లతో మొదలైన ఈ మెగా టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కోసం జట్లు ఖరారయ్యాయి. న్యూయార్క్లోని మెట్లైఫ్ స్టేడియంలో ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్ దేశాలు పోటీ పడనున్నాయి. ఇక సెమీఫైనల్ మ్యాచ్లో ఓటమి పాలైన ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలు 3వ స్థానం కోసం ఈ రోజు రాత్రి జరిగే మ్యాచ్లో పోటీ పడతాయి. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, భారతదేశంలో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన నగరం ఏది? సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, భారతదేశంలో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన నగరం ఏది? సో దీనికి గనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866-24-888-14. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం హర్వీల్ ప్రోగ్రాంలో. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, భారతదేశంలో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన నగరం ఏది అని చెప్పి. సో చాలామంది అయితే మెసేజ్లు పంపించారు, ఎవరెవరు రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. సో ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందకాయపల్లి గ్రామం నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెద్దపరవి నుంచి అబ్దుల్ కలాం గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మల్లికార్జున గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఐలవరం దోకుపర్తి గోపాలరావు గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాల సుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక నగేష్ ఫ్రమ్ నల్లపాడు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే సుధాకర్ గారు అలాగే రమా గారు పంపిస్తున్నారు, అక్కరపాకం నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ కుసుమ గారు పంపిస్తున్నారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, అనంతపూర్ నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ కుసుమ కుమారి గారు. ఓకే నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు రాష్ట్రం బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపిస్తున్నారు. ఓకే నెక్స్ట్ రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కోటేరి మల్లికార్జున్ జగిత్యాల నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శుభోదయం దీపు గారు అంటూ పంపిస్తున్నారు, కాజా గ్రామం నుండి నందం జగదీశ్వరరావు లక్ష్మీ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే

రమణ గారు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పతాన్ మొహమ్మద్ కౌషర్ అనంతపూర్ ఎయిర్టెల్ నెట్వర్క్ టీమ్ అంటూ పంపిస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే, ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే భారతదేశంలో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన నగరం ఏది అంటే బెంగళూరు అనమాట. సో బెంగళూరు ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశంలో అత్యంత పొడవైన ఆనకట్ట ఏది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. భారతదేశంలో అత్యంత పొడవైన ఆనకట్ట ఏది? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866243814. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ RJ దీపు.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: నాణ్యతలో రాజీ లేదు,
3: ధరలో సాటి రాదు,
2: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
3: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
2: విజయ వంట నూనెలు.
4: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం హరవెల్లు ప్రోగ్రామ్ లో. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, భారతదేశంలో అత్యంత పొడవైన ఆనకట్ట ఏది అని చెప్పి. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించారు. సో చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్లు పంపించారు, ఎవరెవరు రాంగ్ ఆన్సర్లు పంపించేశారు. సో మీ మూడవ ప్రశ్నకి సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ అలాగే నెక్స్ట్ భాస్కర్ టైలర్ చెరుకుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మువ్వల కోటేశ్వరరావు గారు రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లె గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మల్లికార్జున గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేస్తారు.

చారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. రెండు పంపించారు మీరు, బట్ అందరూ ఒకటే రైట్ ఆన్సర్ అనమాట. అలాగే నెక్స్ట్ రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే తిరుపతి నుండి మురళి మచ్చేదుల గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ అనంతపూర్ ఐటీ నెట్వర్క్ టీమ్ అంటూ పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనగడ్డ బ్రహ్మయ్య బ్రహ్మ గారు కర్నూలు నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక నిరియన్యూరి భారతి అనంతపూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కొనకొండల రమణారావు కవిత జ్యోత్స్నవి మోహిత్ రావు పంపిస్తున్నారు, బట్ మీరు రెండు ఆన్సర్లు పంపించారు, అందులో ఒకటే రైట్ ఆన్సర్ అనమాట. అలాగే నెక్స్ట్ అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి ఇమామ్జీ జైనాబ్ వలీ భాషా భరత్ అంటూ పంపిస్తున్నారు, ఏమో అర్థం కాకుండా పంపించారు, అంటే కొంచెం నీట్గా టైప్ చేసి పంపించండి చదవడానికి. ఎనీవే రాంగ్ ఆన్సర్ అయితే పంపించేశారు మీరు. అలాగే నున్న నుండి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, రియాన్స్, రుత్విక పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కోటగిరి స్వరూపారాణి జగిత్యాల నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే నాగకృష్ణ గారు పంపిస్తున్నారు, బొండ్లవాడ విలేజ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఆరాధ్య ఫ్రమ్ నంద్యాల నుంచి పంపిస్తున్నారు, మీరేం ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్ పంపిస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే పాపారావు టి నర్సాపురం నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక భారతదేశంలో అత్యంత పొడవైన ఆనకట్ట ఏది అంటే గనక సో ఆన్సర్ చెప్పే ముందు ఇంకొక మెసేజ్ వచ్చింది, ఎవరు పంపించారు అంటే కనుక మోహన్ రావు గారు లీలావ అంటూ పంపిస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఓకే, ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కనుక హీరాకుడ్ ఆనకట్ట అనమాట, ఒడిశాలో ఉందనమాట. ఎనివే మరి నెక్స్ట్ ఆన్సర్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో ఇంతకీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈరోజు పర్యావరణాన్ని ఎలా సంరక్షించుకోవాలి అనే విషయం మీద అయితే మాట్లాడుకున్నాం కాబట్టి, సో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం ఏ తేదీన జరుపుకుంటామో చెప్పండి, అంటే ఏ నెల ఏ తేదీని జరుపుకుంటాం. సో మీకు కనుక ఆన్సర్ తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ చేసేయండి. మీకోసం ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ నుండి విధు భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

0: గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అనుమానం ఉన్న హార్వేలీలో సో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ తేదీని జరుపుకుంటామని చెప్పి అడిగాను కదా. సో ఎవరెవరు రైట్ ఆన్సర్ పంపించారో చూసేద్దాం. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే చెల్లపండి అండ్ మొనీషా మాదిరి గారు తమిళనాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రామ్ నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మల్లికార్జున ఆభిరామ్ గారు కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక భారతి గారు అనంతపురం నుంచి పంపిస్తున్నారు. నెరియ నూరి అంట ఎనివే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక శ్రీను టైలర్స్ అయ్యరాల నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నాగకృష్ణ గారు బొండ్లవాగ విలేజ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నున్న నుండి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, రియాన్, రుత్విక రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక అమ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి గారు పాపినిపాళ్యం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కొనకొండల రమణారావు గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రాఘవగి అంటూ పంపించేస్తున్నారు. ఎనివే మెసేజెస్ చెప్తే వేరే మెసేజెస్ అయితే చదవట్లేదు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5న జరుపుకుంటాం అన్నమాట. సో ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది వింటూ నుండి వివిధ భారతి 101.3 FM with you, RJ Deepu.

0: ఎనివి, మరి ఈరోజు నేనైతే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ బోల్డ్ అనే విషయాలు అయితే మాట్లాడుకుందాం అని అనుకుంటున్నాను. అండ్ ఇంకొక రోజు ఇంకొక షోలో ఇంకా బోల్డ్ అనే విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. అంతవరకు అందరూ కూడా జాగ్రత్త, టేక్ కేర్, బై బై.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: సమయం 10:45 కావస్తుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, నమస్కారం అండి. మీరు విజయవాడలో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా షుగర్ ఉంది అని అనుమానం వచ్చి, డౌట్ వచ్చి మిమ్మల్ని సంప్రదించారనుకోండి షుగర్ స్పెషలిస్టుల దగ్గరికి, వెంటనే ఎలాంటి జాగ్రత్తలు అతను తీసుకోవాలనేటువంటిది ముందు చెప్పండి డాక్టర్ గారు.
4: ముఖ్యంగా మనం షుగర్ పేషెంట్స్ ఎవరన్నా వచ్చినప్పుడు, ఎవరన్నా మనకి షుగర్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది టెస్ట్లు వచ్చేసి 3 నెలల యావరేజ్ చూస్తామండి. 3 నెలల యావరేజ్ అనేది, అది కూడా చాలా మెథడ్స్లో చేస్తారు, కాకపోతే యాక్యురేట్గా రావడానికి మనం హెచ్పిఎల్సి మెథడ్లోనే ఎంచుకుంటాము. హెచ్పిఎవన్సి గురించి మనం క్లుప్తంగా చెప్పినప్పుడు ఏంటంటే, ఎవరైనా సరే షుగర్ వచ్చే అవకాశం ఉందా, షుగర్ వచ్చిందా అని తెలుసుకోవడానికి మనం హెచ్పిఎవన్సి అనేది చేస్తాము. సో హెచ్బిఏవన్సీ చేసినప్పుడు అది 5.6 లోపల ఉంటే మందులు ఏం అవసరం లేదు, మీరు నార్మల్ పర్సన్ అని చెప్తాము. 5.7 నుంచి 6.4 దాకా ఉంటే అది ప్రీ డయాబెటిక్ కింద మనం కన్సిడర్ చేసి, అతనికి ఆహార నియమాలు, తర్వాత శారీరక వ్యాయామము, తర్వాత వెయిట్ రిడక్షన్ ద్వారా తను షుగర్ తగ్గించుకునే అవకాశం గురించి మన పేషెంట్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అలా కాకుండా ఎవరికైనా సరే 6.5 అబవ్ ఉన్నప్పుడు ఆ పేషెంట్ యొక్క కాంప్లికేషన్ రిస్క్ బట్టి మనం ట్రీట్మెంట్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది.

0: సో ఎవరికైనా సరే షుగర్ పేషెంట్స్కి హెచ్బీఏ1సి ఐడియల్గా 7 లోపల మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎవరికైనా సరే మనం డైరెక్ట్గా చూసినప్పుడు 10-12 అలా చూసినప్పుడు పేషెంట్కి ఇంకేదైనా కాంప్లికేషన్స్ లైక్ డయాబెటిక్ కీటోసిరోసిస్, డయాబెటిక్ కీటోసిస్, తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్తో కూడా పేషెంట్ వస్తూ ఉంటారు. సో అలాంటి పేషెంట్స్కి మనం ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాము. సో ఇది ఏంటంటే ఒక ఫార్ములా ప్రకారం కాదండి, పేషెంట్ యొక్క ప్రతి పేషెంట్ ప్రతి పర్సన్ డిఫరెంట్ కాబట్టి, సో పేషెంట్ యొక్క ఏజ్, పేషెంట్కి వచ్చిన రకమైన డయాబెటీస్, ఏ రకమైన డయాబెటీస్ అనేది మనం ఫస్ట్ నిర్ధారణ చేసి, అంటే టైప్1 డయాబెటీసా, టైప్2 డయాబెటీసా, జెస్టేషనల్ డయాబెటీస్ అనేది మనం, ఈ మూడు కామన్గా ఉంటాయి కాబట్టి ఈ మూడు చూసుకుని మనం పేషెంట్కి ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో ఇది కాకుండా మనం చూసే వేరే పారామీటర్స్ వచ్చేసి ముఖ్యంగా కిడ్నీ అనేది ఫస్ట్ చూస్తామండి. సో షుగర్ పేషెంట్ వచ్చినప్పుడు ఏంటంటే బేసిక్ టెస్ట్ వచ్చేసి సీరం క్రియాటిన్ ప్లస్ ఈజీఎఫ్ఆర్ చూస్తాము. అలాగే ఇయర్లీ ఒకసారి పేషెంట్కి డయాబెటీస్ వచ్చిన తర్వాత ఒక 1-2 ఇయర్స్ తర్వాత ఇయర్లీ ఒకసారి ఆల్బిన్ క్రియాటిన్ రేషియో అనేది, అంటే యూరిన్లో ఏమైనా మైక్రో ప్రోటీన్స్ పోతున్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకుంటాము. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఖచ్చితంగా చూస్తాము, ఎందుకంటే షుగర్ పేషెంట్స్ చాలామందికి తెలుసు, షుగర్ పేషెంట్స్కి చాలామందికి కొలెస్ట్రాల్ కూడా పెరిగి ఉంటుంది, ఎస్పెషల్లీ ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఈ లిపిడ్ ప్రొఫైల్ చూసుకుని మనం ఆ కొలెస్ట్రాల్ ఒకవేళ ఎక్కువగా ఉంటే దానికి తీసుకోవాల్సిన ఆహార నియమాలతో పాటు మెడిసిన్స్ అడ్వైజ్ చేస్తూ ఉంటాము. దీంతో పాటుగా ఏమన్నా లివర్ ఫంక్షన్లో చాలామంది మీరు వినుంటారు ఫ్యాటీ లివర్ అనేది కామన్గా చూస్తుంటాము. సో ఆ లివర్ ఫంక్షన్ కూడా ఒకసారి మనం టెస్ట్ చేస్తాము, అంటే లివర్ బ్లడ్ టెస్ట్తో పాటు లివర్ ఫంక్షన్ టెస్ట్తో పాటు ఒకసారి ఆ ఫైబ్రో స్కాన్ అనేది ఒకటి అడ్వైజ్ చేస్తాము. దాంతోపాటు కొంతమందికి షుగర్ వచ్చిన 2 ఇయర్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత, డిపెండింగ్ అప్ ఆన్ ది పేషెంట్ షుగర్ లెవెల్స్ బట్టి ఇయర్లీ ఒకసారి ఫండస్ ఎగ్జామినేషన్, ఏమైనా రెటినోపతి చేంజెస్ అనేది ఇయర్లీ ఒకసారి మనం అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా అంటే ఇయర్లీ అంటే చిన్న వయసులో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉండే ఫ్యామిలీ వాళ్ళకి ఉంటే కనుక పేషెంట్కి కూడా ఇయర్లీ మనం ఒక్కసారి హెచ్ఎస్సిఆర్పితో పాటు ఈసీజీ అండ్ బేసిక్ కార్డియాక్ ఎవాల్యుయేషన్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. అది కాకుండా మెట్ఫార్మిన్ వాడే షుగర్ పేషెంట్స్కి విటమిన్ B12 కూడా అప్పుడప్పుడు మనం సప్లిమెంట్ చేస్తూ లెవెల్స్ చూసుకుంటూ ఉంటాము. పేషెంట్ రెగ్యులర్గా మనం అసలు ఎవ్రీ 3 మంత్స్ షుగర్ ఎలా ఉందో చూసుకోవడానికి మనం ఎప్పుడు హెచ్బీఏ1సి అనేది అడ్వైస్ చేస్తాం. హెచ్బీఏ1సి మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కాంప్లికేషన్స్ రిస్క్ అనేది చాలా తక్కువగా మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి ఇవి బేసిక్ టెస్ట్లు అనేది మనం డయాబెటిక్ పేషెంట్కి అడ్వైస్ చేస్తూ ఉంటాము.
1: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు చెప్పినంతలో హెచ్బీఏ1సి చాలా ముఖ్యమైన పరీక్ష అనేటువంటిది అర్థమవుతుందండి. మరి పరగడుపును చేయించుకోండి, అలాగే పరగడపును పరీక్ష చేయించుకున్న తర్వాత టిఫిన్ చేసో లేకపోతే తిన్న తర్వాత ఒక గంటన్నరకు రండి, 2 గంటలకు రండి అని అంటుంటారు. సరే, అప్పుడు కూడా చేయిస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన పారామీటర్స్ ప్రకారము హెచ్బీఏ1సి ఒక 7-8 ఈ మధ్యలో ఉందనుకోండి, ఉండి పరగడుపునదేమో 150-160, తిన్న తర్వాత 200, అంటే ఆ రోజుకి అయ్యో బాబు ఏంటి ఇంత ఉంది, హెచ్బీఏ1సి చూస్తే 7 ఉంది కదా అని ఇలా అంటుంటారు, మీరు ఏం చెప్తారు ఈ విషయాన్ని?
0: కొన్నిసార్లు ఏమవుతుందంటే తెలుసో తెలియక పేషెంట్స్ వచ్చేసి వచ్చే ముందు రోజు టాబ్లెట్స్ మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది, లేకపోతే వచ్చే ముందు రోజు ఏమైనా హెవీ కార్బోహైడ్రేట్ అంటే ఎక్కువ స్వీట్ కానీ రైస్ ఎక్కువగా తినడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల టెంపరీగా షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం ఉన్నా కూడా హెచ్బీఏ1సిని అంత తొందరగా అప్ అండ్ డౌన్ అవ్వదు. కాబట్టి మనం హెచ్బీఏ1సిని రిలే చేసుకుని ట్రీట్మెంట్ అనేది మనం అడ్వైజ్ చేస్తూ ఉంటాం. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు హెచ్బీఏ1సి నార్మల్ వచ్చి షుగర్ బాగా ఎక్కువ వచ్చినంత మాత్రాన మనం టాబ్లెట్స్ మార్చేసి పేషెంట్కి ఇబ్బంది కలిగించేటట్టు కాకుండా, ఒకవేళ హెచ్బీఏ1సి ఎక్కువ వచ్చి షుగర్ నార్మల్ ఉన్నా కూడా అది పేషెంట్కి ఇబ్బంది అవుతుంది. ఈ ఒకరోజు నార్మల్ కనిపిస్తున్నాయి, ఎందుకంటే అతను మేబీ బహుశా కొన్నిసార్లు టాబ్లెట్స్ మధ్యలో స్కిప్ అవుతూ ఉండొచ్చు, ఆ 2 రోజులు రెగ్యులర్గా వేసి ఉండొచ్చు, లేకపోతే డైలీ ఆహారం పాటించకుండా టెస్ట్కి వచ్చే ముందు 3 రోజులు ఆహారం పాటించినా కూడా మీకు హెచ్బీఏ1సి చేంజ్ అయ్యే అవకాశం లేదు. సో షుగర్ వాల్యూస్ మట్టికి నార్మల్ కనిపిస్తాయి. సో హెచ్బీఏ1సి చేసుకునే మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం. దీంతో పాటుగా ఇప్పుడు మనం లేటెస్ట్గా ఏం చేస్తామంటే బాగా ఫ్లక్చుయేషన్స్ అవుతున్నప్పుడు కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేది మనం ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి వాడుతున్నాం. సో కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ చిప్ పెట్టేసి పేషెంట్కి 24 అవర్స్ అసలు గ్లూకోజ్ ఎలా ఉంటుంది అనేది మనం పేషెంటే సెల్ఫ్గా అతను ఫోన్లో ఆ గ్లూకోజ్ మానిటరింగ్ చేసుకుంటూ ఆ వాల్యూస్ అనేది మనకి తెచ్చి ఫాలో అప్ చేసుకునే అవకాశం ఉంటుంది.
1: బిగినింగ్లో అంటే ఒక మోస్తరుగానే ఉంది అనుకోండి షుగర్ లెవెల్స్, ఓ హై షుగర్ కాకుండా మోస్తరుగా అంటే ప్రీ డయాబెటిక్ అని కాకుండా డయాబెటిక్ అని రక్త పరీక్షల్లో నిర్ధారణ పరీక్షలో తేలింది, ఇన్సులిన్ వాడకం అనేటువంటి దాని ముందు మందులు ఎట్లా వాడాలో చెప్పండి. అసలు
0: మేమండి అది యాక్చువల్లీ ఇది ఫార్ములా బేస్డ్గా మనం ఎప్పుడు చెప్పము. ఇన్సులిన్ అనేది

0: అవసరమైనప్పుడు ఇవ్వాల్సిన సందర్భాలు ఉన్నప్పుడు, నార్మల్గా షుగర్ పేషెంట్ టాబ్లెట్స్ మీద కంట్రోల్ ఉన్న పేషెంట్కి సడన్గా ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వస్తే ఇన్సులిన్ వాడతాం టెంపరీగా, అది మళ్ళీ మనం ఆపేసి ట్యాబ్లెట్లోకి షిఫ్ట్ చేసేస్తాం. కొంతమంది ఏమనుకుంటారంటే ఇన్సులిన్ అనేది పెద్ద అపోహ ఏంటంటే ఇన్సులిన్ అనేది అలవాటు అయిపోతుంది బాడీకి, సో ఇన్సులిన్ స్టేజ్కి వచ్చేసావు ఇంకా అది చివరి దశ. సో అలాంటి మాటలన్నీ రాంగ్ అండి. బేసికల్గా ఏంటంటే ఆ పేషెంట్ యొక్క సపోజ్ ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు అతనికి టెంపరీగా ట్యాబ్లెట్స్ ఆపేసి నార్మల్గా కంట్రోల్ అయిన పేషెంట్ కూడా ఇన్సులిన్ ఒక వారమో ఒక 15 రోజులు వాడి మళ్ళీ బ్యాక్ టు ట్యాబ్లెట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంతమందికి ఇంకేదో కాంప్లికేషన్స్ ఉన్నాయి, సో అది ఇన్ఫెక్షన్ ఉంది, ఏదో లంగ్ ఇన్ఫెక్షన్ కాల్ ఇన్ఫెక్షన్ ఉంది, ఆ టైంలో ట్యాబ్లెట్స్ ఇస్తూ షుగర్ లెవెల్ ఫ్లక్చువేట్ అవుతూ మనం వదిలిపెట్టేస్తే ఆ కాల్ ఇన్ఫెక్షన్ పెరిగిపోయి ఆంపుటేషన్ దాకా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి, సో అడ్మిటెడ్ పేషెంట్స్కి ఇన్సులిన్ సేఫ్, డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ కండిషన్ బట్టి మనం ఇన్సులిన్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో కొంతమందికి ఏదైనా కిడ్నీ ప్రాబ్లం టెంపరీగా అక్యూట్ కిడ్నీ ఇంజురీ ఉన్నప్పుడు ట్యాబ్లెట్స్ ఇవ్వకూడదు, అది ప్రాబ్లం రికవర్ అయ్యేదాకా మనం ఇన్సులినే వాడాల్సి వస్తుంది. సందర్భం బట్టి మనం ట్రీట్మెంట్ చేంజ్ చేస్తూ ఉంటాము. హెచ్బిఏ1సి తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ డైట్, వెయిట్ రిడక్షన్, దాంతోపాటు ట్యాబ్లెట్స్లో కూడా సెలెక్షన్ ఏంటంటే ఎక్కువగా మనం ఎలాంటి ట్యాబ్లెట్స్ సెలెక్ట్ చేయాలంటే రెండు రకాలుగా చెప్పాలి. బేసికల్గా ప్యాంక్రియాస్ మీద పనిచేసే ట్యాబ్లెట్ కాకుండా ఇండైరెక్ట్గా షుగర్ కంట్రోల్ చేసే ట్యాబ్లెట్స్ మనం అడ్వైస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ప్యాంక్రియాస్ మీద పనిచేసే ట్యాబ్లెట్స్ అనేది అవసరమైనప్పుడు ఇవ్వాల్సింది తప్పదు, ఎందుకంటే సో ఎప్పుడు ఒక ఫార్ములా లాగా మనం చెప్పేసి ఇది అందరూ 10 మంది వాడేయండి అని ఎప్పుడు చెప్పలేము, ఎందుకంటే మనం చూసిన 10 మందిలో 10 మంది డిఫరెంట్గా రెస్పాండ్ అవుతారు. ముఖ్యంగా షుగర్ అనేది ఒకసారి చూపించుకుని మళ్ళీ 1 ఇయర్ దాకా చూపించుకోకుండా సడన్గా సర్ప్రైజ్ లాగా వెళ్ళిన తర్వాత 1 ఇయర్ బ్యాక్ బేసిక్ క్రియాటిన్ టెస్ట్ లేకుండా నేను అసలు ఏ పేషెంట్ని చెక్ చేయను, ఎందుకంటే క్రియాటిన్ లేకుండా మనం ట్యాబ్లెట్స్ రాయం అసలు. సో ఇదేంటంటే ఫార్ములా బేస్డ్ కాకుండా ఒక బేసిక్ సెట్ ఆఫ్ టెస్ట్ చేసుకుని పేషెంట్ ఒక కండిషన్, పేషెంట్ ఒక గ్లూకోజ్ కంట్రోల్ బట్టి మనం మెడిసిన్స్ డిసైడ్ చేస్తాం, పేషెంట్ ఒక ఏజ్ బట్టి కూడా డిసైడ్ చేస్తాం, పేషెంట్ ఒక కన్వీనియన్స్ బట్టి కూడా డిసైడ్ చేస్తాం. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ప్లే అవుతూ ఉంటాయి ఇక్కడ. ఇది కాకుండా బేసికల్గా ఇన్సులిన్ వచ్చేసి అవసరమైనప్పుడు, అంటే ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ లైక్ డయాబెటీస్ వచ్చేసి 20-25 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ బాడీలో ప్యాంక్రియాస్ సరిగ్గా స్పందించినప్పుడు ట్యాబ్లెట్స్ ఎన్ని వేసినా కూడా వాళ్ళకి ఇన్సులిన్ రెస్పాన్స్ రానప్పుడు, అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు మ్యాక్సిమం మెట్ఫార్మినే ఉంది, మ్యాక్సిమం డోస్ బుక్ లిమిట్ 2500 నుంచి 3000 వేసినా కూడా కొంతమంది అంత అడ్వైస్ చేయము అసలు, ఎవరికి 2000 కూడా అడ్వైస్ చేయము యాక్చువల్లీ. సో 2000 మ్యాక్సిమం పెట్టుకుంటారు, కానీ అది వేసిన తర్వాత వాళ్ళ హెచ్బిఏ1సి కంట్రోల్ అవ్వనప్పుడు, సో డెఫినెట్గా వాళ్ళకి డైట్, ఎక్సర్సైజ్, విల్ పవర్ ఇవన్నీ మెయిన్ అండి. సో బేసికల్గా ఏంటంటే పేషెంట్కి ఫస్ట్ విల్ పవర్ కావాలి, మెయిన్ ఏంటంటే డిసిప్లిన్ కావాలి, విల్ పవర్ కావాలి, డైట్ కావాలి, ఎక్సర్సైజ్ కావాలి, ఆ తర్వాత మెడిసిన్స్ అన్నమాట. సో ఈ 4 స్టేజీల తర్వాత మెడిసిన్స్ వస్తాయి. సో ఇదన్నీ ఫాలో అప్ చేస్తున్నప్పుడు మెడిసిన్స్ అన్ని వాడినా కూడా అతను హెచ్బిఏ1సి 12 ఉందంటే దాని ఇంకా నో పాయింట్, వాళ్ళకి మనం ఖచ్చితంగా ఇన్సులిన్ ఇవ్వాల్సిందే. సో ఇన్సులిన్కి ఏదో అయిపోతుంది అనుకుని 12 హెచ్బిఏ1సిలు ఉన్న పేషెంట్కి ఆ హెచ్బిఏ1సి 12 మెయింటైన్ అవ్వడం వల్లే అన్ని కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. ఫార్ములా ప్రకారం అందరికీ ఈ పలానా వాళ్ళకి ఇన్సులిన్ ఇచ్చాలి పలానా వాళ్ళకి అనేది ఉండదన్నమాట, అది ఒక రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తున్న డాక్టర్కి ఆ ఫిజిషియన్కి మాత్రమే ఆ పేషెంట్ ఒక స్థితి తెలుస్తుంది, దానికి ఎలాగ కరెక్ట్ పెట్టాలో అనేది డాక్టర్కి తెలుస్తుంది.
1: ఎంత షుగర్ లెవెల్ వరకు ఇన్సులిన్ వాడాలండి?
0: బేసికల్గా ఎవరికైనా కొత్తగా వచ్చి పేషెంట్ హెచ్బిఏ1సి అబౌవ్ 9 ఉంటే మనం యాజ్ పర్ గైడ్ లైన్స్ ఇన్సులిన్ అడ్వైజ్ చేసి ట్యాబ్లెట్తో పాటు మనం దాన్ని టైట్రేట్ చేసుకుని కంట్రోల్ చేసిన తర్వాత ఇన్సులిన్ ఆపేస్తాము. అలా కాకుండా 20-30 ఇయర్స్ డయాబెటిక్ పేషెంట్, అన్ని రకాల మందులు వాడేసిన పేషెంట్కి ఇంక ఏ మందులు వాడినా కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ లేనప్పుడు, హెచ్బిఏ1సి కంట్రోల్ అవ్వనప్పుడు ఆబ్వియస్గా ఇన్సులిన్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉండాలి. లేకపోతే వచ్చే మేజర్ ఆర్గను కాంప్లికేషన్స్ అన్నీ మీకు తెలిసినవే, లైక్ కార్డియాక్, రెయినల్, కిడ్నీ ఇవన్నీ. సో పేషెంట్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఇన్సులిన్ అనేది కంపల్సరీగా అందరికీ అడ్వైస్ చేయాల్సిన అవసరం లేదు, పరిస్థితి బట్టి, పేషెంట్ అవసరం బట్టి, పేషెంట్కి ఉండే అవకాశాలు బట్టి పేషెంట్కి ట్యాబ్లెట్స్, ఇప్పుడు 3 రకాల ట్యాబ్లెట్స్, 6 రకాల ట్యాబ్లెట్స్ కూడా వేసి వస్తూ ఉంటారు. సో అప్పుడు ఆబ్వియస్గా హెచ్బిఏ1సి 12 ఉంటుంది, అప్పుడు మనం ట్యాబ్లెట్స్ తగ్గించేసి బాబు ఈ ట్యాబ్లెట్స్ కంటే ఇన్సులినే బెటర్ అని అడ్వైస్ చేస్తుంటాం. సో ఇన్సులిన్ అనేది కంపల్సరీ కాదంటే అందరికీ కాదు, పేషెంట్ బట్టి అది మారుతూ ఉంటుంది. షుగర్ మెడిసిన్స్ రెగ్యులర్గా డాక్టర్ గారు చెప్పిన విధంగా వాడుకుంటూ హెచ్బిఏ1సి మెయింటైన్ అవుతుంటే సో మనం ఆ ట్యాబ్లెట్సే కంటిన్యూ చేస్తాం ఇన్సులిన్ కాకుండా. ముఖ్యంగా నేను ఇన్సులిన్ వాడేవారికి నేను చెప్పదలుచుకున్న 4 మెయిన్ పాయింట్స్ ఏంటంటే, చాలా మందికి అవగాహన ఉన్నా సరే కొన్ని పల్లెటూరులో కొంతమంది మన పేషెంట్స్ ఏంటంటే బేసికల్గా మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే ఇన్సులిన్ అనేది మనకి అవైలబిలిటీలో 2 రకాల బాటిల్స్లో వస్తుంది, అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇన్సులిన్ ఒకటి వచ్చేసి 40 యూనిట్స్ పర్ ML, ఒకటి వచ్చేసి 100 యూనిట్స్ పర్ ML. అంటే బాటిల్ని చూసినప్పుడు ఏంటంటే ఆ మూలకి మీకు ఇండికేషన్ ఉంటుంది 40 IU పర్ ML, 100 IU పర్ ML.

0: సో ఇక్కడ మీరు ఏంటంటే పేషెంట్స్ చేస్తున్న చిన్న మిస్టేక్ వల్ల, అంటే పేషెంట్స్కి తెలియక 40 యూనిట్స్ వాడే పేషెంట్స్, ఇన్సులిన్ వాడే పేషెంట్స్ గురించి నేను చెప్తున్నాను. 40 యూనిట్స్ పర్ ఎంఎల్ బాటిల్ వాడుతూ 100 యూనిట్స్ పర్ ఎంఎల్ సిరంజ్ వాడితే షుగర్ కంట్రోల్ పూర్తిగా అదుపుతప్పుతుంది. అలాగే 100 యూనిట్స్ పర్ఎంఎల్ బాటిల్ వాడే పేషెంట్స్ 40 యూనిట్స్ పర్ఎంఎల్ వాడే సిరంజ్ తీసుకొచ్చి కనుక ఇన్సులిన్ చేసుకుంటే అతని బాడీలోకి 2.5 రెట్లు ఇన్సులిన్ ఎక్కువ వెళ్ళి షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో ఇన్సులిన్ వాడే వాళ్ళు ఖచ్చితంగా అది ఏ కాన్సన్ట్రేషన్ బాటిల్ అనేది చూసుకుని 40 యూనిట్ల బాటిల్, 100 యూనిట్ల బాటిల్ చూసుకుని, 40 యూనిట్ల బాటిల్ అయితే 40 యూనిట్ల సిరంజ్ వస్తుంది రెడ్ కలర్ మూతతో వస్తుంది. అదే 100 యూనిట్ల బాటిల్ అయితే కనుక 100 యూనిట్ల సిరంజ్ వస్తుంది, 100 IU సిరంజ్ అనేది ఆరెంజ్ క్యాప్తో ఉంటుంది. సో ఏ బాటిల్కి ఆ సిరంజే వాడాలి. సో పేషెంట్ అపోహ ఏంటంటే 100 యూనిట్స్ బాటిల్ అంటే పవర్ ఎక్కువ, 40 యూనిట్ల బాటిల్ అంటే పవర్ తక్కువ అని ఉంటుంది. కానీ అది కాదు. ఇక్కడ ఏంటంటే యూనిట్స్ ఎప్పుడు మారవు. 100 యూనిట్స్ బాటిల్ వచ్చేసి 1000 యూనిట్లు వస్తుంది, 40 యూనిట్ల బాటిల్ 400 యూనిట్లు వస్తుంది. ఎందుకంటే ఇది 2 10ml. కాకపోతే కాన్సన్ట్రేషన్ మారుతున్నప్పుడు దానికి డిజైన్ చేసిన సూదులతోనే వాళ్ళు ఇన్సులిన్ చేసుకోవాలి. సో పొరపాటున ఇంట్లో 100 బాటిల్ 2 ఉండి ర్యాండమ్గా ఏదో మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఇన్సులిన్ సూదులు అడగగానే వాళ్ళకి చెప్పాలి, బాబు మెడికల్ షాప్ వాళ్ళకి, బాబు నువ్వు ఇంట్లో 100 బాటిల్ ఉంది, నువ్వు 100 సిరంజ్ ఇవ్వు, అంటే ఆరెంజ్ క్యాప్ ఉండే సిరంజ్, 100 యూనిట్స్ పర్ఎంఎల్ కాన్సన్ట్రేటెడ్ సిరంజ్ అని అడగాలి. అడగకుండా బై మిస్టేక్ ఇన్సులిన్ సిరంజ్ అడిగి వాళ్ళు వీళ్ళకి ఏమి అడగకుండా సిరంజ్లు ఇచ్చేసి రెడ్ క్యాప్తో కనిపిస్తే వీళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా 2-3 డేస్లో షుగర్ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ వేరీ అవ్వడం వల్ల వీళ్ళు 10 పాయింట్లు చేసుకున్నా వీళ్ళ బాడీలోకి 2.5 టైమ్స్ ఎక్కువ వెళ్ళి డౌన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇన్సులిన్ వాడేవాళ్ళు, అంటే ఇన్సులిన్ పెన్ వాడే వాళ్ళకి ఏ కాంప్లికేషన్ లేదు. ఎందుకంటే పెన్ అనేది ప్రీఫిక్స్డ్ కార్ట్రేజెస్ వస్తాయి, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అంటే జస్ట్ ఆ డైల్ తిప్పేసి ఎన్ని యూనిట్లో చేసుకునే అవకాశం ఉంది కాబట్టి పెన్ వాళ్ళకి కాంప్లికేషన్స్ ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అదే బాటిల్ వాడే వాళ్ళు మాత్రం కంపల్సరీ 100 బాటిల్ వాడేవాళ్ళు 100 సిరంజ్ వాడాలి, 40 బాటిల్ వాడేవాళ్ళు 40 సిరంజ్ వాడాలి. అది మాత్రం ఇన్సులిన్ వాడే పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
1: ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 91504.

0: വിവിധ ഭാരതി എഫ്എം ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగాత్మక పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఈ రాకెట్ను మరికాసేపట్లో 11:30 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి పంపనున్నారు. సాంకేతిక పేలోడ్లతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ తన చేతి రాతతో వందే మాత్రం అని రాసి పంపిన ప్రత్యేక పోస్ట్ కార్డును కూడా విక్రమ్ 1 రాకెట్ అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. విక్రమ్ 1 ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు విక్రమ్ 1 ఉన్నత శిఖరాలకు ఎగసి చరిత్ర సృష్టించి నూతన ఆవిష్కర్తల తరానికి స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. హార్ముజ్లో మందుపాత్రలు ఉన్న ప్రాంతం మీదుగా వెళ్లిన 2 చమురు ట్యాంకర్లు పేలిపోయాయని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ ప్రకటించింది. అలాగే ఈ జలమార్గం మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించిన 4 నౌకలను అడ్డుకున్నామని వెల్లడించింది. మరోవైపు 7వ రోజు కూడా ఇరాన్పై దాడులు కొనసాగాయి. దక్షిణ ఇరాన్లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇలాగే మరో 2-3 రోజులు దాడులు కొనసాగితే తాము పూర్తిస్థాయి ఘర్షణకు దిగుతామని ఇరాన్ హెచ్చరించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. గుడివాడ పట్టణంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే ప్రజావేదిక సమావేశంలో పాల్గొన్న అనంతరం పాఠశాల విద్యార్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో తెల్లవారుజాము నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం నమోదవుతోంది.

రాజమహేంద్రవరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, గోకవరం తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడగా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకటిగా పేరొందిన వెస్టిండీస్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్ కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. జపాన్ ఓపెన్ 750 టోర్నీలో ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా షట్లర్గా పీవీ సింధు చరిత్ర సృష్టించింది. సెమీస్లో సింధు 21-19, 15-10 తేడాతో చైనాకు చెందిన చెన్ యూఫీపై విజయం సాధించింది. ఫైనల్లో విజయం సాధిస్తే జపాన్ ఓపెన్ను సొంతం చేసుకున్న తొలి భారత మహిళా షట్లర్గా సింధు అవతరించనుంది. ఫైనల్ మ్యాచ్ రేపు జరుగుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? వీక్ లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 11 గంటలు దాటి 12 నిమిషాలు అయిపోయింది అనమాట. సో మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి సినిమా కబుర్లు చెప్పడానికైతే నేనైతే రెడీగా ఉన్నా, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే ఏ మాత్రం లేట్ చేయకుండా మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఫ్రమ్ ద మూవీ ఆనందం అనమాట. సో ఈ సాంగ్ విన్న తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ అప్డేట్ ఏంటి అంటే, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవ్ పూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఏంటి అంటే, మనందరికీ తెలిసిందే ఫౌజీ అనమాట. మరి ఈ మూవీ గురించి చాలా మంది చాలా రకాలుగా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అనే దాని గురించి ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. బట్ అవన్నీ పక్కన పెట్టేసి నిజంగా ఈ చిత్రాన్ని మనందరి ముందుకి ఎప్పుడు తీసుకొస్తున్నారు అనేది అఫీషియల్ గా మేకర్స్ అయితే అనౌన్స్ చేశారనమాట. సో December 3 అనమాట 2026న విడుదల చేస్తున్నట్టు మనకి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేసింది. కాబట్టి ఇంకా కొన్ని మంత్స్ వెయిట్ చేస్తే మనందరం కూడా థియేటర్స్ లో ఈ మూవీ హ్యాపీగా చూసేయచ్చు. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం రాఘవేంద్ర మూవీ నుంచి ప్రభాస్ నటించిన మూవీస్ అనమాట, దాని తర్వాత మున్న ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే కనుక మిల్కీ బ్యూటీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఎవరు? తమన్నా భాటియా కదా. మరి తమన్నా భాటియా లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ఏంటి అంటే కనుక ఒక రకంగా చెప్పాలి అంటే భయపెట్టే సినిమా అనే చెప్పాలి, రాగిణి 3 అన్నమాట. మరి శశాంక ఘోష్ ఈ చిత్రానికి అయితే దర్శకత్వం అయితే వహిస్తున్నారనమాట. ఒక థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు రాగిణి 3 అనేది. మరి అసలు ఎలా ఉండబోతోంది, ఏంటి ఇవన్నీ కూడా మనకి తెలియాలి అంటే కనుక మనం ఇంకా కొన్ని మంత్స్ అయితే వెయిట్ చేయాల్సిందే. ఎందుకు అంటే కనుక ప్రస్తుతం అయితే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే లండన్లో జరుగుతుంది అనమాట. మరి ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఈ మూవీకి సంబంధించి అమీర్ ఖాన్ కుమారుడు జనైద్ ఖాన్ కూడా ఒక కీలక పాత్రలో ఈ మూవీలో అయితే నటిస్తున్నారనమాట. మరి 2027లో అయితే మనందరి ముందుకి గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతోంది అని ఈ మూవీ గురించి అప్డేట్ అయితే వచ్చేసింది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం రెబల్ మూవీ నుంచి తమన్నా యాక్ట్ చేసిన మూవీ అనమాట ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. అండ్ దాని తర్వాత జూలై నెలలో రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ ఏంటి, వాటి డీటెయిల్స్ ఏంటి, మీరందరూ జూలైలో మూవీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఏ మూవీస్ చూడాలి అంటే కొంతమంది మరి వెయిట్ చేస్తూ ఉంటారు కదా కొత్త కొత్త మూవీస్ కోసం. సో అలాంటి వాళ్ళ కోసం జూలైలో ఇంకా మన ముందుకు రాబోతున్న మూవీస్ ఏంటి అని చెప్పి నేను చెప్తాను నెక్స్ట్ వీక్ లో రాబోతున్న మూవీస్. మరి ఇప్పుడైతే రెబల్ మూవీ నుంచి ఈ సాంగ్ వింటూ నెక్స్ట్ నేను చెప్పబోయే అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫామ్.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

మనం అయితే ఉన్నాం సినిమా కవర్లో ప్రోగ్రామ్లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి జూలై నెలలో రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ డీటెయిల్స్ అని చెప్తాను అని ఇందాకే చెప్పాను కదా. మరి ఏం మూవీస్ రాబోతున్నాయి అంటే కనుక దర్శకుడు సాయి రాజేష్ ఏంటి అంటే కనుక రవి నంబూరి, అంటే సాయి రాజేష్ కథతో అనమాట రవి నంబూరి తెరకెక్కించిన చిత్రం ఏంటి అంటే కనుక చెన్నై లవ్ స్టోరీ అనమాట. ఈ నెల 24th అంటే జూలై 24th విడుదల అయిపోతుంది అనమాట. కిరణ్ అబ్బవరం అంటే ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేస్తున్నారు. మరి జోడీగా ఎవరు యాక్ట్ చేస్తున్నారు అంటే కనుక శ్రీ గౌరీ ప్రియా అయితే నటించారనమాట. సో ఈ మూవీ ఎలా ఉండబోతోందో తెలియాలి అంటే మనందరం కూడా జూలై 24th వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన ది ఇండియా స్టోరీ ఈ మూవీ కూడా జూలై 24th విడుదల కాబోతుంది అనమాట. మరి ఈ చిత్రానికి ఎవరు అంటే కనుక చెట్టన్ డీకే అయితే దర్శకత్వం వహించారు. ఈ టూ మూవీస్ చూడాలి అనుకుంటే జూలై 24th వరకు వెయిట్ చేయాల్సింది. మరి వాళ్ళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ చాలా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. సో ఇప్పుడైతే మీ అందరి కోసం మిరాయ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టూ, తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: വിവിധ ഭാരതി എഫ് എം ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: വിവിധ ഭാരതി എഫ് എം വാർത്തల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ప్రగడ. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగాత్మక పరీక్ష 35 నిమిషాలు ఆలస్యమైంది. ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి వెళ్లాల్సిన

రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆఖరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేశారు. విక్రమ్-1 రాకెట్ను మరికొద్దిసేపట్లో 12:05 ప్రయోగించనున్నట్లు ఇస్రో తెలిపింది. గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి ఘటన తనను తీవ్రంగా కలిచివేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏ మహిళనైనా అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఇలాంటి సంఘటనలకు సమాజంలో తావులేదని స్పష్టం చేశారు. ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం ఎక్స్ వేదికగా తెలిపారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారని, ఘటనకు సంబంధం ఉన్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయ పార్టీల పేరు చెప్పుకొని తప్పులు చేయాలనుకునే వారికి ఎలాంటి రక్షణ ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. గుడివాడ పట్టణంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే ప్రజావేదిక సమావేశంలో పాల్గొన్న అనంతరం పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. కాకినాడ, యానాం, పోలవరంలో పలుచోట్ల ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాజమహేంద్రవరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, గోకవరం తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు బోల్తాపడింది. కొండపి నుంచి మద్దలూరు మీదుగా ఒంగోలు వస్తున్న పల్లెవెలుగు బస్సు కొండపి మద్దలూరు మార్గంలో ఎదురుగా వస్తున్న మరో బస్సును తప్పించిపోయి పక్కకు బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 60 ప్రయాణికులున్నారు. వారిలో 20 వరకు విద్యార్థులున్నట్లు సమాచారం. రోడ్డు పక్కన ముళ్ల చెట్లు దట్టంగా ఉండటంతో మలుపు వద్ద ఎదురుగా వస్తున్న బస్సు కనిపించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. జపాన్ ఓపెన్ 750 టోర్నీలో ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా షట్లర్గా పీవీ సింధు చరిత్ర సృష్టించింది. సెమీస్లో సింధు 21-19, 15-10 తేడాతో చైనాకు చెందిన చెన్ యుఫీపై విజయం సాధించింది. ఫైనల్లో గెలిస్తే జపాన్ ఓపెన్ను సొంతం చేసుకున్న తొలి భారత మహిళా షట్లర్గా సింధు అవతరించనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ రేపు జరుగుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

0: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు.
1: మారుతున్న కాలం మనల్ని హెచ్చరిస్తోంది, అడుగడుగున అతి జాగ్రత్తగా ఉండమంటోంది. అందుకే గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండా పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
2: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం 12:00.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం రేపు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ని పోలీసులు ఈరోజు ఆసుపత్రికి తరలించారు. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో తెలుగు తేజం పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్కి చేరుకున్నారు. సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం రేపు

0: సర్వపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్లోని ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ఈ అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది. వర్షాకాల సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చకు ఆమోదం కోసం చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. భారత్కు ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, అది ఒక దృఢమైన కార్యాచరణ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఫోర్సెస్ ఫస్ట్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, భారత్ ఉగ్రవాదులను తన గుమ్మం వద్దే కాకుండా అవసరమైతే వారి స్థావరాల్లోకి ప్రవేశించి మరీ మట్టు పెడుతోందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచమంతా దీన్ని చూసిందని, సాంకేతిక యుద్ధ విన్యాసాలకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
1: ఆతంకవాద్ కే ఖిలాఫ్ భీ హమారీ గవర్నమెంట్ నే పూరీ దునియా కే సామ్నే అప్నే బద్లే హువే నజరియే కో స్పష్ట కియా హై. ఆతంకవాద్ కే విరుద్ధ జీరో టాలరెన్స్ హమారే లియే కేవల్ ఏక్ స్టేట్మెంట్ నహీ హై బల్కి లైన్ ఆఫ్ యాక్షన్ హై.

0: ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచమంతా దీన్ని చూసిందని, సాంకేతిక యుద్ధ విన్యాసాలకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
1: ఆతంకవాద్ కే ఖిలాఫ్ భీ హమారి గవర్నమెంట్ నే పూరి దునియా కే సామ్నే అప్నే బదలే హువే నజరియే కో స్పష్ట కియా హై. ఆతంకవాద్ కే విరుద్ధ జీరో టాలరెన్స్ హమారే లియే కేవల ఏక స్టేట్మెంట్ నహీ హై బల్కి లైన్ ఆఫ్ యాక్షన్ హై. ఆతంకవాద్ కే ఖిలాఫ్ హమ్ దర్వాజే పర్ నహీ బల్కి ఘర్ మే ఘుస్ కర్ మారేంగే. ఆపరేషన్ సింధూర్ కే దౌరాన్ సారీ దునియా నే యే దేఖ్ భీ లియా. హమారి సేనాఓ కా పరాక్రమ్ తో హమేషా హీ అద్భుత్ రహా.
0: ఈ ఆపరేషన్లో ఆకాశ్ తీర్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్తో పాటు అనేక ఇతర అత్యాధునిక రక్షణ పరికరాలు, అధునాతన క్షిపణి వ్యవస్థను ఉపయోగించినట్లు మంత్రి వివరించారు. గత 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం రక్షణ రంగాన్ని పునరుద్ధరించడం, బలోపేతం చేయడాన్ని తన అగ్ర ప్రాధాన్యతల్లో ఒకటిగా మార్చుకుందని రక్షణ మంత్రి చెప్పారు. భారత్ రక్షణ సన్నద్ధతను బలోపేతం చేయడం కాకుండా రక్షణ అవసరాల కోసం ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కూడా రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. సాయుధ దళాల ఆధునికీకరణ కోసం కేటాయించిన బడ్జెట్లో 75% భారతీయ పరిశ్రమల నుంచి కొనుగోళ్లు చేయడానికి రిజర్వ్ చేసినట్లు మంత్రి చెప్పారు. దేశంలో రక్షణ ఉత్పత్తికి సరికొత్త ఊపునిచ్చే విధంగా ఈ ఏడాది ప్రభుత్వం సరికొత్త డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ విధానం ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. 2014లో దాదాపు 40,000 కోట్ల రూపాయలుగా ఉన్న దేశ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు దాదాపు 178,000 కోట్ల రూపాయలు రికార్డు స్థాయికి చేరుకుందని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ను అవసరమైన వైద్య సంరక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు క్షీణిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిపుణులైన వైద్యుల సలహా మేరకు వాంగ్చుక్ను ఆసుపత్రికి మార్చినట్లు న్యూఢిల్లీ డిప్యూటేషన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ తెలియజేశారు. వాంగ్చుక్ గత కొన్ని రోజులుగా జంతర్ మదర్ వద్ద ఉపవాస దీక్ష చేస్తున్నారు. మరోవైపు సఫ్దర్జంగ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ చారు బాంబా మాట్లాడుతూ ప్రస్తుతం వాంగ్చుక్ నిరంతర వైద్య పరీక్షల్లో ఉన్నారని, ఆయన చికిత్స అందిస్తామని చెప్పారు. వాంగ్చుక్ పూర్తి స్పృహతోనే ఉన్నారని, ఆయన శరీరానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వ్యవస్థలు స్థిరంగా పనిచేస్తున్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగచ్లోని బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్పోస్ట్ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా అమిత్ షా బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడతారు. అలాగే ప్రహరీ సమ్మేళనలను కూడా ప్రసంగిస్తారు. దీంతో పాటు ఆయన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని బీఎస్ఎఫ్కు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంమంత్రి నిన్న రాత్రి సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న పెన్షన్ లిటిగేషన్ పరిష్కార వర్క్షాప్ ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భాగస్వాములందరి మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని పెంపొందిస్తూ పెన్షన్ వివాదాల నిర్వహణను మెరుగుపరచడం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ వర్క్షాప్ పునరుద్ఘాటిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొరి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1ను ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచింది. సాంకేతిక కారణాలతో తొలుత 35 నిమిషాల పాటు వాయిదా పడిన ప్రయోగం ఈ మధ్యాహ్నం 12:05 జరిగింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ప్రయోగంలో సాంకేతిక పేలోట్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిరాతతో రాసిన వందే మాతరం ప్రత్యేక పోస్ట్ కార్డ్, ఇతర జ్ఞాపికలను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం ద్వారా రాకెట్ ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థల పనితీరును పరీక్షిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో సాగుతున్న అశాంతి ఆందోళనలపై యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే నిరసనకారుల మరణాలపై దర్యాప్తు జరపాలని పిలుపునిచ్చింది. యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల హైకమిషన్

0: వాల్కర్ టర్క్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఈ నెలాఖరులో జరగనున్న ప్రాంతీయ ఎన్నికల నేపథ్యంలో పాకిస్తాన్ అధికారులు సంయమనం పాటించాలని, ప్రాథమిక హక్కులను రక్షించాలని, హింసకు బాధ్యులైన వారిని జవాబుదారీలుగా చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఆయన శాంతిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు పెరుగుతున్న రాజకీయ అశాంతి కారణంగా గత నెల నుండి జరిగిన ప్రదర్శనల్లో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్, 2 సార్లు ఒలింపిక్ పతక విజేత తెలుగుతేజం పీవీ సింధు ఈరోజు ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లారు. మ్యాచ్ 2వ సెట్ జరుగుతుండగా ఆమె ప్రత్యర్థి ప్రపంచ నంబర్4 క్రీడాకారిణి అయిన చైనాకు చెందిన చెన్ యుఫై ఆట నుంచి తప్పుకోవడంతో ఫైనల్కు అర్హత సంపాదించారు. అంతకుముందు జరిగిన మొదటి సెట్ను సింధు 21-19 గెలుచుకోగా 2వ సెట్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో చైనా క్రీడాకారిణి తప్పుకుంది. ఈ సీజన్లో సింధు సాధిస్తున్న అద్భుతమైన కంబ్యాక్లో ఈ విజయం మరొక మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి మయామి స్టేడియంలో యూరప్ ప్రత్యర్థులు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ జట్లు 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 2:30 ప్రారంభమవుతుంది. ప్రపంచకప్ టోర్నమెంట్ 2వ ఎడిషన్ అయిన 1934 నుంచి 3వ ప్లే ఆఫ్ మ్యాచ్ కొనసాగుతోంది. కేవలం 1950 ఎడిషన్ మాత్రమే ఇందుకు మినహాయింపుగా నిలిచింది. మరోవైపు రేపు రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్స్లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ క్రికెట్ జట్టులో రోహిత్ శర్మ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి తోసిపుచ్చింది. లండన్లోని లార్డ్స్లో రేపు ఇంగ్లాండ్తో జరిగే సిరీస్ నిర్ణయాత్మక 3వ వన్డే తర్వాత కూడా ఆయన భారత్ తరఫున ఆడటం కొనసాగిస్తారని స్పష్టం చేసింది. లార్డ్స్ వన్డే రోహిత్కు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చు అనే ప్రచారాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా తిరస్కరించారు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ తన 89వ ఏటకు మూశారు. ఈ క్రికెటర్ మరణాన్ని ఆయన కుమారుడు డానియల్ ధృవీకరించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకరైన సోబర్స్ 1954 మార్చి నుంచి 1974 ఏప్రిల్ మధ్యకాలంలో 93 టెస్టులు ఆడి 57.78 సగటుతో 26 శతకాలు 30 అర్ధశతకాలు చేశారు. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం రేపు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ను పోలీసులు ఈరోజు ఆసుపత్రికి తరలించారు. భారత అంతరిక్షంలో తొలి ప్రైవేట్ రంగం ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ఈవేళ అంతరిక్షంలోకి ప్రయోగించారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పీవీ సింధు మహిళల సింగిల్స్ ఫైనల్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీత కార్యక్రమంలో ముందుగా శ్రీ నాగేశ్వరం సుందరశర్మ గారు పాడిన లలితగీతాలు వింటారు.

0: మీరింత వరకు శ్రీ నాగేశ్వరం సుందర శర్మ గారి లలిత గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: భక్తి సంగీత కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి ఆముక్తమాల్యుద సుష్మ గారు పాడిన భక్తి గీతాలు వినండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా అబ్బాయి గారి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వెన్నెలకంటి గీతం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. ఇక ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. మహిళల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యతని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలను అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. విజయవంతమైన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగం శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్టంలోని ప్రధాన నగరాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్. ఇక వార్తల్లోని వివరాలు. మహిళలు స్వేచ్ఛగా జీవించే వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటనపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. మహిళలను అవమానించే ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధం ఉన్న పార్టీ కార్యకర్తను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. గుడివాడ పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ప్రజావేదిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ

0: మూడో శనివారం వస్తే నాకు గుర్తొచ్చే ఏకైక కార్యక్రమం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. ఇది నా మనసుకు చాలా దగ్గరుండే కార్యక్రమం. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. పరిశుభ్రత అంటే కేవలం రోడ్లు క్లీన్ చేయడమే కాదు, చెత్త లేకుండా చేయాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఎక్కడికక్కడ మీలో ఒక ఫీలింగ్ రావాలి, సమక్షేమం అర్హులందరికి ఇవ్వాలి, ఇంకా ఆదాయం పెరిగితే పెరిగిన ఆదాయం నుంచి సమక్షేమ కార్యక్రమాలు కూడా ముమ్మరంగా ఇస్తాం.
1: స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ఈరోజు నింగిలోకి వెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 12:05 చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులోని ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు. రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల ఇస్రో స్కైరూట్ శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఏళ్ల తరబడి స్కైరూట్ చేసిన కృషి ఫలితమే ఈ విజయమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్యం అందించడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 10 కోట్ల రూపాయలతో ట్రామా విభాగానికి కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. మరో 100 పడకల భవన నిర్మాణం నిర్మిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేస్తూ,
2: నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలో వాటిని ఏ విధంగా తీసుకురావాలనే దాని మీద వర్కప్ చేసుకుంటా వస్తా ఉన్నాం. అందులో హాస్పిటల్ అనేది ఒక ప్రధానమైనది. ఈరోజు ట్రామా బ్లాక్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో 100 బెడ్లు ఉంటాయి, 85 వార్డుల్లో బెడ్లు, 15 ICU బెడ్లు. ఇందులో 2 ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్స్రే, ECG, అల్ట్రాసౌండ్, అదేవిధంగా డ్రెస్సింగ్ రూములతోటి ఓపీ ఉంటుంది. ఇక్కడ 18 నెలల్లో దీన్ని కంప్లీట్ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశం.
1: రాష్ట ప్రభుత్వం గ్రామీణ పాలనలో నెలకొల్పుతున్న సుపరిపాలనకు నిదర్శనంగా రాష్ట్రంలోని 23 గ్రామ పంచాయతీలు ప్రతిష్టాత్మక ISO పత్రం సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఎక్స్లో పేర్కొన్నారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీలో సిటిజన్ చార్టర్ అమలు, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు, క్రమం తప్పని సమీక్షలు వంటి ఉత్తమ పాలనా ప్రమాణాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఈ ఘనత సాధించిన గ్రామ పంచాయతీలను ఇందుకు కృషి చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి అభినందించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, అరకులోయ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతిలను ప్రధాన పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఢిల్లీలో అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఆల్ ఇండియా చాప్టర్ చైర్మన్ల సమావేశం 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పర్యాటకులు ఎక్కువ రోజులు బస చేసేలా క్యారవన్, అడ్వెంచర్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూనే స్థానిక సంస్కృతిని పెంపొందించడమే ప్రభుత్వ విధానమని చెప్పారు. రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. నగరంలో ఏక వినియోగ ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉందన్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా ప్రజా రవాణా అధికారి ఎస్ గిరిధర్ కుమార్ ఆధ్వర్యంలో ఉద్యోగులతో కలిసి గ్యారేజీ ఆవరణలో స్వచ్ఛంద్ర కార్యక్రమం నిర్వహించారు. ఇక అనంతపురంలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో ఇటీవల నిర్మాణంలో ఉన్న బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్తో కలిసి ఈరోజు పరిశీలించారు. పాఠశాల భవనానికి అవసరమైన మరమ్మతులు, పునరుద్దరణ పనులను వేగవంతంగా

0: పూర్తి చేసి విద్యార్థులకు అనుకూలంగా తీర్చిదిద్దాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. అనంతరం పెనుకొండలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించి ఆవరణలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపట్టడం క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం వరకు, ఉత్తర తమిళనాడు, దక్షిణ అంతర కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, గోకవరం తదితర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రహదారులపై వర్షపు నీరు చేరింది. ఈ వర్షాలతో వ్యవసాయానికి ఊరట లభించిందని, వరి సాగుతో పాటు ఇతర పంటలకు తగిన తేమ అందడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యతని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలను అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. విజయవంతమైన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగం శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రంలోని ప్రధాన నగరాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్రీమతి టి అమూల్య గారి స్వీయ కవిత విందాం.
1: కవితా శీర్షిక ఆకుపచ్చని మొలక మాటలు. ఎప్పుడైనా నేను ఏడవడం చూశారా? కోపంతో ఎదగడం మానేసి తలవంచడం చూశారా? భగభగలాడే ఎండల్లో నా పచ్చదనం బూడిద కావడం, దాహంతో నా శ్వాస ఆగిపోవడం చూశారా? మీరు చేసే యుద్ధాలకు చరిత్రలుంటాయి, వార్తలుంటాయి, విజయోత్సవాలు ఉంటాయి. నేను చేసే యుద్ధానికి మాత్రం ఏ అక్షరం సరిపోతుంది? నేను పడే కష్టాన్ని మీరు భరించలేరు. నేను చీల్చుకుంటూ వెళ్లే నేలను మీ పాదాలు ఎన్నటికీ తాకలేవు. నా పచ్చదనాన్ని చూసి మురిసిపోతారు. నన్ను తాకి మీ మనసులకు చల్లదనం పోయించుకుంటారు. నా ఒడిలో కాసేపు సేద తీరుతూ ఇదే జీవితం అని నిశ్చింతగా

నవ్వుతారు. కానీ మీ ఆ క్షణికమైన ఆనందం కోసం నేను ఎన్ని యుద్ధాలు చేస్తానో మీకు తెలుసా? యుద్ధమంటే కత్తులు కాదు, యుద్ధమంటే కటార్లు కాదు, బరిసెలు కాదు, పిడిగుద్దులు అసలే కాదు, విషపు మాటలు కాదు. యుద్ధమంటే ప్రతి క్షణం ఎదుగుతూ ఉండడం, ఎదగనివ్వని ప్రపంచాన్ని ప్రతిరోజు ఓడించడం. నా వేర్లలో యుద్ధముంది, నా నర నరాల్లో భూమి గుండె చప్పుడు ప్రవహిస్తుంది, నా రక్తంలో తలవంచని బలం ఉంది. మీలో ఎవరైనా నాలా బతకగలరా? ఎండైనా వానైనా మంచైనా మండే వేసవైనా ఒక్క మట్టి రేణువు చాలు, నేను జీవితాన్ని మళ్లీ మొదలు పెడతాను. తుప్పు పట్టిన తాళం కప్పైనా, విరిగిన తలుపు రెక్కైనా, తెగిపోయిన చెప్పైనా, పగిలిన గోడ చీలికైనా చాలు. ఏ ప్రదేశంతో కూడా నాకు పనిలేదు, అవకాశమే నా చిరునామా. కలలు కనడం నాకు రాదు, ఎందుకంటే నేనే ఒక కలను. సూర్యుడి వెలుతురిని నా ఆకుల్లో బంధిస్తాను, వానబిందువుల్ని నా రక్తంగా మార్చుకుంటాను. అందుకే నా పచ్చదనం మీ కళ్లకు కంట

యుద్ధముంది. నా నర నరాల్లో భూమి గుండె చప్పుడు ప్రవహిస్తుంది. నా రక్తంలో తలవంచని బలం ఉంది. మీలో ఎవరైనా నాలా బతకగలరా? ఎండైనా వానైనా మంచైనా మండే వేసవైనా ఒక్క మట్టి రేణువు చాలు, నేను జీవితాన్ని మళ్లీ మొదలు పెడతాను. తుప్పు పట్టిన తాళం కప్పైనా, విరిగిన తలుపు రెక్కైనా, తెగిపోయిన చెప్పైనా, పగిలిన గోడ చీలికైనా చాలు. ఏ ప్రదేశంతో కూడా నాకు పనిలేదు. అవకాశమే నా చిరునామా. కలలు కనడం నాకు రాదు, ఎందుకంటే నేనే ఒక కలను. సూర్యుడి వెలుతురిని నా ఆకుల్లో బంధిస్తాను, వానబిందువుల్ని నా రక్తంగా మార్చుకుంటాను. అందుకే నా పచ్చదనం మీ కళ్లకు కంటగింపవుతుంది, తుపుక్కున పీకి పారేస్తారు. అయినా నా హృదయంలో ద్వేషం ఉండదు. విచ్చుకుంటూ విస్తరిస్తూ మళ్లీ మళ్లీ భూమిని ఆలింగనం చేసుకుంటూనే ఉంటాను. ఈదురుగాలికి నా నాట్యం మీద అసూయే, తుఫానుకి నా పట్టుదలంటే భయమే. చిన్న చోటు చాలు మిమ్మల్ని పలకరించడానికి, ఒక్క క్షణం చాలు మీ అహంకారాన్ని ఓడించడానికి. నేను చాలా చిన్న మొలకనే కావచ్చు, కానీ నా మనసు భూమి అంత విశాలం. నా ఒంటరి ఎదుగుదలే ఎప్పటికీ నిలిచిపోయే చరిత్ర. కవితా శీర్షిక ప్రకృతి పాఠశాల. ఉదయం విచ్చుకునే వేళ చన్నీటి స్నానం చేసి చలం కవితల వెచ్చదనాన్ని ఒంటికి పూసుకుని, వెండి పట్టీల వెలుతుని భుజాన వేసుకుని ఒళ్ళు విరుచుకుంటూ నా ముందుకొచ్చింది ఎర్రటి యాపిల్ తొక్కల్ని, నుదిటి సింధూరంలా దిద్దుకున్న ఆ వెలుగు రేఖలను కళ్లతోనే రుచిచూశాను. మౌనాన్ని ఆలపించే పక్షుల గానాన్ని విన్నాను. మనసుల్లో వేరు తొడిగే అక్షరాలను తాకాను. మందారాల మధ్యాహ్నంతో నా అంతరంగాన్ని అభిషేకించుకున్నాను. సాయంత్రమయ్యేసరికి నారింజ తొనల్ని గంపల కొద్దీ పంచిపెట్టి మిగిలిన తొక్కలను ఆకాశం తన భుజాలపై కప్పుకొని నెమ్మదిగా నాకు దూరమైపోయింది. వెళుతూ వెళుతూ రోజంతా మండిన సూర్యుడు నా చర్మంపై కొద్దిగా విటమిన్ సిని చిరునవ్వులా జారవిడిశాడు. ఈరోజు మబ్బులన్నీ మ్యూట్ బటన్ నొక్కున్నాయేమో. రాత్రిని ఆహ్వానించేందుకు చందమామ కూడా ఒక్క పాట పాడలేదు. చెట్లన్నీ చుట్టాలింటికి వెళ్ళిపోయాయేమో. చల్లని గాలి కూడా దారి తప్పిపోయింది. అప్పుడనిపించింది ప్రకృతి మొత్తాన్ని వడకట్టి పొడి చేసి పాలల్లో కలిపి నా కవితలకి తాగించగలిగితే అవి మట్టి వాసనని మాట్లాడతాయి, ఆకుల పచ్చదనాన్ని రాస్తాయి అని, పక్షుల గొంతులో రాగాలు పుడతాయి, వాన చినుకులు వాటికి నర్తిస్తాయి, వెన్నెలని అక్షరాలుగా చిందిస్తాయి. అందుకేనేమో నా కవితల వయస్సు ఎప్పుడూ ఉదయం వెలుగులా తాజాగా ఉంటుంది. వాటి యశస్సు వెన్నెలలా నిర్మలంగా, నదిలా నిరంతరంగా, ప్రకృతిలా శాశ్వతంగా ఉంటుంది. కవితా శీర్షిక చీకటి కిటికీ. చివరికి నాకర్థమయ్యింది ఒకటే, చిన్నప్పుడు పుస్తకాల్లో చూసిన పెంగ్విన్ పెరిగాక మంచు ఖండాల దారిపట్టింది. నేను అలాగే. చదువు జీవితాన్నిచ్చింది, జీతాన్నిచ్చింది, ఆ జీవితమే నన్ను నడుపుతూ వచ్చింది. కానీ ఒంటరితనానికి చిరునామా కూడా అదే అయ్యింది. పుస్తకాల మధ్య దాచిపెట్టిన ఎండిన గులాబీ రేకులన్నీ ఒక్కొక్కటిగా ఎగిరొచ్చి నా ముందే వాలాయి. గతం ఇంకా పరిమళం కోల్పోలేదని అవి గుర్తు చేస్తున్నాయి. జీవితం మాత్రం దిక్కులేని నదిలా ఏ ఒడ్డూ కనిపించకుండా ప్రవహిస్తూనే ఉంది. చీకట్లో నా గుండె కాళ్లను తొడక్కుని పరిగెడుతోంది, ఎక్కడికో కాదు, తనను తాను చేరుకోవటానికి. ఏం చేయాలో తెలియని కళ్ళు ఒంటరి కిటికీలోంచి మరో మనసు కోసం నిశ్శబ్దంగా వెతుకుతున్నాయి. నిద్రలేని శరీరంపై వెలుగు రేఖలు సీతాకోక చిలుకల్లా వాలాయి. ఇంకా ఉదయం మిగిలే ఉంది అని చెప్పడానికి వచ్చినట్టున్నాయి. పోయే ఊపిరి కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. బహుశా బతకడానికి ఇంకో కారణం దొరుకుతుందేమోనని. చివరికి నాకర్థమైంది ఒక్కటే, చీకటి కిటికీని మూసేయగలదు కానీ ఉదయాన్ని కాదు కదా. మరణం గురించి ఆలోచనలు మనసుని నెమ్మదిగా చీకటితో నింపుతాయి, కానీ ఒక్క చిన్న వెలుగు చాలు ఆ చీకటి కిటికీని మళ్లీ తెరవటానికి. కవితా శీర్షిక అంతం లేని పుస్తకం. మాటలన్నీ మౌనంగా చెట్టు కొమ్మల మీదెక్కి ఉయ్యాలలుగుతున్నాయి. చుక్కలన్నీ నగరాల వెలుగులని కుచ్చెళ్లుగా మడుచుకుని తన ఒడిలో దాచుకున్నాయి. సగం తిని వదిలేసిన నారింజ మిఠాయిలా చంద్రుడు రాత్రిని నెమ్మదిగా అరిగిస్తున్నాడు. మేఘాలన్నీ మెడలమీద, గోడలమీద పిల్లల్లా దూకుతూ చెట్లతో పూలతో సెల్ఫీలు దిగుతూ గాలికి ముద్దులు పంచుతున్నాయి. చందమామ మాత్రం
ముక్కెరను సరిచేసుకుంటూ నిద్రరాని మంచాల పక్కన

కూర్చొని ప్రేమ కథలను వెన్నెల అక్షరాలతో రాస్తోంది. అడవిలో తప్పిపోయిన కళలతో పిల్లలేమో ఆడుకుంటున్నారు. కాలం చేత దారితప్పిన ప్రేమ జ్ఞాపకాలతో పెద్దలు ఊహల్లో సంచరిస్తున్నారు. రాత్రి ఎవరినీ ప్రశ్నించదు, ఎవరికీ తీర్పు చెప్పదు. అది అలసిన మనసుల్ని మౌనంతో కప్పి నెమ్మదిగా కళ్ళల్లోకి పంపించేస్తుంది. అంతంలేని పుస్తకమే ఈ చీకటి కదా. ప్రతి పేజీ ఒక కొత్త నిశ్శబ్దం, ప్రతి అధ్యాయం ఒక కొత్త కళ, ప్రతి వెన్నెల ఒక కొత్త ప్రేమ కథ. అనంతమైన కథలు పురుడు పోసుకునే అద్భుత పాఠశాలే ఈ రాత్రి. కవితా శీర్షిక 10XL నరకం. ఉదయం తలుపు తీసి బయటకొచ్చిన ప్రతిసారి ధరలు సీమటపాకాయల్లా అతని మీద దాడి చేస్తుంటాయి. కూరగాయలు కళ్ళల్లోకి చూసి నవ్వుతాయి. ఉప్పులు పప్పులు పేదవాళ్ల ఇళ్లనే మర్చిపోయాయి. నూనె అద్దంలో తన ముఖం తానే చూసుకుంటోంది. జీతం నెల మొదటి తేదీనే జన్మించిన పసిబిడ్డ, 10వ తేదీకి ఖాళీ పర్సు, కటకటాల వెనక ఖైదీలా దీనంగా చూస్తూ ఉంటుంది. సంసారం 2 చక్రాల బండి కాదు, 100 చేతులు లాగుతున్న రాతిబండ. అతను దాన్ని నెట్టడం కాదు, దాని కింద నలిగిపోతున్నాడు. ఎండలు చర్మాన్నే కాదు, ఆశల్ని కూడా పొడివార్చేస్తున్నాయి. ప్రతి మార్కెట్ ఇప్పుడొక యుద్ధభూమి, ప్రతి బిల్లు ఒక మరణశాసనం, ప్రతి ఈఎంఐ మెడకి కొత్త ఉరి. రోజు ముగిసేసరికి అతని జేబులో మిగిలేది 2 బిల్లులు, 3 నిట్టూర్పులు, 4 వాయిదాలు, 5 ఆందోళనలు. 30 ఏళ్లకే జుట్టు పలచబడిపోతోంది. 40 రాకముందే శరీరం రిటైర్మెంట్ అడుగుతోంది. కానీ బాధలకు రిటైర్మెంట్ ఎక్కడా? అతను నవ్వుతాడు. ఎందుకంటే ఏడుపుకి కూడా సమయం, కొనుక్కోవాల్సిన రోజులు. మరి రాత్రి కళ్లను మోకాళ్ల మధ్య దాచుకుని కన్నీళ్లతో తన రోజుని శుభ్రం చేసుకుంటాడు. మరుసటి ఉదయం మళ్లీ అదే యుద్ధం, అదే ధరలు, అదే జీతం, అదే ఆకలి, అదే మనిషి. బతకడం కోసం ప్రతిరోజు నరకాన్ని భుజాన వేసుకుని ఓవర్ టైం చేస్తున్న 10XL జీవితం అతంది. కవితా శీర్షిక తల్లకిందుల ప్రపంచం. తిరోగమనం నదిలా ప్రవహిస్తోంది. దాని నీళ్లలో భవిష్యత్తు ముఖం తల్లకిందులుగా కనిపిస్తోంది. పచ్చటి మొగ్గలు ఎర్రటి నిప్పు కణికల్లా మండిపోతున్నాయి. ప్రకృతి తన దుఃఖాన్ని సముద్రమంతా పరిచి నిశ్శబ్దంగా తేలుతోంది. ప్రాణాలు మంచు ముక్కల్లా గడ్డకట్టిపోయాయి. గమ్యం లేని ఆశలు వరదలైపోతుంటే ఆకలి పేగుల వీణను మృత్యురాగాలతో మీటుతోంది. ఆకుపచ్చని రైతు జీవితం తెగిపోయిన రక్తనాళంలా నిశ్శబ్దంగా కొట్టుకుంటోంది. తెల్లటి పత్తి నల్లని శోకాన్ని కప్పుకుంది. తీయటి చెరుకు తన తీపి రుచిని తానే మర్చిపోయింది. పంటలన్నీ కత్తి మొనలపై తల్లకిందులుగా వేలాడుతున్న ప్రశ్నార్థకాలై కనిపిస్తున్నాయి. రేడియేషన్ కనిపించని వేటగాడై పక్షుల పాటల్ని ముందే కాల్చేసింది. ఏ మెదడుని తెరిచి చూసినా నిరుద్యోగం, నిస్సహాయత, ఆకలి, వలస అనే నివేదికలే. మరి రోజులు నెమ్మదిగా కదులుతున్నాయి. ముందుకు కాదు, కాలం వెనక్కి నడుస్తోంది. శ్మశాన నిశ్శబ్దం వీధుల మీద చెట్ల నీడలా విస్తరిస్తోంది. యువత నీరసించిన నదిలా తమ సత్తాను మర్చిపోతోంది. భవిష్యత్తు కళ్ళు తెరిచే వయసులోనే నిద్రపోతోంది. ప్రశ్నలు ఎదురెదురుగా నిలబడున్నాయి. సమాధానాలు మాత్రం ఎప్పుడో వలసెళ్ళిపోయాయి. ఆధునికత మెరుస్తున్న ముసుగు, దాని వెనుక అణచివేత పాత ముఖంతోనే నవ్వుతోంది. క్షమ, దయ, కరుణ ఈ పదాలు నిఘంటువులో మాత్రమే బతికున్నాయి. ఆకాశం కూడా కరుణించడం మానేసింది. కరిమబ్బులు వెలుతుర్ని మెల్లగా మింగేస్తున్నాయి. అవకాశాలు మొగ్గలోనే మోడబారిపోతున్నాయి. మనిషి శరీరంగా బతుకుతున్నాడు, మనసుగా కాదు. భావోద్వేగాలు ఫ్యాక్టరీలో పాడైన యంత్ర భాగాల్లా మూలనబడ్డాయి. కొత్తదనం పేరుతో పాత శబ్దాలనే మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నారు. చెవులు ఎప్పుడూ అలసిపోయాయి. మనసు కూడా మాట వినడం మానేసింది. సృజనాత్మకత కోసం ఎన్ని క్యాప్సూల్స్ మింగినా వాంతి అయ్యేది ఖాళీతనమే. అప్పుడు 4 సిరాచుక్కలు నా రక్తంలో కలిసాయి. వేళ్ళు ఇనుప పరికరాల్లా కదిలాయి. అద్దంలో చూసుకున్నా మనిషి కనిపించలేదు, ఒక రోబో మాత్రమే కనిపించాడు. మనిషి శరీరాన్ని ధరించి ప్రపంచమంతా తిరుగుతూ తల్లకిందులుగా వెళ్లాడుతున్న
ఈ తిరోగమనానికి సాక్షి.

0: సాక్షిగా. కవితా శీర్షిక లెన్స్, ముందు లిరిక్స్. కవిత ఇంకా పుట్టలేదు, కానీ దానికోసం ఫోటోషూట్ మాత్రం మొదలైపోయింది. రకరకాల పెన్నులు, రంగురంగుల కాగితాల మధ్య నేను తలను వంచి కనుబొమ్మలు ముడిచి కవిత్వం ప్రసవిస్తున్నట్లు ఒక పోజు. సైడ్ లుక్లో బుగ్గల మీద అక్షరాల నీడ కూడా పడాలని చుట్టూ నాలుగైదు అద్దాలు. నా వేళ్ల నలుపు రంగు కనిపించకుండా పెన్నుకి చుట్టిన తెల్లని సన్నజాజి దండ. ఒకసారి నిలబడి, మరోసారి కూర్చొని, ఇంకోసారి పడుకొని, ప్రతి భంగిమలో ఒక్కో భావం. నుదిటిపై నాలుగు చెమట చుక్కలు జార్చి శ్రమకు మేకప్ వేస్తూ కళ్ళలో రెండు చుక్కల కన్నీటిని నింపి సున్నితత్వంకు ఫిల్టర్ అద్దుతూ మట్టిని ఎప్పుడూ తాకకపోయినా మట్టి వాసనతో కవిత్వం రాస్తున్నట్లు, శ్రమజీవిని ఎప్పుడూ పలకరించకపోయినా శ్రమజీవుల బాధలే నా పద్యాలనంటూ శ్రీశ్రీని జాషువాని ఆవాహన చేసుకున్నట్టు కళ్ళు మూసి కెమెరా క్లిక్ అనగానే ధ్యానం కూడా ఓ యాక్షన్లోకి. కొన్ని క్యాండిడ్ క్లిక్స్, కొన్ని న్యాచురల్ ట్రిక్స్, మరికొన్ని సోషల్ మీడియా ఫిక్స్. క్యాప్షన్ సిద్ధం. పోయట్రీ ఈజ్ నాట్ రిటర్న్, ఇట్ ఈజ్ లివ్డ్ అని పోస్ట్. లైక్లు, హార్ట్లు, షేర్లు, కామెంట్లలో వావ్ మేడం, తెలుగు సాహిత్యానికి సరికొత్త స్వరం అంటూ బిరుదులు బోలెడు. ఏదేమైనా, ఈ కాలపు లెన్స్ ముందు పోయట్రీ లిరిక్స్ విజయవంతంగా ముగిసింది. కవితా శీర్షిక వీడ్కోలు లేని కాలం. కొన్ని పదాలు మాత్రమే మిగిలిపోతున్న కాలమిది. మనుషులు ఒక్కొక్కరుగా జారిపోతుంటే వాళ్ళు చెప్పలేకపోయిన మాటలు మాత్రం గోడల మధ్య ప్రతిధ్వనులై నిలిచిపోతున్నాయి. నిశ్శబ్దాన్నే ఊపిరిగా పిలుస్తున్న ప్రపంచం కన్నీళ్లనే తన రింగ్టోన్గా మార్చుకుంది. పచ్చని చెట్లను నరికేశామనుకున్నాం, మన ఊపిరి వేర్లను మనమే కోసుకుంటున్నామని తెలుసుకునేసరికి ఆకాశం కూడా మనుషులకి దూరమవడం మొదలుపెట్టింది. మాస్కులు వెనుక నవ్వులు నిర్బంధమయ్యాయి, మాటలు క్వారంటైన్ అయ్యాయి, ఆలింగనాలు అంటువ్యాధులయ్యాయి, గుండె నిండా గాలి పీల్చుకోవటం కూడా ఒక అదృష్టంగా మారిన కాలం కదా. ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని మరణాన్ని జేబులో మోస్తూ బయటికి వెళ్లే రోజులివి. ఏ క్షణాన ఎవరి పేరును కాలం పిలుస్తుందో తెలియని ఎదురుచూపు. ఇంటి గడపలు వీడుకోలు చెప్పడం మానేశాయి, తలుపులు తిరిగి వచ్చే అడుగుల కోసం ఎదురుచూస్తూ ఉంటున్నాయి. ముగ్గులు వేసిన చేతులు పసిబుగ్గలను ముద్దాడిన పెదాలు, సందడి చేసిన అడుగులు ఒక్కసారిగా జ్ఞాపకాలుగా మారిపోతున్న కాలం. అమ్మ, నాన్న, పిల్లలు, స్నేహితులు ఎవరి ప్రయాణం పూర్తి కాకముందే ఆ నింగిలో చుక్కల్లా మెరిసిపోతున్నారు. అందుకే చెప్పాల్సిన ప్రేమని రేపటికి వాయిదా వేయొద్దు, అడగాల్సిన క్షమాపణని అహంకారానికి అప్పగించొద్దు. కౌగిలించుకోవాల్సిన మనిషిని సమయం దొరికినప్పుడు కాదు, మనసు పిలిచినప్పుడే చేరుకో. ఎందుకంటే సమయం ఆగదు, బతుకులు చాలా చిన్నవి. గట్టిగా గాలి పీలిస్తే ఎగిరిపోయే ప్రాణాలు కేవలం పదాలు కావు, చెప్పలేకపోయిన మనసులదే తప్పంత. అందుకే ఏ రహస్యాలు మిగలకముందే, ఏ మాటలు అనాథలవ్వకముందే జీవమున్నప్పుడే నీ మనసుని ఆవిష్కరించు.
1: మీరింతవరకు శ్రీమతి టి అమూల్య గారి స్వీయ కవితలు విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
6: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
7: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
8: ఆ చిహ్నం లేకపోతేనో?
7: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
9: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
10: अब गरीबों की जय बन गई है.
11: देश के युवाओं ने ठाना है भारत को आयुष्मान बनाना है. आज ही पात्र लाभार्थियों का आयुष्मान कार्ड बनवाकर उन्हें

0: లలిత గీతం విన్నారు.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: కార్యక్రమంలో ఇప్పుడు పనస పండు వలన లాభాలు తెలుసుకుందాం. పండ్లు మానవులకు ప్రకృతి ప్రసాదించిన వరం. ఆయా కాలాలలో లభించే పండ్లను తప్పక మనం తీసుకోవలసి ఉంటుంది. ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి పండ్లు, కూరగాయలు, ఇతర తృణధాన్యాలను ఆహారంలో కనుక తీసుకున్నట్లయితే మన శరీరానికి అవసరమైనటువంటి అన్ని పోషకాలు లభిస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది పనసపండు. పనసపండు మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. దీని జన్మస్థలం తూర్పు ఆసియా. పండ్లలో అతిపెద్ద పండుగగా ఈ పనసపండుని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక్కొక్కటి 35 లేదా 36 కిలోల వరకు బరువు ఉంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. ఈ పనసపండును సంస్కృతంలో స్కందఫలం అని, హిందీలో కటల్ కటహక్ అని, బాంగ్లాలో కాంటల్ అని, ఆంగ్లంలో జాక్ ఫ్రూట్ అని పిలుస్తారు. దీని పై తొక్క చాలా మందంగా ఉంటుంది. దీనిని కత్తితో కోసినప్పుడు చేతికి నూనె పసుపు రాసుకుంటే ఆ పండు యొక్క జిగురు చేతులకు అంటదు. పండిన పనస తొనలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. మన ప్రాంతంలో పనసను ఎక్కువగా విందు భోజనాలలో కూరగా వాడతారు. పనస పొట్టును ఆవకూరగా పెట్టినట్లయితే దాని రుచి అమోఘమనే చెప్పాలి. పనస ముక్కలను బిర్యానీలలో కూడా కలిపి పనస బిర్యానీగా వండుతారు. ఇక దీనిలో ఉన్నటువంటి పోషక విలువలు చూసినట్లయితే పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B2, B3, B5, విటమిన్ B6, విటమిన్ C, విటమిన్ E ఉంటాయి. ఇంకా కాల్షియం, ఇనుము, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింకు, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తినడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూసినట్లయితే ఈ పనస పండుతో గుండె పోటుని దూరం చేసుకోవచ్చు. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది పెద్ద ప్రేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఆస్తమాను తొలగించి ఎముకలకు బలాన్నిస్తుంది. అనీమియాను దూరం చేస్తుంది. ఈ పండులో ఉన్నటువంటి విటమిన్ ఏ మెదడు నరాలను బలపరుస్తుంది. అలాగే కంటి దృష్టిని కూడా మెరుగుపరుస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. పనసపండు అజీర్తి సమస్యను దూరం చేస్తుంది. వాత పిత్త వ్యాధులను దరిచేరనీయదు. దీనిలో ఉన్నటువంటి ఇనుము రక్తహీనతను నివారిస్తుంది. ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి పీచు పదార్థం పైల్స్ను నివారిస్తుంది. అలాగే జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అధికంగా మందులు వాడేవారు, శస్త్రచికిత్స జరిగిన వాళ్ళు ఈ పండ్లను తక్కువగా తీసుకుంటే మంచి

0: లేదని వైద్యులు చెబుతున్నారు. దీనిలో సహజ సిద్ధమైన చక్కెరలు ఉంటాయి. మధుమేహం రాకుండా ఇది కాపాడుతుంది. ఈ పండు తొనలలో ఉన్న గింజలను కూరలలో కూడా వేసుకొని వాడుకోవచ్చు. దీనిలో ఎక్కువగా ఉన్న ఔషధ గుణాలు చర్మ కణాలను రిపేర్ చేస్తాయి, అంటే కొత్త కణాలు వచ్చేలా చేస్తాయి. దీంతో చర్మం మెరుస్తుంది. దీనిలో క్రొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి 3 నుండి 4 తొనల వరకు తినవచ్చు. బరువు పెరగకుండా ఈ పండు కాపాడుతుంది. కాకపోతే దీనిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అతిగా తినకపోవడం మంచిది. ఈ పండు తినడం వల్ల రక్తహీనత సమస్య అదుపులోకి వస్తుంది. కాబట్టి ఈ పండు మహిళలకు ఎంతో ప్రయోజనకరం. ఈ పండ్లు ఏడాదంతా కూడా లభించవు. ఎలాంటి రసాయనాలు, పురుగుమందులు అవసరం లేకుండా పండుతాయి. అందువల్ల ఈ పండ్లను కనుక తిన్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక దీని తొనల తీపి అన్ని వయసుల వారికి కూడా నచ్చుతుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కనపడేటటువంటి ఈ పనస తొనలను వదలకుండా తినేయండి.
1: పనసపండు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు విశేషాలు విన్నారు.

0: వంతవాణిశ్రీల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ నుంచి వార్తా ప్రసారం వింటారు.
2: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐమ్ షగున్ చోప్రా విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. India's first privately developed orbital rocket Vikram 1 launched successfully from Satish Dhawan Space Center at Sriharikota. Prime Minister Narendra Modi congratulates the Skyroot Aerospace team, calls it a defining moment in India's space journey. Defense Minister Rajnath Singh says India's zero tolerance against terrorism is not merely a statement but a firm line of action. Red color warning issued for very heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim till tomorrow. And in badminton, PV Sindhu storms into women's singles final of Japan Open in Tokyo. And now the news in detail. India's first privately developed orbital rocket Vikram 1 under Mission Agaman has successfully reached orbit after completing its final burn and injecting payloads into a 450-kilometer orbit. The liftoff took place at 12.05 p.m. from the Satish Dhawan Space Center at Sriharikota in Andhra Pradesh.
3: 2-1-0.
4: And we have liftoff of Vikram 1, India's first private orbital launch
3: lift
4: vehicle.
3: Off, normal.
4: Vikram 1 ne apni udaan bhari pratham charan ka prajwalan.
2: Our correspondent reports that the milestone makes India the third country in the world to achieve private orbital launch capability. Developed under Mission Agaman, the rocket is intended to provide cost-effective and flexible launch services for small satellites. Named after Dr. Vikram Sarabhai, the father of the Indian space program, Vikram 1 features 3 solid propellant stages and a liquid-fueled Raman engine in its orbital adjustment module for precise orbital insertion and maneuvers. It is capable of placing payloads into low Earth orbit.

భవానీపేట గ్రామం నుంచి మెసేజ్ చేశారు, మీరు చెప్పింది అయితే విన్నాము అండ్ అలాగే దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే తెలియజేస్తాం అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఏం లేదు, యాక్చువల్గా ఇనియాతుల్లా గారు ఏం చెప్తున్నారు అంటే గనక మొబైల్లో ఏంటో మీ ప్రసారాలు రావట్లేదు అని అయితే చెప్తున్నారనమాట. సో ఒకసారి ఏంటి అనేది మాకు కూడా ప్రస్తుతానికి అయితే తెలీదు, చూస్తాం. అండ్ ఇంకా ఏంటి అంటే గనక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు పెద్ద కాక నుంచి పద్మ భవ్య వీళ్ళందరూ అనమాట. అండ్ ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అయితే ఇవే అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి మెసేజ్ చేశారు అంటే గనక దుర్గారావు హాయ్ అంటున్నారు. సో అవి మెసేజ్లు అయితే మరి క్వశ్చన్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. అంటే రీజన్స్ చాలా ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే సో వర్షాలు ఉన్నాయి కదా, సో సిగ్నల్ అనేది ఎలా ఉంది ఏంటి, సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కారణాలు. సరే ఏది ఏమైనా

ప్రాబ్లం తొందరలోనే సాల్వ్ అయిపోతుంది అని అనుకుందాం. మరి ఇప్పుడైతే కనుక క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటున్న వాళ్ళకి క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. చాలా సింపుల్ క్వశ్చన్తో ఈరోజు సండే సండే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనమాట. మరి ఇంతకీ ఆ సింపుల్ క్వశ్చన్కి ఏంటి క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ప్రపంచ సంగీత దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ రెండు ఒకే రోజు అనమాట, ఆ రోజు ఏంటి అనేదే క్వశ్చన్. ప్రపంచ సంగీత దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు అనేది క్వశ్చన్. మరి దీనికి గనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి 0866243

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మనమైతే ఉన్నాం సండడే సండడే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపిస్తూ ఉన్నారనమాట. మరి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే ఆన్సర్స్ అయితే చదవాల్సిందే. చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి హాయ్ అంటూ మెసేజ్ చేశారు. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. అలాగే దీపిక హైదరాబాద్ నుంచి ప్రసన్న గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మరి ఇంతకీ అసలు ఎక్కడ ఆన్సర్ ఎక్కడ. అలాగే ఇంకా భాస్కర్ గారు పెడ నుంచి మెసేజ్ అయితే పంపించేశారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎవరు, పెదకాకాని నుంచి పద్మ వీళ్ళందరూ అనమాట. మరి మీరు ఇంకొకసారి చెక్ చేసుకోండి. అలాగే హాయ్ ప్రసన్న గారు అంటూ గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు. మరి ఎక్కడ ఆన్సర్ ఇంకా ఎవరు పంపించట్లేదు, విన్నారని అనుకుంటున్నా. క్వశ్చన్ అయితే పెడన జోగానందరావుకాళి నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అంటే చాలా మంది మెసేజ్లు అయితే పంపిస్తున్నారు కానీ ఆన్సర్స్ ఎక్కడ. అలాగే ప్రసన్న గారు అంటూ విజయవాడ నుంచి కరుణ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మువ్వ మండలం కాజా నుంచి టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ చాలామంది ఏంటంటే కొంతమందికి మొబైల్ యాప్లో రావట్లేదు అంటున్నారు, కొంతమంది వస్తుందని అంటున్నారు. మేబీ అది సిగ్నల్ ప్రాబ్లం అయి ఉంటుంది. సో టెక్నికల్గా అయింది ఏంటి అంటే కనుక ఏం లేదనమాట. సో ఇటు సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదు. సో అదొకటి మీకు క్లారిటీ. అండ్ ఒకవేళ సిగ్నల్ ప్రాబ్లం అయితే అదే సాల్వ్ అయిపోతుంది. అండ్ ఇంకొకళ్ళు ఎవరు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు అయితే మెసేజ్ చేశారనమాట, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎక్కడి నుంచి అంటే శ్రీను మెసేజ్ చేశారు, ఎక్కడి నుంచి మచిలీపట్నం నుంచి, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఏంటి ఒక్క నెంబర్తో అటు ఇటు తేడాగా పంపించేస్తున్నారు, కొంచెం ఆలోచిస్తే కరెక్ట్ పంపించేసేయచ్చు. అలాగే రాజోలి నుంచి బోరెల్లి జయన్న ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే మీ అందరి కోసం ఎవరైతే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ హాయ్ అనే మెసేజ్ దగ్గర ఆగిపోయారో మరి ఆన్సర్ వాళ్ళు కూడా పంపించాలి కదా. సో వాళ్ళందరి కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నాను. చాలా ఈజీ క్వశ్చన్తో ఈరోజు

మనం సండే సండే స్టార్ట్ చేసేసాం అనమాట. మరి ఇంతకి క్వశ్చన్ ఏంటి అంటే కనుక ప్రపంచ సంగీత దినోత్సవం అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ రెండు ఏ రోజు జరుపుకుంటారు అని చెప్పి అడిగాను అనమాట. సో మరి క్వశ్చన్ ఒకటే అయినప్పుడు ఆన్సర్ కూడా ఒకటే ఉంటుంది, రెండు రకాల ఆన్సర్లు రెండు రకాల డేట్లు ఉండవు, ఈ రెండు ఒకటే రోజు జరుపుకుంటారు అదే క్లూ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ నీకోసం అనమాట. మరి ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్డ్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి వివిధ భారతీయ ఫామ్ ఉంది కూడా మీ అందరి కోసమే అనమాట. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే ఇప్పుడు పంపించేశారు. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక క్లూ ఇచ్చేసిన తర్వాత రాజోల్లి మండలం నుంచి, వివర్స్ కాలనీ నుంచి అనమాట, మాదిగుండు రాజేష్ ఇంకా చరణ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఉండవల్లి నుంచి హిమబిందు గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్చరణ్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అలాగే నంద్యాల నుంచి అనమాట పరశారామ్ అని మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి నవోదయ అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కాకా నుంచి భవ్య అనమాట ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక మస్తాబాద్ నుంచి సావిత్రి చిన్ని జయలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే తిరుపతి నుంచి మురళి ముట్టెద్దుల మెసేజ్ చేశారు, మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు అనమాట. అండ్ ఇంకా రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సీను ఐరాల నుంచి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద వీళ్ళందరూ కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ పంపించేశారు. అండ్ ఇంకా గరీబ్ నవాజ్ అంటూ పంపించేశారు నర్సరావుపేట నుంచి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా దేవనూరు మజారా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ ఎగ్జాక్ట్గా ఆన్సర్ కూడా కరెక్ట్గా మెసేజ్ పంపించేశారనమాట. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ ఎవరు మెసేజ్ చేశారు నమస్కారం అంటూ కరెక్ట్ ఆన్సర్తో అనమాట ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అలాగే కేదర్ వీరేష్ రాజోల్లి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎంఎంఎస్ నివాస్ గారు అనమాట నల్లపాడు గుంటూరు నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఆన్సర్ కూడా ఎగ్జాక్ట్లీ కరెక్టే అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని వీళ్ళందరూ అనమాట, సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. సో ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను కదా, సో సిగ్నల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు అంతే తప్ప టెక్నికల్గా మా సైడ్ నుంచి ఎలాంటి ఇష్యూస్ అయితే లేవన్నమాట. సో ఎనీవే అయినా కూడా మీరు ప్రోగ్రామ్ని వింటూ మొత్తానికి ట్రై చేస్తూ ఆన్సర్ అయితే చాలామంది కరెక్ట్ అయితే పంపించేశారు. సో కరెక్ట్ ఆన్సర్ ఎవరైతే పంపించారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మరి ఇంతకీ అసలు ఏంటి ఆ కరెక్ట్ ఆన్సర్ అంటే కనుక ప్రపంచ సంగీత దినోత్సవాన్ని అలాగే యోగా దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అంటే కనుక అందరూ పంపించిందే మీ అందరూ జూన్ 21 అనమాట. ఎవరో ఒక్కళ్ళిద్దరు మాత్రం జూన్ 26 అని పంపించారు, బట్ జూన్ 21 అని చెప్పి చాలామంది మెసేజ్లు అయితే పంపించేశారు. అండ్ ఆన్సర్ రివీల్ చేసేసిన తర్వాత కొన్ని మెసేజ్లు అయితే వచ్చేసినాయి. ప్రసన్న కుమార్ శ్రీలక్ష్మి వీళ్ళందరూ వణుకూరు నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. సరే మరి ఇంకా క్వశ్చన్ అయితే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. బట్ దానికంటే ముందు ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయా. మరి మీ అందరి కోసం నేను ఏ సాంగ్ ప్లే చేస్తున్నాను అంటే కనుక ప్రేమతోరా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. మీరు కూడా ప్రేమతో వినేసేయండి. వింటూ నేను అడగబోయే నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీ ఎఫ్ఎం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: భారతి FM న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర లిఖిస్తూ తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్ 1 విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్లింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ది చేసిన ఈ రాకెట్ ప్రయోగం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత యువతను నమ్మితే అద్భుతాలు చేయగలరని ఈ విజయం మరోసారి నిరూపించిందన్నారు. ఆగమన్ పేరుతో చేపట్టిన ఈ మిషన్ స్కైరూట్ ప్రయాణానికి ఆరంభం మాత్రమేనని, ముందు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు. భారత అంతరిక్ష రంగాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్లేందుకు బృందాన్ని అభినందించారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ వేదికగా జరిగిన ఈ చారిత్రాత్మక ప్రయోగాన్ని రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన కుమారుడు దేవాంశ్తో కలిసి వీక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. గుడివాడ పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ప్రజావేదిక సమావేశంలో పాల్గొని ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్యం అందించడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 10 కోట్ల రూపాయలతో ట్రామా బ్లాక్ను కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. రాష్టంలో విశాఖపట్నం, అరకులోయ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతిలను ప్రధాన పర్యాటక హబ్లుగా అభివృద్ది చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కంతుల దుర్గేష్ తెలిపారు. ఢిల్లీలో అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఆల్ ఇండియా చాప్టర్ చైర్మన్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్చంద్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో ఇటీవల నిర్మాణంలో ఉన్న బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్తో కలిసి ఈరోజు పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, అనపర్తి, బిక్కువోలు, రంగంపేట, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, గోకవరం తదితర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రహదారులపై వర్షపు నీరు చేరింది. ఈ వర్షాలతో వ్యవసాయానికి ఊరట లభించిందని, వరి

మనసులో మాట మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ ఆ క్వశ్చన్ ఏంటి అంటే, నాకు తెలిసి మీరు చాలా ఈజీగా ఆన్సర్ అయితే మెసేజ్ పంపించేస్తారనమాట. ఓకే, ఇంట్రడక్షన్ వద్దు, మాకు క్వశ్చన్ కావాలి అని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారని నాకు తెలుసు. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, బడిలో ఉంటాను, గుడిలో ఉండను, లతలో ఉంటాను, గీతలో ఉండను, వేగంలో ఉంటాను, వేదంలో ఉండను, ఇదే అనమాట నా క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 0666243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. క్వశ్చన్ అయితే అర్థమైందని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఓజీ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న అనమాట. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారు. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారు లేదా, అవన్నీ తెలుసుకునే టైం అయితే వచ్చేసింది అనమాట. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారనమాట. అలాగే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగాను కదా, సో అది కూడా ఆలోచించండి, ఆ తర్వాత మెసేజ్ చేయండి. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి అనమాట ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి అనమాట నజరీన్, అలాగే నజీర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా అనంతనాగ్ త్రివేణి నిఖిల్ వీళ్ళందరూ ముద్దునూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ అలాగే క్యాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మెసేజ్ పంపించేశారు. అండ్ అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమున్పాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ గోర్లకందొడ్డి విలేజ్ నుంచి మెసేజ్ పంపించేశారు కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నంజాల నుంచి ప్రషా అని మెసేజ్ చేశారు, పర్షా అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్న వాళ్ళ కోసం ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్చరణ్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నాకు తెలిసి ఇంకొకసారి క్వశ్చన్ అడిగేస్తే క్లారిటీ కూడా వచ్చేస్తుంది. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక చాలా సింపుల్ అని ఇందాకే చెప్పా, బడిలో ఉంటాను, గుడిలో ఉండను, లతలో ఉంటాను, గీతలో ఉండను, వేగంలో ఉంటాను, వేదంలో ఉండను, మరి ఇంతకీ నేను ఎవరిని అనేది క్వశ్చన్. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 08662433814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ సఖి అనమాట. సో ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించేశారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక అంకయ్య గారు బందర్పల్లి నుంచి ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హాయ్ ప్రసన్న గారు అంటున్నారనమాట, మురళి గారు. సరే ఇంతకీ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ అయితే అందరూ పంపించేసేయండి. అండ్ ఇంకా ఎంఎంఎస్ నివాస్ గారు ఆన్సర్ ఎక్కడా? ఏంటి క్వశ్చన్ చాలా ఈజీగానే ఉంది కదా. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి రమేష్ దొంతి అనమాట, మీరు కరెక్ట్గా దగ్గరకు వచ్చేసారు. ఇంకా ఒకే ఒక్క అక్షరం యాడ్ చేస్తే మీ ఆన్సర్ కరెక్ట్ అయిపోతుంది అనమాట. అలాగే కర్నూలు జిల్లా నుంచి, ఎక్కడి నుంచి, గోనగళ్ళ గ్రామం నుంచి అనమాట లక్ష్మీదేవి గారు. ఇంకా రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు

నుంచి అంటే కనుక ఐయామ్ ఫ్రమ్ అనంతపురం అంటున్నారు. పేరు ఊరు ఐయామ్ ఫ్రమ్ అనంతపురం అంటే మీరు ఎక్కడి నుంచి, మీ పేరేంటి? సో ఇవి కూడా చెప్తే బాగుంటుంది, దాంతోపాటు ఆన్సర్ కూడా. అండ్ శ్రీ విశాఖపట్నం నుంచి ఒక్క పదం ఒక్క అక్షరంలో అలా కన్ఫ్యూజ్ అయిపోయారు, మీరు ఆ అక్షరం మార్చేసుకుంటే మీ ఆన్సర్ కూడా కరెక్ట్ అయ్యేది, ఇప్పుడైతే రాంగ్. అండ్ అలాగే నంజల్ నుంచి పార్ష రాంగ్ ఆన్సర్. అలాగే ఇంకా హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం వీళ్ళందరూ అనమాట, రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే రాణినగర్ అనంతపురం నుంచి అనమాట, బి రాజశేఖర్. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేస్తున్నారు కానీ ఆన్సర్ అయితే రాంగ్ పంపించేశారు. అండ్ ఇంకా ఒక్క అక్షరంతో మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి అమ్మూరు హరి యశోద వీళ్ళందరూ అనమాట. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక భీమేశ్వరరావు గారు పెడన నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ గారు ఎక్కడి నుంచి అంటే కనుక ఆదోని మండలం నుంచి, ఆన్సర్ తెలియదు అంటున్నారు. ఏం పర్లేదు, అందరికీ అన్నీ తెలియాలని లేదు, తెలియనివి తెలుసుకుంటూ అలా ముందుకెళ్ళిపోతూ ఉండాలన్నమాట. మౌళాలి గారు కొల్లిపర నుంచి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేస్తారనమాట. అండ్ ఇంతకీ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే ఈ రెండు రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది, మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక బడిలో ఉంటాను, గుడిలో ఉండను, లతలో ఉంటాను, గీతలో ఉండను, వేగంలో ఉంటాను, వేదంలో ఉండను అంటే బలగం అనమాట. ఆల్మోస్ట్ లిజనర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు, కొంతమంది మాత్రం బలం అని పంపించారు. సో వాళ్ళకే చెప్పా అనమాట, ఒక అక్షరాన్ని కరెక్ట్ చేసుకుంటే మీ ఆన్సర్ కూడా కరెక్ట్ అయిపోయి ఉండేది అని. మరి బలగం ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఎవరైతే ఆన్సర్ కరెక్ట్గా మెసేజ్ చేశారో వాళ్ళందరి కోసం మరి బలగం మూవీ నుంచి సాంగ్ అయితే డెడికేట్ చేయాలి కదా. సో అందరి కోసం ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళ కోసం, అలాగే మన వివిధ భారతి లిజనర్స్ అందరి కోసం బలగం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనం అయితే ఉన్నాం సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక కొంచెం కేర్ఫుల్ గా వినాల్సిందే. అలా వింటే మాత్రమే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలరు అనమాట. సర్లేమ్మా, ఇంకా క్వశ్చన్ అడుగు అనుకుంటున్నారని నాకు తెలుసు. సో క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా. 2020 సంవత్సరానికి గాను గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ప్రకటించిన ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రం అవార్డుని ఏ స్టేట్, అంటే ఏ రాష్ట్రం గెలుచుకుంది? మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నా. యాక్చువల్గా సాంగ్స్ వింటూ రిలాక్స్ అయిపోదాం అనుకుంటున్నారు కదా, సడన్గా ఇలా జీకే క్వశ్చన్స్ అడిగేస్తే ఎలా అంటే ఎలా అయినా మరి మైండ్కి అలా పదును పెట్టాలి అప్పుడప్పుడు. మీ అందరి కోసం క్వశ్చన్ మీ అందరూ అడగకుండానే ఇంకొకసారి అడుగుతున్నా. ఈసారి వినండి, ఆన్సర్ అయితే తెలిసిపోతుంది. 2026 సంవత్సరానికి గాను గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ప్రకటించిన ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రం అవార్డుని ఏ రాష్ట్రం గెలుచుకుంది అనేది క్వశ్చన్. మరి దీనికి గనుక ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి? మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరినీ నేను ప్రేమ దేశానికి తీసుకెళ్ళబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రేమ దేశం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా. మరి ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు. అంటే గనక కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి అనమాట. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పరుష అనమాట ఎక్కడి నుంచి, నంజాల నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కర్నూలు నుంచి అనమాట నజరీన్, అలాగే నజీర్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. అలాగే అనంతపురం నుంచి రమేష్ పంపించేశారు వెంకటాచలపతి అంటూ, ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అలాగే కనకరావు గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హంపాపురం గ్రామం చిరంజీవి అంటూ పంపించేశారనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మల్లికార్జున్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా అంకయ్య గారు బందర్పల్లి నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే గోర్లకాందొట్టి వీరేస్ పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సో క్లూ అయితే ఏంటి అంటే చాలా మంది కేరళ అని పంపిస్తున్నారు, కేరళ అయితే కాదు. సో ఆలోచించండి మరి ఇంతకీ అసలు ఆ క్వశ్చన్ ఏంటి అంటే కనుక మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నా, ఆల్రెడీ అడిగేశాను. 2026వ సంవత్సరానికి గాను గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ప్రకటించిన ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రం అవార్డుని ఏ రాష్ట్రం గెలుచుకుంది అనేది క్వశ్చన్. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662433814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ జోడి అనమాట. మరి ఈ సాంగ్ వింటూ స్టేట్ యూన్ 101.3 వివిధ భారతీయ ఫామ్.

జోడి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రాజేష్ రెడ్డి అనమాట ఆధోని నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎర్రమెల సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి నవోదయ కాలనీ నుంచి అనమాట జైనాబ్, ఇంకా వలీ బాషా, ఇమాంబి వీళ్ళందరూ కూడా అసలు ఏ ఆన్సర్ పంపించలేదు. అండ్ ఇంకా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహాబాద్ జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ నరేష్ ఫ్రమ్ అనంతపురం నుంచి, కానీ ఆన్సర్ కూడా చెప్పుంటే బాగుండేది. అండ్ ఇంకా హంపాపురం గ్రామం చిరంజీవి అనమాట నాగభూషణ్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక మల్లికార్జున్ విజయవాడ నుంచి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సరే. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. వేటపాలెం దగ్గర రామ్ నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేస్తారు మీరైతే. ఇంకా లక్ష్మీదేవి తిరువనంతపురం నుంచి మీరు రాంగ్ ఆన్సర్ మెసేజ్ చేస్తారు. ఇంకా పుట్టుపాకి నుంచి మిరియాల తిరుమలయ్య అంటారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పాతింటి ఎల్లప్ప, జయమ్మ వీళ్ళందరూ గోర్లకందడ్డి విలేజ్ నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా కోల నాగలక్ష్మి నదివెలుగు వీళ్ళందరూ తెనాలి మండలం నుంచి, నందివెలుగునా ఏం పర్లేదు కొంచెం స్పెల్లింగ్ అటు ఇటు అయినా మనం అర్థం చేసేసుకుంటాం. సో తెనాలి మండలం అనగానే నేను కరెక్ట్ చేసేసాను అనమాట. సో వీళ్ళు కూడా ఏంటి అంటే కనుక రాస్ట్ అంటే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా దీపిక హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక షబీనా అనమాట ఎక్కడి నుంచి కురబాలకోట నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఒక ప్రశ్న అడగడం జరిగిందనమాట. మరి దానికి ఆన్సర్ తెలియాలి అంటే ముందు నేను ఈ ఆన్సర్ చెప్పాలి. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే మీ అందరూ పంపించిందే మన ఆంధ్రప్రదేశ్కి నిజంగా అవార్డు రావడం జరిగిందనమాట. సో మనందరం గర్వించదగ్గాల్సిన విషయం. అండ్ అలాగే మరి ఇంతకీ అసలు అప్పలరాజు గారి క్వశ్చన్కి ఈ ఆన్సర్కి సంబంధం ఏంటి అంటే మరి క్వశ్చన్ ఏంటి, ఇంకో క్వశ్చన్ ఉంటుందా లేదా అని ఆలోచనలు అలా ఉంటూ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే మీ అందరి కోసం నేను ఒక మంచి సాంగ్ అయితే ప్లే చేస్తా. మరి ఆ సాంగ్ ఏ మూవీ అనేది క్వశ్చన్ అనమాట. సో మరి ఉంటుందా లేదా అనే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిపోయే ఉంటుంది కదా ఇప్పుడైతే. మరి ఇప్పుడు సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, ఆ సాంగ్ ఏ మూవీ అనేది క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలంటే ముందు సాంగ్ వినాలి, ఆ తర్వాత ఆన్సర్ ఆలోచించాలి, ఆ తర్వాత ఏం చేయాలి అంటే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243884 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే సాంగ్ అయితే వచ్చేస్తోంది. స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్.

మనమైతే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇప్పుడైతే సాంగ్ వినేశారు కదా, ఇందాకే క్వశ్చన్ అడిగేసా ఈ సాంగ్ ఏ మూవీలోది అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి అని చెప్పా. అండ్ చాలా మంది అలాగే పంపిస్తూ ఉన్నారు. మరి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక కనకరావు గారు పెడన నుంచి అని పంపించారు, అంటే ఆన్సర్ తెలియదనా. అండ్ అలాగే పర్షియా నంజాల నుంచి అనమాట, ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించేశారు. మరి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగాను కదా.

అండ్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు, మరి అలాగే ఆన్సర్ కూడా పంపించేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, సురేష్ భార్గవి వీళ్ళందరూ కూడా అనమాట. ఎక్కడి నుంచి? బుద్ధప్ప నగర్ నుంచి, అనంతపురం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్. అలాగే జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కోల నాగలక్ష్మి నందివెల్గు తెనాలి మండలం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అనమాట. అండ్ ఎగ్జాక్ట్గా అంటే మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరో చెప్పారు, బట్ సినిమా నేమ్ తెలీదు అంటున్నారు. ఏం పర్లేదు, నేను ఆన్సర్ అయితే ఇప్పుడు రివీల్ ఎలాగో చేసేస్తాను కాబట్టి. అండ్ అలాగే వెంకట చలపతి అనంతపురం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే దీపిక హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే లక్ష్మీదేవి నంజాల నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ్ వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంతకీ అసలు ఈ సాంగ్ మూవీ ఏంటి అంటే గనక హృదయాంజలి అనమాట. సో అదనమాట సంగతి. సో ఇవాళ ప్రోగ్రామ్ మరి ఇదనమాట ఇవాళ సందడే సందడి. సో అలా చెప్పాలి కదా, అప్పుడప్పుడు డైలాగ్స్ అలా వచ్చేస్తాయి అనమాట. ఎనీవే మరి ఇవాళ సందడే సందడి మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మరి ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి సుబ్బు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో సండడే సండడే ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నా. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ 2 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: TFM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్‌లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. భారత తపాలా శాఖ ఇండియా పోస్ట్ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ అంబాసిడర్ను సృష్టించుకునేందుకు దేశ ప్రజలకు అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఇండియా పోస్ట్ మస్కట్ డిజైన్ కాంటెస్ట్ను ప్రారంభించింది. ఈ పోటీలో గెలుపొందిన వారికి మస్కట్ డిజైన్ పేరు విభాగాల్లో కలిపి మొత్తం 2 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేయనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇన్నోవేట్ ఇండియా మైగావ్ ప్లాట్ఫామ్ వేదికగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో భారత పౌరులు ఎవరైనా పాల్గొనవచ్చు. ఆసక్తి ఉన్నవారు తమకు నచ్చిన ఒక ఒరిజినల్ మస్కట్ డిజైన్, దానికి తగిన పేరు, దాని వెనుక ఉన్న ఆలోచనను వివరిస్తూ ఒక సంక్షిప్త కాన్సెప్ట్ నోట్ను మైగావ్ ప్లాట్ఫామ్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఎంట్రీలను 15 వరకు స్వీకరిస్తారు. గుంటూరులో మహిళపై దాడి ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏ మహిళనైనా అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఈ ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం ఎక్స్ విధిగా తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ దేశంలోనే తొలిసారిగా ఒక ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థ స్కైరూట్ రూపొందించిన విక్రమ్ 1 రాకెట్ నింగులోకి దూసుకువెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ఈ చారిత్రాత్మక ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అద్భుత విజయాన్ని సాధించిన శాస్త్రవేత్తలకు, స్టార్టప్ బృందానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ విజయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన దార్శనికతకు, ఆయన అందిస్తున్న ప్రోత్సాహకానికి దక్కిన ప్రతిఫలమని అభిప్రాయం వ్యక్తం చేశారు. విక్రమ్ 1 రాకెట్ ప్రయోగ సక్సెస్పై వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సంస్థ యాజమాన్యానికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పెనుకొండకు ఇటీవల మంజూరైన ఎంజేబీ బాలుర పాఠశాలను త్వరలో ప్రారంభించేందుకు రాష్ట మంత్రి సవిత, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్తో కలిసి పెనుకొండలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లను ఈరోజు పరిశీలించారు.

ఆహ్వానం మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనం అయితే ఎంటర్ అయిపోయాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న అన్నమాట. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే అసలు ఎందుకు సడన్ గా రమ్యకృష్ణ గారి సాంగ్ వినిపించాను అంటే గనక ఇవాళ వివిధాలో అంటే సాటర్డే కాబట్టి ఓకే హీరోయిన్ అనమాట. మరి ఈ రోజు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి రమ్యకృష్ణ గారు నటించిన సినిమా చిత్రాల నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటానన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను నరసింహ మూవీ నుంచి, దాని తర్వాత ఇద్దరు మిత్రులు అనమాట. సో ఈ టూ మూవీస్ నుంచి బ్యాక్ టు లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఈవెంట్ టూ స్టేట్ యూన్ 2 101.3 విత్ భారతీయ ఫ్యామ్.

మన అయితే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధలో ఎవరి సాంగ్స్ వినిపిస్తున్నాను అంటే సాటర్డే కాబట్టి ఒకే హీరోయిన్ అన్నమాట. సో ఒకే హీరోయిన్ కాబట్టి ఎవరి సాంగ్స్ వినిపిస్తున్నాను అంటే రమ్యకృష్ణ గారు యాక్ట్ చేసిన బ్యూటిఫుల్ ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ముద్దుల ప్రియుడు, దాని తర్వాత అల్లరి ప్రియుడు అన్నమాట. మరి ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో సాటర్డే కాబట్టి ఇవాళ థీమ్ ఏంటి అంటే కనుక ఓకే హీరోయిన్ అనమాట రమ్యకృష్ణ గారు నటించిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి నిజంగా రమ్యకృష్ణ గారు స్పెషల్ సాంగ్స్ లో కూడా తను ఏంటి అంటే ఒక అత్త క్యారెక్టర్ ఇచ్చినా అసలు ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఇది చేయలేను అని క్యారెక్టర్ అంటూ ఏదీ లేదనమాట. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే అంజి మూవీలో సాంగ్, దాని తర్వాత సింహాద్రి మూవీలో సాంగ్స్ ఎంత సెన్సేషన్ అంటే ఇప్పటి వరకు కూడా అలా గుర్తుండిపోయినాయి అనమాట. ఎందుకు అంటే రమ్యకృష్ణ గారు చేశారు కాబట్టి. సో ఇప్పుడైతే మీ అందరి కోసం ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేజ్ టూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

అరదే లేదంత సీను, నే సూపర్ మ్యాన్ ని కాను. అతిగా బడాయిపోను, సింపుల్ గా బతికేస్తా.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి రమ్య కృష్ణ గారితో అలా ఉంటుందన్నమాట. ఆవిడ ఎప్పుడో ప్రూవ్ చేసేసుకున్నారు నిజంగా. ఏ క్యారెక్టర్ అయినా, శివగామి అయినా, నీలాంబరి అయినా, రమ్య కృష్ణ గారిని రీప్లేస్ చేయలేరు అన్నట్టు నిజంగా ఆ క్యారెక్టర్ని అయితే పోషించడం అయితే జరిగింది. మరి ఇవాళ వివిధాలో రమ్యకృష్ణ గారి సాంగ్స్ అయితే నేను వినిపిస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నా అల్లుడు మూవీ నుంచి, దాని తర్వాత ఓయల, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వస్తున్నాయి. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే

4 గంటల 50 నిమిషాలకి స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెల వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేది అనమాట, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతిని వింటూనే ఉండండి, ఇంకా వినిపిస్తూ కూడా ఉండండి. చెప్పండి, ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వింటూనే ఉండిపోతారు అని చెప్పండి, అస్సలు అందులో డౌటే లేదు. అండ్ మళ్ళీ మళ్ళీ అంటే ఇవాళ ప్రోగ్రామ్స్ అన్నీ మీ అందరికీ చాలా నచ్చాయి అనుకుంటా. మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు ఈసారి ఇంకా మీకోసం బోల్డ్ అన్ని మంచి మంచి టాపిక్స్ అయితే తీసుకొస్తాను. మరి ఇవాళైతే ఇంకా సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్, బాయ్ బాయ్. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్.

0: తల్లుడు, అప్పుడే వెళ్ళిపోతా, కాసేపు ఉండొచ్చుగా.
1: ఏ సయ్యా సయ్యారే.

Hi dear friends, welcome to Vanilla Program and this is your RJ Chetan. ప్రతిరోజులాగా ఇవాళ కూడా ఒక యూస్ఫుల్ టాపిక్తో వచ్చాను. ఈ టాపిక్ ఏంటంటే వాయిదా వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే మళ్ళీ ప్రోక్రాస్టినేషన్ అయిపోతుందని ఇవాళే తీసుకొచ్చాను. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఆన్ టైం. మనలో చాలామందికి వాయిదా వేసే అలవాటు ఉంటుంది. వాయిదా వేయడం వాటి ప్రాముఖ్యత తెలిసినప్పటికీ పనులను ఆలస్యం చేయడం పాఠశాల పిల్లలు ఎదుర్కొంటున్న సాధారణ సవాలు. ఆధునిక జీవితం యొక్క నిరంతర పరధ్యానంతో చివరి నిమిషం వరకు అధ్యయనం చేయడం లేదు, అసైన్మెంట్లు పూర్తి చేయడం సులభం. అయినప్పటికీ విద్యా విషయక విజయానికి మరియు వ్యక్తిగత ఎదుగుదలకు వాయిదాను అధిగమించడం చాలా అవసరం. ఇవాళ వెన్నెల ప్రోగ్రాంలో స్కూల్ అండ్ కాలేజ్ చిల్డ్రన్ పిల్లలు వాయిదా వేయడం వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సహాయపడటానికి మేము సమర్థవంతమైన వ్యూహాలను అన్వేషిస్తాం. వాయిదా వేయడానికి పరిష్కరించడానికి మీరు ఫస్ట్ ఎందుకు వాయిదా వేస్తున్నారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. టాస్క్ యొక్క సంక్లిష్టతతో మీరు అక్కడే మునిగిపోతున్నారు. మీకు ఆ టాస్క్ డిసింట్రెస్టింగ్గా, అసలు ఇంట్రెస్టే లేనట్టుగా ఉంటుంది. అంతర్లీన కారణాలను గుర్తించడం, మూల కారణాలను పరిష్కరించడం, పరిష్కారాలను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. పెద్ద పనులు నిరుత్సాహంగా అనిపించవచ్చు. ఒక పెద్ద టాస్క్ ఇస్తే, పెద్ద ప్రాజెక్ట్ వస్తే అందరికీ బోరింగ్గానే ఉంటుంది. కానీ ఏం చేయొచ్చు దాన్ని అంటే చిన్నగా వాటిని డివైడ్ చేసుకోవచ్చు, కొన్ని పార్ట్స్లో డివైడ్ చేసుకోవచ్చు. నిర్దిష్ట లక్ష్యాలను సెట్ చేయండి. నిర్దిష్టమైన సాధించగలిగ లక్ష్యాలను నిర్దేశించుకోవడం మీకు స్పష్టమైన దిశను అందిస్తుంది. నేను కొన్ని గంటలు చదువుతాను అని చెప్పే బదులు నేను వచ్చే గంటలో 2 అధ్యయనాలు లేదా ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను అనుకుంటే చాలు. అంటే లాంగ్ టర్మ్ చూడకుండా తొందరగా మనకి ఏదైపోతుందో చేస్తే దట్ వీఆర్ గివింగ్ సిగ్నల్స్ టు అవర్ మైండ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. లేదా పెద్ద టాస్క్ ఉంది అంటే ఆ తర్వాత చేసుకుందానులే అని పోస్ట్పోన్ చేస్తాం. చేయవలసిన పనుల జాబితాను సృష్టించండి. టు డూ లిస్ట్ అని అందరికీ తెలుసు. ఈ మధ్య మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, డిజిటల్ ఫామ్లో కూడా ఉంది. బట్ బెస్ట్ ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ రిటర్న్ మీ అద్దం పైన, వాష్ బేసిన్ దగ్గర, రెగ్యులర్గా చూసే దగ్గర అది ఒకటి అతికేసుకుంటే మ్యాగ్నెటిక్ కూడా వస్తున్నాయి. అల్మారీ పైన, మెటల్ వాట్ పైన, ఫ్రిడ్జ్ పైన అతికేయించుకోవచ్చు. అలాంటివి ఏమన్నా చేసుకుంటే అవి మనకు తరచూ కనబడుతూ ఉంటాయి. చెయ్యాలి చెయ్యాలి అని మనకు సిగ్నల్ దొరుకుతుంది. మన టాస్క్ ప్రయారిటీస్ని బట్టి గడువుల ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు జాబితాలోని అంశాలను తనిఖీ చేస్తున్నప్పుడు వాయిదా వేసే ధోరణులను ఎదుర్కోగల సాఫల్య భావాన్ని మీరు అనుభవిస్తారు. మీ డిస్ట్రాక్షన్స్ ఏంటో కనుక్కోండి. చాలా మటుకు పని చేస్తూ చేస్తూ మన మేజర్ డిస్ట్రాక్షన్లు ఇవాళ ప్రతి ఒక్కరికి ఏంటంటే మన ఫోనే. ఒక్కసారి ఫోన్లో నిమగ్నం అయ్యామంటే ఇంకా అటాటటే వెళ్ళిపోతాం. అది ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు చేస్తున్నాం కూడా తెలియదు. ఒకప్పుడు ఏంటంటే ఏదో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది లేదా ఎంటర్టైన్మెంట్ బాగుంది అని చూసేవాళ్ళం. ఇవాళ నిజంగా చూస్తే అది ఇంట్రెస్టింగ్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఇన్ఫర్మేషన్ అంతకన్నా లేదు. ఏవో రీల్స్ చూస్తున్నారు, అవి ఎందుకు చూస్తున్నారో తెలియదు. ఆ రీల్స్ ఏంటి అని ఇప్పుడు అడిగితే మెమరీ లాస్ వచ్చింది, ఏం రీల్స్ అని కూడా చెప్పలేకపోతున్నారు. ఇది డిమెన్షియాకి కారణమవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకప్పుడు వయసు దాటిన వాళ్లకు డిమెన్షియా వస్తుంది. ఈ మధ్య యంగ్స్టర్స్లో డిమెన్షియా చూశామని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. దట్ ఈస్ రీసెంట్ మెమరీ లాస్. ఇంతకుముందు ఏం జరిగింది అంటే చెప్పలేకపోతున్నారంట. మీ ప్రొడక్టివ్ టైంని కనుగొనండి. ఆ టైంలో మీరు ఎంత పనిని ముగిస్తే అంత చక్కగా ఫోకస్డ్గా ముగించండి, డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టండి.

ఒకవేళ ఏదన్నా టాస్క్ సక్సెస్ఫుల్గా మీరు పూర్తి చేసినట్టయితే మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకోండి. ఇట్ మైట్ బి అ స్మాల్ ట్రీట్, ఇట్ మైట్ బి అ బిగ్ ట్రీట్, ఇట్ మైట్ బి అ యూస్ఫుల్ ట్రీట్, ఇట్ మైట్ బి సంథింగ్ విచ్ యూ విల్ రిమెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారనుకోండి, నేను నా కోసం ఒక డ్రెస్ కొనుక్కుంటాను, నాకు ఇష్టమైన బట్టలు కొనుక్కుంటాను, షూస్ కొనుక్కుంటాను, గాగుల్స్ కొనుక్కుంటాను అనుకుంటాను. సో యూ ఆల్సో డిసైడ్, స్టార్ట్ రివార్డింగ్ యువర్ సెల్ఫ్స్. ఒక్కోసారి కొన్ని కొన్ని జారిపోతూ ఉంటాయండి చేతి ద్వారా, అనుకుంటాము చేయలేకపోతాం, దెన్ రిలాక్స్, బట్ ఆల్వేస్ ట్రై టు గెట్ బ్యాక్ టు యువర్ రెగ్యులర్ రొటీన్ అండ్ ఫినిష్ ఆఫ్ ద వర్క్. వాయిదాను అధిగమించడానికి అంకితభావం మరియు స్థిరమైన కృషి అవసరం, కానీ ప్రతిఫలాలు అపారమైనవి. మీ వాయిదా వెనుక కారణాలను అర్థం చేసుకోవడం, స్పష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం, మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా విద్యపరంగా విజయం సాధించడానికి, విలువైన జీవిత నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవచ్చు. మీరు వేసే ప్రతి చిన్న అడుగు మిమ్మల్ని మరింత ఉత్పాదక సంతృప్తికరమైన జీవితానికి చేరవేస్తుంది. వాయిదా వేయడం మానవ సమస్య మాత్రమే కాదు. న్యూటన్ యొక్క చలన మొదటి నియమం ప్రకారం విశ్రాంతిలో ఉన్న శరీరం బలవంతం చేసే వరకు విశ్రాంతిగా ఉంటుంది. మనం చెప్పే ధైర్యం ఉందా? విశ్వమంతా వాయిదా వేస్తుంది, కానీ వాయిదా వేయడం సార్వత్రికమైంది కాబట్టి ఇది మంచి ఆలోచన అని కాదు. మరియు చాలా తరచుగా మనం చేయకూడదని తెలిసినప్పుడు మనం వాయిదా వేస్తున్నాం. వాయిదా వేయడం అనేది మన జీవితంలోని ఇతర ముఖ్యమైన భాగాలను ప్రభావితం చేసి పనిని మించి కూడా వెళ్ళొచ్చు. కష్టమైన సంభాషణను నివారించడానికి సంఘర్షణను పొడిగిస్తుంది. తీవ్రమైన నిబద్ధత, పాఠశాలలకు తిరిగి వెళ్లడం లేదా చివరకు కెరియర్ మార్గాలను మార్చడం వంటి ముఖ్యమైన జీవిత నిర్ణయాలను ఆలస్యం చేయడం సంవత్సరాల తరబడి పరిగెత్తడానికి దారితీస్తుంది. చివరికి మనల్ని మనం తన్నుకుంటాం. గడువు ముగియడం, సమయం మించిపోవడం, అవకాశం మన చేతి నుండి జారిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే లాస్ట్ మూమెంట్ వరకు దేనిని కూడా వాయిదా వేయకండి. మేము వాయిదా వేయడానికి ఇక్కడ ఎన్నో కారణాలున్నాయి, అలాగే ప్రతిదానికి కొన్ని విధానాలుంటాయి. చాలామందికి పని అత్యవసరం కాదు. మనకు ఎదురుగా ఉన్న వాటిపై శ్రద్ధ చూపుతాం, కానీ అత్యవసరం కాని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా కష్టం. కబడ్ని నిర్వహించడం నుండి పదవి విరమణ కోసం పొదుపు చేయడం వరకు మనందరికీ ఎప్పటికీ దొరకని విషయాలున్నాయి. తత్ఫలితంగా పెద్ద చిన్న పనులు చేయవలసిన జాబితా దిగువ నెలల తరబడి లేదా సంవత్సరాలు కాకపోయినా నిర్లక్ష్యం చేయబడతాయి. మానవులు భవిష్యత్ అవసరాల కంటే వర్తమాన అవసరాలకు మరింత బలంగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ దృగ్విషయాలను తాత్కాలిక తగ్గింపు అని పిలుస్తారు. ఇది ఖచ్చితంగా అర్థమే. వర్తమానం మన ముఖంలో ఉంది కాబట్టి సహజంగా మేము దానిపై ఎక్కువ శ్రద్ధ చూపుతాం. వివరాలను నీట్ పికింగ్ కాకుండా విస్తృత దృక్పథాన్ని తీసుకోవడం దీనికి పరిష్కారం. ఒక బిగ్ పిక్చర్లో చూస్తే లెన్స్ ద్వారా రోజువారీ పనుల నుండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాఠశాలకు తిరిగి వెళ్లాలని అనుకుంటే ఎన్నడూ లేనట్లయితే ఒక అడుగు వెనక్కి తీసుకోండి. ఇది మీ జీవితానికి అర్థమేమిటి? మీ విద్యలో మీ విలువలు లక్ష్యాలేమిటి? కొత్త దృక్పథాన్ని తీసుకోవడం ద్వారా చర్య తీసుకునే ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీ పెండింగ్ టాస్క్లో ఏ యాక్టివిటీ సరళమైంది, ఆనందదాయకంగా ఉంటుంది? మీరు ఇతరుల కంటే ఎక్కువగా చేయడానికి ఇష్టపడే పని ఒకటి ఉండాలి. మీరు ఆసక్తికరమైన ఆనందదాయకమైన పనితో ప్రారంభించినట్లయితే మీరు ఒక ప్రవాహంలోకి ప్రవేశించి మిగిలిన వాటిని పూర్తి చేసే అవకాశం ఉంది. డియర్ ఫ్రెండ్స్, మీకు గుర్తుందో లేదో, మనం ఎన్ని టాపిక్స్ మాట్లాడుకున్నా, ఏ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నా, చాలా మటుకు టాపిక్స్లో మనకు మెడిటేషన్ ఇంపార్టెన్స్ తెలుస్తూనే ఉంటుంది. అందుకే సమస్య ఏమైనప్పటికీ మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ ఏంటంటే మనని వర్తమానంలో ఉండేటట్టు చేస్తుంది. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ కమ్ బ్యాక్ టు ద ప్రజెంట్ మూమెంట్. మీరు వాయిదా వేయడానికి, ధ్యానం చేయడానికి ప్రయత్నించారా? వాయిదా వేయడం యొక్క భాగం ఏమిటంటే మీరు మరొక కార్యకలాపాన్ని పూర్తి చేయడానికి మీరే సమయాన్ని వెచ్చిస్తున్నారని మీరు అనుకుంటారు. అది ఇన్కంప్లీట్గా ఉన్న పని యొక్క బరువుతో మీరు నిజంగా భారంగా భావిస్తారు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దీనికి కారణం మనం ఇప్పుడు జీవించడం లేదు, కానీ గతంలో లేదా భవిష్యత్తులో చింతిస్తున్నాం లేదా అనంతంగా ప్లాన్ చేసుకుంటున్నాం. ధ్యానం మీకు వర్తమానంలో ఉండేందుకు సహాయపడుతుంది. మీరు మీ ముందున్న దానిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు మీరు చాలా ఎక్కువ చేస్తారు. మీరు మీ పని భారం మరియు సమయం క్రంచ్ని సమన్వయం చేసుకోగలిగినప్పుడు వాయిదా వేసే ఆలోచనలు అవసరం లేదు. ఆలోచించడం ఆపండి, కేవలం పని చేయండి. ప్రధాన పనిని పూర్తిగా చేయడానికి ఉప పనులను పూర్తి చేయండి. మీ షెడ్యూల్కు అనుగుణంగా మీ ప్లాన్ని చేసుకోండి. ఏ డిస్ట్రాక్షన్స్ అయినా ఉంటే వాటిని తొలగించుకోండి. ఎందుకంటే మనం ఏ పని చేసినప్పటికీ పక్కన నుండి ఏదో డిస్ట్రాక్షన్ వస్తుంది, దాంట్లో పడి ఈ మేజర్ వర్క్ని ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ టాస్క్ అయితే ఉందో, దాన్ని పోస్ట్పోన్ చేస్తాం. కాబట్టి వాట్ యు నీడ్ టు డూ ఈజ్ గెట్ రిడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. చిన్న చిన్న పనులు చేస్తూ, అంటే ఫేజ్డ్ వైజ్గా చేస్తూ ఉంటే మనం పెద్ద టాస్క్ కంప్లీట్ చేస్తాము.

0: చిన్న చిన్నవి అడ్డంకులు వస్తూనే ఉంటాయండి, ఏ పని కూడా స్మూత్గా అలా గడవదు. బట్ ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ కీప్ యువర్ సెల్ఫ్ ఫోకస్డ్ అండ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రొకాస్టినేషన్ అండ్ ఇట్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆన్ అస్ అండ్ హౌ టు అవాయిడ్ దట్. దిస్ ఇస్ చేతన్ ఇన్ వెనెలా ప్రోగ్రామ్. మరో సెగ్మెంట్ లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. I repeat 9515227039.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. 101.7 మెగాహెట్స్ పై మా సాయం ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మీ అనూష. కార్యక్రమంలో ముందుగా డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం సుశీల పాడిన ఆత్రేయ గీతం సంగీతం ఎస్ రాజేశ్వరరావు ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, ఎంగమని వీరందరి కోసం డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి ఈ పాట.
1: సంగీతం అంటే

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
2: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. యముడికి మొగుడు చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు వైఎస్ఆర్ జిల్లా రైల్వే కొండాపురం కోడూరు నుండి వి రవీంద్ర శర్మ, మురళీధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసాచారి, అరుణాచల్, అరుణ, అపర్ణ, అనిత, నేత్రావతి, సంయుక్త, సౌందర్య, హిమబిందు, లలితమ్మ, మేఘమౌతిక, రాజమ్మ, కే సుభద్రమ్మ వీరందరి కోసం యముడికి మొగుడు చిత్రం నుండి ఈ పాట.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: కార్యక్రమంలో ఇప్పుడు విందాం జగడం చిత్రం కోసం రంజిత్ పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు గుత్తి రోడ్, రాణినగర్, అనంతపురం నుండి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, హనుమంతప్ప, రోజావతి, స్నేహకుమారి, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హష్మిత, కరుణాకర్, వీరందరి కోసం జగడం చిత్రం నుండి ఈ పాట

0: पीएम जय अब गरीबों की जय बन गई है।
1: భారత దేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా చేయడానికి దేశపు యువత సంకల్పించింది. నేడే అర్హత గల లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించి నూతన సంవత్సర కానుకగా అందజేయండి. 60 కోట్ల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు లభిస్తుంది 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స హక్కు. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హత గల లబ్ధిదారులు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించుకోండి. అధిక వివరాలకై 1455 కి కాల్ చేయండి.

శ్రోతల 101.7 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాల్లో భాగంగా లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ప్రేమ్ నగర్ చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోసం ప్రేమ్ నగర్ చిత్రం నుండి ఈ పాట.

0: लाख से अधिक उम्र के देश के हर बुजुर्ग को अस्पताल में मुफ्त इलाज मिलेगा।
1: देश युवत चेसुकुन्नारक नूतन संवत्सर संकल्पम 70 ఏళ్లు పైబడిన వృద్ధులకై ఆయుష్మాన్ వయ వందన కార్డు తయారు చేయాలని 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స బహుమతిగా అందజేసి భారతదేశాన్ని ఆయుష్మాన్ చేయాలని. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 70 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ వయసు గల వృద్ధులకు ఆయుష్మాన్ వయ వందన కార్డు తయారు చేయించండి. అధిక వివరాలకై 1455555 కి కాల్ చేయండి.

లేపాక్షి కార్యక్రమంలో చివరిగా విందాం. ఇల్లు ఇల్లాలు చిత్రం కోసం సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కేవి మహదేవన్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లి నుండి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనూష్, శ్రీకాంత్, శ్రీహరి, ఇంద్ర, కవిత, కాంతమ్మ, శకుంతలమ్మ, కృష్ణయ్య, మంగళ, మునీంద్ర, చాకలి శ్రీరాములు వీరందరి కోసం ఇల్లు ఇల్లాలు చిత్రం నుండి ఈ పాట.

0: పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 11వ సంచిక 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయగాథలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ల్యుడ్మిల్లా విక్టోర్నోవా కోకోవ్లా వారి గురించిన వివరాలు, కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక.
1: పద్మరాగాలు 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయగాథలు. ల్యుడ్మిల్లా విక్టోర్నోవా కోకోవ్లా గారు రష్యాకు చెందిన ప్రముఖ భాషా శాస్త్రవేత్త. వీరు 1945వ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన రష్యాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ప్రపంచ సంస్కృతులు, భాషలు, ముఖ్యంగా భారతదేశపు చరిత్ర, తత్వశాస్త్రం మరియు సాహిత్యం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. ఉన్నత విద్య అనంతరం భారతీయ అధ్యయనాల వైపు ప్రత్యేకంగా పరిశోధనలు చేశారు. వీరు తన జీవితాన్ని భారతీయ భాషల అధ్యయనం, పరిశోధన మరియు ప్రచారానికి అంకితం చేశారు. ముఖ్యంగా హిందీ, పంజాబీ, గుజరాతీ వంటి భారతీయ భాషలపై అనేక సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నారు. వీరు మాస్కో స్టేట్ యూనివర్సిటీలోని భారతీయ భాషా విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ వేలాది మంది విద్యార్థులకు భారతీయ భాషను బోధిస్తున్నారు. భాష అనేది కేవలం సంభాషణ సాధనం మాత్రమే కాదు, అది ఒక దేశపు సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు మరియు భావజాలానికి ప్రతిబింబం. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న కోకోవ్లా గారు భారతీయ భాషలను లోతుగా అధ్యయనం చేసి ప్రపంచానికి పరిచయం చేయడంలో విశేషమైన కృషి చేశారు. వీరి జీవితంలో ముఖ్యమైన లక్ష్యం భారతీయ ఆలోచనలు, సంస్కృతి మరియు విద్యా సంపదను రష్యా ప్రజలకు చేరవేయడం. భారతీయ తత్వం, భాష, సాహిత్య సంప్రదాయాలపై అనేక అధ్యయనాలు చేసి విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించారు. ఒక విదేశీ దేశానికి చెందిన వ్యక్తి భారతీయ భాషలపై అంతటి ప్రేమతో పరిశోధనలు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం నిజంగా స్ఫూర్తిదాయకం. కష్టపడి చదవడం, కొత్త విషయాలను తెలుసుకోవడం మరియు ఇతర సంస్కృతులను గౌరవించడం ద్వారా మనం కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని వీరి జీవితం ద్వారా మనకు నిరూపించారు. ఇండియా అంటే వీరికి ఒక రీసెర్చ్ సబ్జెక్ట్ మాత్రమే కాదు, ఏళ్ల తరపడి అంకితభావంతో పెంచుకున్న అనుబంధం. ల్యుడ్మిల్లా కోకోవ్లా గారు కేవలం పరిశోధకురాలు మాత్రమే కాదు, భారతీయ సంస్కృతికి ఒక గొప్ప రాయబారిగా కూడా నిలిచారు. భారతదేశ భాషలు, సాహిత్యం, కళలు మరియు సంప్రదాయాలపై రష్యాలో అవగాహన పెంపొందించడానికి వీరు అనేక సదస్సులు

చర్చలు, సమావేశాలు మరియు విద్యా కార్యక్రమాలలో పాల్గొన్నారు. హిందీ భాష ప్రచారానికి సంబంధించిన అంతర్జాతీయ సదస్సులకు నాయకత్వం కూడా వహించారు. వీరు చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సాహిత్యం మరియు విద్యారంగంలో వీరు చేసిన అసాధారణ సేవలకు గాను వారికి ఈ గౌరవం లభించింది. 1970 సంవత్సరంలో మాస్కో స్టేట్ యూనివర్సిటీ నుండి హిందూ భాషా సాహిత్యంలో ఎంఏ పట్టా పొందారు. 1974 సంవత్సరంలో రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుండి

0: 1970లో మాస్కో స్టేట్ యూనివర్సిటీ నుండి హిందూ భాషా సాహిత్యంలో ఎంఏ పట్టా పొందారు. 1974వ సంవత్సరంలో రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుండి పీహెచ్డి పూర్తి చేశారు. వీరి పరిశోధన అంశం హిందీ మరియు రాజస్థానీ భాషల తులనాత్మక అధ్యయనం. ప్రస్తుతం వీరు మాస్కో స్టేట్ యూనివర్సిటీలో హిందూ, పంజాబీ, పాశ్చాత్య నూతన ఇండియో ఆరియన్ భాషల చరిత్ర, అలాగే హిందీ, ఉర్దూ, వ్యాకరణం వంటి వివిధ భాషా కోర్సులను విద్యార్థులకు బోధిస్తున్నారు. వీరు రష్యన్, ఇంగ్లీష్, హిందీ భాషలలో 6 పుస్తకాలను, 92 పరిశోధక పత్రాలను రచించారు. సిక్కు మత అధ్యయనం కూడా చేశారు. ఇందులో గురునానక్ రచించిన జపజీ, జబ్ సాహిబ్లను రష్యన్ భాషలోకి కూడా అనువదించారు. 2005వ సంవత్సరంలో పంజాబీ స్టేట్ నుండి పంజాబీ అధ్యయనాలలో వీరి కృషికి గాను అవార్డు అందుకున్నారు. 2007వ సంవత్సరంలో హిందీ భాషా ప్రచారంలో వీరు చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం నుండి అవార్డు పొందారు. భారతీయ సాహిత్యం, సంస్కృతి వైపు పరిశోధనలు చేశారు. సంస్కృతుల మధ్య పరస్పర అవగాహనను పెంచారు. అంతర్జాతీయ విద్యా వేదికలపై భారతదేశ ప్రతిష్ట చాటి చెప్పారు. వీరి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు, జ్ఞానానికి సరిహద్దులు ఉండవు. కృషి, అంకితభావం ఉంటే అంతర్జాతీయ గుర్తింపు సాధ్యమే. భాషలు, దేశాలు వేరు అయినా జ్ఞానం మరియు సంస్కృతి మనుషులను కలుపుతాయి. భారతీయ విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన వీరి సేవలు ప్రతి విద్యార్థికి ఆదర్శం. మరి విన్నారు కదా, వచ్చే వారం మరొక పద్మశ్రీ అవార్డు గ్రహీతతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్తే.
1: శ్రోతలు, ఇంతవరకు పద్మరాగాలు 11వ సంచిక 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ల్యుడ్మిల్లా విక్టోర్నోవా కోకోవ్లా వారి గురించిన వివరాలు విన్నారు. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక. పినాకిని స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. పసురువేతి శిశిరవేతి శ్రీమతి కె మాధురి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి.
2: సంగీతం ఓ సాగరం. ఆ సాగర మథనం గావించి కళా ఫలితాన్ని ఫలంగా సేవించి అనుభవించిన కళామతల్ని ముద్దుబిడ్డలు ఎందరెందరో, వారందరికీ శతదా సహస్రదా నమస్కరిస్తూ ఈనాటి మన కార్యక్రమాన్ని గురించి ఓ 4 మాటలు ముచ్చటిస్తా. సంగీతం నేర్చుకోవడం, సాధన చేయడం, సంగీత విద్వాంసులుగా పేరు తెచ్చుకోవాలి, ఇన్ని విషయాలు జరగాలంటే ఎంతో కృషి, పట్టుదల అవసరం. అసలు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం అన్నింటికీ మూలం, అవసరం కూడా. ఎందుకంటే ఓ లలిత గీతమైనా, లలిత శాస్త్రీయ గీతమైనా, సినీ గీతమైనా, చివరకు ఓ జానపదమైనా పాడాలి అంటే కొంత సంగీత పరిజ్ఞానం అవసరమే. మరి నిష్ణాతులు కాకపోయినా కొంత శాస్త్రీయ అవగాహన, సంగీత ఆధారం అనుకూలం, అవసరం కూడా అవుతాయి. మరి లలిత గీతాలు పాడేవారు, శాస్త్రీయ సంగీతం పాడేవారు అనే కాక రెండు బాణీలు అనువుగా ఉండే గాత్ర సౌలభ్యం కూడా కొందరికి కలిగిన దైవిక వరమే అని చెప్పాలి. ఆ కోవకు చెందిన ఓ కళాకారిణి, అందున మన అనంతపురవాసి

0: శ్రీమతి కే మాధురి గారిని ఈనాటి మన కార్యక్రమంలో పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి మాధురి గారు.
1: నమస్కారం మేడం.
0: మరి మీరు సంగీతం అభ్యసించారు, ముందుగా మీ కుటుంబం గురించి ఓ నాలుగు మాటలు చెప్పండి. ఎవరైనా ఇంకెవరైనా సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారా? మరి మీకు స్ఫూర్తి ఎవరు? తల్లిదండ్రుల యొక్క ఉత్సాహం మీకు ఎలా ఉండేది? దాని గురించి ఓ నాలుగు మాటలు చెప్పండి.
1: మా కుటుంబంలో సంగీతం ఎవరు నేర్చుకోలేదండి. నాన్నగారికి చాలా ఆసక్తి అన్నమాట. కర్ణాటక సంగీతం అంటే చాలా భక్తి. దాని నుంచి ఆయన నాకు నేర్పించాలనుకునేవారండి. సో అలాగా చెన్నైకి పంపించడం జరిగిందండి. కళాక్షేత్రంలో నేను సంగీతం నేర్చుకోవటం జరిగింది.
0: అవునండి.
1: నాలుగేళ్ల పాటు నేర్చుకోవటం జరిగింది. అక్కడ కర్ణాటక సంగీతమే నేర్చుకున్నాను.
0: సర్టిఫికెట్ కోర్స్,
1: డిప్లొమా కోర్స్.
0: డిప్లొమా కోర్స్ నాలుగేళ్ళకి
1: అక్కడ నేర్చుకున్నానండి. దాని తర్వాత సాధన.
0: సాధన చేశారు. నాలుగేళ్ళు కూడా హాస్టల్లో ఉండి నేర్చుకోవడం?
1: హాస్టల్లోనే ఉండేదాన్నండి అప్పుడు. అప్పట్లో
0: ఓకే. మరి
1: గురులేక ఎటువంటి గుణికి తెలియకపోదు
0: అంటూ త్యాగరాజ్ గారు
1: సహకురులేక
0: గౌరీ మనోహరి పాడారు కదా. అవునండి, గౌరీ మనోహరి రాగంలో. మరి గురువు
1: ఆయనే దిక్సూచి అండి.
0: దిక్సూచి కాబట్టి మీ గురువుగారి గురించి చెప్పండి. ముఖ్యంగా
1: గురువుగారు అంటే మాకు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క గురువుగారు మారుతుండేవారండి. నా మొదటి సంవత్సరం లలిత పంచనాథన్ అని ఆవిడ చాలా చాలా మంచివారు. నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారండి ఆవిడ. మహావిద్వాంసురాలు కూడానండి ఆవిడ. వేలూరు సిస్టర్స్ అని అప్పట్లో చాలా ఫేమస్ వాళ్ళు. వాళ్ళలో ఒక్కరు మా గురువుగారు.
0: ఓకే.
1: ఆవిడ నాకు బీజం వేశారండి. సంగీతం అంటే ఏమిటి అనేది ఆవిడ నుంచి నేను నేర్చుకోవటం
0: తెలుసుకోవటం కూడా అక్కడే నేర్చుకో.
1: బేసిక్స్ అక్కడ నుంచేనండి స్టార్ట్ చేసి.
0: సరిగమలు.
1: సరిగమలు
0: అవునండి.
1: అవునండి.
0: తర్వాత సెకండ్ ఇయర్.
1: సెకండ్ ఇయర్ మనకు ఇంకా కృతుల వైపు వెళ్ళిపోతాం. అక్కడ సిలబస్ ఉంటుంది కదండి, ఆ ప్రకారంగా నేర్పడం జరుగుతుంది. సో అలాగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క గురువుగారి దగ్గర నేను శిష్యరికం చేయటం జరిగింది. రెండవ సంవత్సరం బాలసార వృత్తి మేడం గారని, మూడవ సంవత్సరము, నాలుగవ సంవత్సరం చెల్లమయం గారు అనేసి ఆయన త్యాగరాజ శిష్య పరంపర చెందిన వారు మా గురువుగారు. చాలా ఓపిక్గా ప్రేమగా చెప్పించేవాళ్ళు మాకు. ఎప్పుడూ విసుక్కునే వాళ్ళే కాదు.
0: ఆయన పేరులోనే ఉంది.
1: చాలా మంచివారు. ఇప్పటికీ నేను ప్రతిరోజు ఆయన గురించి నేను ఏదో ఒక సందర్భంలో ఆయన నేను గుర్తు చేసుకుంటూనే ఉంటాను. సో అలాంటి గొప్ప గురువుగారు మా గురువుగారు అయితే చెల్లమయం గారు సార్.
0: కాబట్టి ఆయన అంటే మీకు చాలా చాలా ఇష్టం?
1: నాకు చాలా ఇష్టం అండి.
0: మరి ఫోర్త్ ఇయర్ ఎవరున్నారు?
1: ఫోర్త్ ఇయర్ కూడా మా గురువుగారే ఉన్నారు. థర్డ్ ఫోర్త్ ఇయర్స్ రెండు
0: ఆయన
1: చెప్పారు.
0: ఈ నాలుగేళ్ల తర్వాత మళ్ళీ అడ్వాన్స్డ్ కోర్స్ చేద్దామని చెన్నైలోనే సెటిల్ అవుదామని మామూలుగా అందరూ అంటుంటారు. సంగీతం అంటే చెన్నై కేంద్రంగా చెప్తూ ఉంటారు.
1: అంతే,
0: అక్కడే ఉంటే చాలా అభివృద్ధిలోకి వస్తామని చెప్పి, అవకాశాలు చాలా వస్తాయని చెప్పి అంటుంటారు. మరి మీ విషయం అనంతపూర్కి వచ్చి స్థిరపడిపోయారు మరి ఎలా
1: అంటే? నాలుగేళ్ల తర్వాత ఇంటికి రావటం జరిగింది. ఆ తర్వాత మామూలే ఉంటాయి కదండి రొటీన్గా జరిగే విషయాలన్నీ.
0: అలాగే
1: వివాహం ఆ తర్వాత సాగలేదు. సంగీత సాధన అయితే సాగలేదు. జాబ్కి వెళ్ళటం జరిగింది. అంటే ఈ సంగీత ఉపాధ్యాయునిగా నాకు డిఎస్సిలో సెలెక్ట్ అవ్వటం జరిగింది. ఇంకా అలాగే కంటిన్యూ చేయటం.
0: మరి టీచర్స్ ట్రైనింగ్ తీసుకున్నారా?
1: టీటీసీ అయిందండి.
0: ఎక్కడ చేశారు?
1: మన అనంతపూర్లోనే టీటీసీ ట్రైనింగ్ ఉంటుంది కదండి.
0: అక్కడ ఎన్ని రోజుల పాటు?
1: అది 42 డేస్, 42 రోజులు చేయాల్సి.
0: అయితే ఇక్కడ ఒక విషయం మాధురి గారు
1: చెప్పండి.
0: మామూలుగా మీరేమో కర్ణాటక సంగీతంలో
1: అవునండి
0: బాగా నేర్చుకోవాలి అని వెళ్ళారు, నేర్చుకున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఉపాధ్యాయునిగా మీరు మామూలుగా స్కూల్ పిల్లలకి చెప్పేది ఏమిటి? కేవలం పేట్రియాటిక్ సాంగ్స్, అంటే దేశభక్తి గీతాల వరకు కదా.

0: మీరు దానికేవి మరి అయ్యో ఇలాగైపోయిందే మనం నేర్చుకున్నది వేరు కదా, నిజమేది వేరుగా అలా ఫీల్ అయిన సందర్భం ఏమైనా ఉందా?
1: మరీ అంత పశ్చాత్తాప పడిన సందర్భాలు అయితే ఏం లేవు, ఎందుకంటే నేను సంసిద్ధపడి ఆ ఉద్యోగాన్ని తీసుకోవడం జరిగింది కదండి మేడం. నా వరకు నేను ప్రాక్టీస్ చేసుకుంటుంటాను, అభ్యాసం చేసుకుంటుంటాను, గుళ్ళల్లో నేను కచేరీలు కూడా ఇస్తూ ఉంటాను. నా సంతృప్తి కొరకు అది వేరే, దట్ ఈస్ ద డిఫరెంట్ లైఫ్ ఫర్ మీ.
0: కాబట్టి
1: అనిపించినా కానీ నేను చెప్పలేకపోతున్నానే, విద్యనంతా నాకు వచ్చింది నేను చెప్పలేకపోతున్నానే పిల్లలకు అనిపిస్తుంది, కానీ మరి సర్దుకోవడం జరుగుతుంది మేడం. నేను అంత ఏమి ఫీల్ అవ్వను మేడం, ఎందుకంటే పిల్లలకు మన ఇండియన్ కల్చర్ని నేను పరిచయం చేయగలుగుతున్నాను. సంగీతం అంటే ఏంటనే
0: చెప్పగలుగుతున్నాను.
1: అసలే ఏమాత్రం పాపం ఏమీ తెలియని అమాయకులైనా ఆ క్లాస్ పీపుల్, అంటే మాకు గవర్నమెంట్ స్కూల్స్లో ఎలాంటి పిల్లలు వస్తారో మనకు అందరికీ తెలిసిన విషయమే. అలాంటి పిల్లలకు మనము మన సంస్కృతి గురించి, మన సంగీతం గురించి చెప్పగలుగుతున్నాను మేడం. ఐఎమ్ డూయింగ్ ఇట్. వాళ్ళకి తెలుస్తుంది, త్యాగయ్య గారంటే తెలుసు, ఇప్పుడు ముత్తుస్వామి దీక్షితుల వారంటే తెలుసు, శ్యామశాస్త్రుల వారంటే తెలుసు. చిన్న చిన్న కృతులను కూడా వాళ్ళకి నేను నేర్పుతాను అండి, 9, 10 తరగతి పిల్లలకు. కాబట్టి నాకు అంత అనిపించలేదు.
0: మామూలుగా గవర్నమెంట్ స్కూల్ అని అంటున్నారు కదా, మామూలుగా స్కూల్ అంటే క్లాస్ స్ట్రెంగ్త్ చూస్తే ఒక్కోసారి 60-50 కూడా ఉంటాయి.
1: అవునండి.
0: మరి ఈ నేపథ్యంలో మామూలుగా అందరికీ సంగీతం నేర్చుకోవాలన్న అభిలాష ఉండదు,
1: ఉండదు,
0: అభినవేశం ఉండదు.
1: చాలా
0: మరి మ్యూజిక్ టీచర్ క్లాస్కి వెళ్ళగానే నిద్రపోయే పిల్లలు ఉంటారు, బాగా పాడే పిల్లలు ఉంటారు. ఈ నేపథ్యంలో మరి ఏంటంటే బాగా పాడే పిల్లలు మీకు కనిపించినప్పుడు, మంచి వాయిస్ ఉన్నప్పుడు, చక్కగా చెప్తూనే ఆకలింపు చేసుకునే మరి స్టూడెంట్స్ కనుక మీ చేతిలో వచ్చినప్పుడు, వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి వాళ్ళకి చెప్పించడం కానీ ఏమైనా జరిగిందా?
1: ఫోకస్ చేయటం అంటూ జరుగుతుంది, కానీ ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాలండి, పిల్లలకు సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్. నా ఈ 18 సర్వీస్లో నేను ఎప్పుడు పిల్లలు బోర్ ఫీల్ అయినట్టు నేను గమనించలేదు మేడం. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం నేర్చుకోవాలంటే, మనం చెప్పే రీతిలో చెప్తే వాళ్ళకు శాస్త్రీయ సంగీతం కూడా వంటపడుతుందని నా ఉద్దేశం. అంటే బాగా పాడగలగలేకపోయినా కానీ అర్థం చేసుకొని దాన్ని కనీసం
0: వింటారు,
1: ఫాలో అవటానికి కూడా వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారు మేడం. అండ్ మీరు అన్నట్టు ఆణిముత్యాలు ఉన్నాయి మేడం, లేదనట్లేదు. మన గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ఉన్నారు మేడం, వెంటనే క్యాచ్ చేయలేకపోయినా, అంత మేధస్సు లేకపోయినా కానీ సాధన మీద బాగా పాడగలిగిన పిల్లలు ఉన్నారు. వాళ్ళని పక్కకు తీసుకొని నేను సెపరేట్గా చెప్పడం కూడా జరుగుతుంది.
0: ఒక కాయర్ గ్రూప్ లాగా తయారు చేస్తాం.
1: అవును మేడం, గ్రూప్ అంటే లైక్ మనీ పెద్ద గ్రూపులు తయారు చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకు అంత మేధస్సు ఉండే పిల్లలు కనపడట్లేదు. ఒకరో ఇద్దరో లేదా ముగ్గురో, అంతకు మించి ఉండరు మేడం. అలాంటి వాళ్ళకి తర్ఫీది ఇవ్వడం జరుగుతుంది మేడం, ప్రాక్టీస్ చేపిస్తాను. ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్స్కి వెళ్తారు, పాడతారు, పురస్కారాలు కూడా తెచ్చుకున్నారు మేడం పిల్లలు.
0: అంటే ఒక టీచర్ వల్ల కూడా మ్యూజిక్ అంటే చాలా సాంస్కృతిక కార్యక్రమాల్లో విభాగంగా పెట్టి
1: మేడం.
0: మరి మ్యూజిక్ టీచర్కి మరి రోలింగ్ షీల్డ్స్ కానీ షీల్డ్స్ కానీ మంచి
1: షీల్డ్స్ అయితే వచ్చాయి మేడం. రోలింగ్ షీల్డ్స్ అని కాదండి, మా సాధారణంగా పోటీలకి అయితే వెళ్ళలేదు నిజం చెప్పాలంటే. పోటీలకు వెళ్ళాలంటే అంత అంత స్థాయికి పిల్లలు ఉండాలి కదండి, అంత స్థాయికి పిల్లల్ని తీసుకెళ్ళగలిగితేనే కాంపిటీషన్స్ మనము అటెండ్ చేయగలుగుతాం. కాబట్టి మామూలు షీల్డ్స్ అలాంటివన్నీ వచ్చాయండి.
0: మరి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవి ఉన్నాయి మీ స్కూల్?
1: ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేవు మేడం, లాస్ట్ శృతి బాక్స్ కూడా లేదు, చెప్పకూడదు కానీ. అంటే ఎప్పుడో కొన్ని టికెట్స్, ఐ మీన్ దశాబ్దాల కింద ఇచ్చిన వీణ ఉన్నాయి, కానీ అవి వాటిని సంరక్షణ లేక తీగలిపోయి దాన్ని రిపేర్ చేపిద్దాం అంటే కూడా.
0: వీణ కష్టతరమైన వాయిద్యం కాబట్టి ఎంతమందికి నేర్పించగలం
1: వీణ పాట కూడా ఉంటుంది, ప్లస్ ఒక వీణని మనం అంతమంది పిల్లలకు.
0: తర్వాత దీనికి రిలేటెడ్గా మరొక ప్రశ్న అండి, ఏంటంటే మామూలుగా సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు, ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు ప్రాధాన్యతలు కదా అవి, వాటి మధ్యలో మన సంగీతం కూడా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో మనకంటూ ఒక స్పెషల్ రూము, మనకంటూ ఒక స్పెషల్ క్లాసు ఉండదు. మనం పాఠం చెప్పినప్పుడు పక్క వాళ్ళ క్లాసెస్ డిస్టర్బ్ అయ్యి వాళ్ళు ఒకసారి మీరు ఆపేయండి అని కానీ అలా హర్ట్ అయిన సందర్భం కానీ అలాగేమైనా మీకు
1: అలాంటి

0: పెద్ద టీచర్గా మనం హర్ట్ అవుతాం, ఆపేయండి అనగానే ఒక ఫీల్ వస్తుంది.
1: అలాంటిది ఎప్పుడు నాకు జరగలేదు మేడం. ఎందుకంటే నా ఎవరైతే నాతో పాటు వర్క్ చేస్తున్నారో టీచర్స్ ఎప్పుడు వాళ్ళకు కూడా సంగీతం అంటే చాలా
0: సంగీతం అంటూ ఉంటావు, ఫిజిక్స్ ఎప్పుడురా చదువుతావు, ఇలా పిల్లల్ని కూడా సతాయించే టీచర్స్.
1: అలాంటి వాళ్ళు ఏమీ లేదు మేడం, అంటే నాకైతే తరస పడలేదండి, బాగా మర్యాద ఇస్తారు ఆర్ట్కి.
0: అవునా? అయితే కమింగ్ బ్యాక్ టు మీ పర్సనల్ విషయాలకు వస్తే కనుక, మీ ఇంట్లో ఇంకెవరు సంగీతం నేర్చుకున్నారు?
1: ఎవరు నేర్చుకోలేదు మేడం, నా పూర్వీకులు కూడా ఏమి సంగీతం లేదా ప్రవేశం లేదు, కానీ బాగా పాడేవాళ్ళని.
0: ఎలా అనిపించింది మీ నాన్నగారు?
1: మా నాన్నగారే మేడం
0: ఉత్సాహమే. మరి కచేరీలు అవి చేస్తుంటాను అని అన్నారు కదా, వయలనిస్టులు దొరికితే మృదంగం వాళ్ళు దొరకరు, మృదంగం వాళ్ళకి దొరికితే, ఇప్పట్లో మరి కొంచెం అలా ఉంది. మరి ఈ నేపథ్యంలో మీరు ఎలాగ దాన్ని మేనేజ్ చేయగలుగుతున్నారు?
1: తప్పదు మేడం, అప్పుడే అలాగే మేనేజ్ చేయాల్సింది. ఎందుకంటే మృదంగం లేనప్పుడు తబలాతో అడ్జస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, చేయకూడదు. కర్ణాటక సంగీతానికి కూడా చేయకూడదు, కానీ వేరే దారి లేనప్పుడు మృదంగిస్లు అసలు అవైలబుల్ అవ్వరు. దసరా మనకు మహోత్సవాలు అప్పుడు మనకు మృదంగిస్లు చాలా డిమాండ్ ఉంటుంది మేడం. అంటే అనంతపురంలో మరీ తక్కువ కదండి, కాబట్టి అప్పుడు అలాంటప్పుడు తబలాను వాడుకోవటం జరుగుతుంది మేడం, వేరే దారి లేక. ఇంకా వయలనిస్ట్ అయితే మనకు అవైలబుల్ గానే ఉంటారు మేడం.
0: వయలనిస్ట్ అయితే
1: ముందుగానే మనం డేట్లు చెప్పేస్తే సార్ రెడీగా ఉంటారు.
0: అయితే ఒక విషయం అండి, ఇప్పుడు లలిత గీతం పాడడం, కర్ణాటక సంగీతం పాడడం, అంటే లలిత గీతం పాడినప్పుడు ప్రత్యేకమైన ఒక శ్రద్ధ వహించాలి, అలాగే కర్ణాటక సంగీతం కూడా. ఆ గమకాలు తీసుకొచ్చి మనకి 22 గమకాలు వచ్చి 33 గమకాలు వచ్చి అని చెప్పేసి లలిత గీతం పాడామనుకోండి, అస్సలకు బాగుంటుంది.
1: అవునండి.
0: అలాగే ఏ గమకం లేకుండా కన్నడ సంగీతం
1: పాడినా
0: బాగుండదు. మరి ఈ నేపథ్యంలో ఇది పాడితే అది పాడలేరు కొంతమంది, అది పాడితే ఇది పాడలేరు, శృతులు కొంచెం తేడా వచ్చేస్తాయి, స్పెషల్ ప్రాక్టీస్ కావాలి. కానీ మీరు రెండు పాడగలుగుతున్నారు కదా, ఇది ఎలా సాధ్యత పడుతుంది? దీనికి మీరు స్పెషల్ కృషి?
1: అంటే నేను కృషి ఏం చేయలేదు మేడం, నేను చిన్నప్పుడు పాడేదాన్ని, లైట్ మ్యూజిక్ పాడేదాన్ని. 10వ తరగతి వరకు లైట్ మ్యూజిక్ పాడడం వల్ల నాకు దానిపైన కొంచెం ప్రవేశం ఉంది, పట్టు ఉంది. అండ్ నాకు ఇంకా కర్ణాటక సంగీతం అంటే చాలా గౌరవము. ఎంఎస్ అమ్మ నా ఫేవరెట్, షీజ్ మై గురు, నాట్ ఈవెన్ అ సింగర్, షీజ్ మై గురు. నేను ఆవిడని చిన్నప్పటి నుంచి
0: పాడే ప్రయత్నం చేస్తాను,
1: ఆవిడనే నేను ఫాలో అయిపోతాను మేడం. నేను ఆవిడని ఫాలో అయిపోతాను. సో ఆవిడ నాకు, నేను ఏకలవ్య శిష్యురాలను ఆవిడకి నేను చెప్పుకుంటాను అలాగా, ఎందుకంటే నాకు ఆవిడ మించి నాకు అంత స్పష్టత ఒక గమకంలో పాడటంలో అయితేనేమి, ఉచ్చారణలో అయితేనేమి, నాకు తెలిసినంత వరకు, అంటే ఉన్నారు లేదని కాదు, నాకు నచ్చిన వాళ్ళలో ఈవిడే బెస్ట్ అనుకుంటున్నాను. సో ఆవిడ నాకు మహాతల్లి, నాకు ఇన్స్పిరేషన్ ఆవిడేనండి. సో ఆమెను నేను ఫాలో అయిపోయి నేను చిన్నప్పుడే నేను గమనించేదాన్ని, ఈవిడ గొంతులో ఏది అంటే లైక్ 9వ తరగతిలోను 10వ తరగతిలో ఉన్నప్పుడు ఈవిడ గొంతు డిఫరెంట్గా ఉందేంటి, నాకు శాస్త్రీయ సంగీతం అప్పట్లో వచ్చేది కాదు, కానీ ఆ గమకం పాడటం, ఆ రెండిషను, ఆ క్లారిటీ, గమకం పాడితే అమ్మ మనకు బాగా అర్థమైపోతుంది వెనకలు ఏం స్వరం వస్తుంది అనేది, అంత క్లారిటీగా పాడగలరా. సో ఆ కారణం చేత నేను ఆవిడని ఫాలో అయిపోవటం జరిగింది. ఆ గమకం స్పష్టంగా పాడటం నేను ఆవిడ దగ్గరే నేర్చుకున్నానని చెప్తాను మేడం.
0: మరి కర్ణాటక సంగీతం సాధన చేశారు, గురువులు ఉన్నారు.
1: అవును మేడం.
0: మరి లలిత సంగీతానికి ఎవరు గురువు, ఎవరిని చూసి?
1: లలిత సంగీతానికి
0: రేడియోలో విని నేర్చుకున్నారు.
1: గురువు అక్కర్లేదని నా అభిప్రాయం మేడం.
0: సంగీతం బ్యాకప్ ఉంది కాబట్టి.
1: అలాగేం కాదు మేడం, చిన్నప్పుడు అవి పాడేదాన్ని విని వినికిడి ద్వారా నేర్చుకోవచ్చు అండి, నాకు తెలిసి. గురువు అక్కర్లేదండి,
0: లలిత సంగీతానికి అక్కర్లేదు,
1: అసలు అక్కర్లేదు.
0: కానీ ఇటీవల కాలంలో చాలా మందిని చూస్తున్నాం కదా లలిత సంగీతం నేర్చుకుంటున్నారు.
1: తెలుసు, కేవలం ఒక బిజినెస్ ఏమో నేను అనుకుంటాను. నాకైతే
0: లలిత సంగీతానికి
1: ఒక వ్యాపారం అయిపోయింది అండి, అంత లలిత సంగీతానికి గురువే అక్కర్లేదండి. ఒక భావ ప్రకటన పాడగలిగిన సత్తా ఉన్నప్పుడు గురువు ఎందుకండి లలిత సంగీతానికి? అదేమి శాస్త్రం కాదు కదండి, ఇలాగే పాడాలి ఇదమిద్దంగా దానికి ఒక రూల్ లేదు కదండి. కర్ణాటక సంగీతానికి ఉన్నంతగా దీనికి లేదు కదండి.

0: మామూలుగా లలిత సంగీతం అంటే ఇంగ్లీష్లో లైట్ మ్యూజిక్ అంటూ ఉంటారు.
1: అవునండి,
0: లైట్ మ్యూజిక్ అంటే తేలిక సంగీతం అని ఒకళ్ళు.
1: అలా ఏం కాదు,
0: చాలా కష్టం అండి,
1: చాలా కష్టం.
0: తేలిక సంగీతం అయితే కాదు.
1: కాదు మేడం, తప్పు మేడం, అసలు అలాంటి పదమే వాడకూడదు. నన్ను అడిగి
0: ఆ పదం వాడకూడదు. కరెక్ట్, బాగా చెప్పారు. మరి ఇంత నేర్చుకుందా, మీరు ప్రొఫెషన్గా ఎందుకు సంగీతాన్ని తీసుకోలేకపోయారు? కచేరీలకే పరిమితం అయిపోయి విదేశాలకు దేశాలకు మన సంగీతాన్ని పరిచయం చేసి.
1: నాకు వచ్చింది చాలా తక్కువ నా అభిప్రాయం మేడం. ఒక ప్రొఫెషన్గా తీసుకొని విదేశాలకు వెళ్ళాలి అని అంటే ఇంకా సాధన చేయాలి, దానికి కుటుంబ పరిస్థితులు కూడా అనుకూలం ఉండాలి, అన్నీ కావాలి, అన్నీ తోడ్పాటు ఉండాలి, అప్పుడే అది ఏదైనా సాధించగలం.
0: మామూలుగా ఎవరైనా సరే ప్రతి వేదిక ఒక ఛాలెంజ్ అని చెప్పి.
1: అవునండి,
0: ప్రతి పాట ఒక ఛాలెంజ్, ఎందుకంటే ఆ రోజు అపశృతి రాకూడదు భగవంతుడా అని చెప్పి ఆ కళామంత్రానికి
1: ఛాలెంజ్,
0: ఆ పాట పాడే ప్రయత్నం చేయాలి, అలాగే ఆ వేదిక ఎక్కే ప్రయత్నం చేయాలి. ఈ నేపథ్యంలో మామూలుగా ఒక కళాకారునిగా అరే ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఆ రోజు పాడుంటే ఎంత బాగుండేది, అందరూ మెచ్చుకునేవారు కదా, ఏంటి ఇలా పాడావని చెప్పి ఎవరైనా అడిగిన సందర్భం, ఇంకా నువ్వు బాగా పాడతావు కదా ఎందుకు ఇలా పాడావు అని మూడ్ లేకపోవడం కానీ, ఇలాంటి సందర్భాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మా శ్రోతలతో పంచుకుంటే బాగుంటుంది.
1: అంటే ప్రతిసారి అలాగే అనిపిస్తుంది, ఇంకొంచెం బాగా పాడితే బాగుండేదేమో అనేసి. నేను ప్రతిసారి ఎప్పుడు నేను సంతృప్తి పడను మేడం. ఏ కచేరీ ఇచ్చినా ఏ పాట చిన్న పాట అయినా కానీ దాన్ని ఇంకొంచెం రిఫైన్ చేసి ఉంటే బాగుండదేమో అని ప్రతిసారి అదే అసంతృప్తి. నాకు తెలిసిన వాళ్ళు కూడా అంటుంటారు, నువ్వు బాగా పడినా ఎందుకు ఇలా అంటుంటావు, ఎందుకు అసంతృప్తి నీకు అంటే.
0: ఎప్పుడు కొంచెం
1: చేయాలి, చేస్తూనే ఉండాలి, అది అది ఎండ్లెస్ అండి. అది ఎప్పటికీ కూడా చేస్తూనే ఉండాలి, ఎప్పటికీ రిఫైన్ అవుతూనే ఉండాలి, లేకపోతే అంతే. నిజమే, మీరు
0: మధించడమే తప్ప.
1: ప్రతి కచేరీ ఒక పరీక్ష,
0: ప్రతి వేదిక కూడా
1: పరీక్ష వేదిక.
0: మరి వయలిన్ మృదంగం వీళ్ళతో కచేరీ చేసి ఈ కచేరీ అద్భుతంగా కుదిరింది అని మీకు సంతృప్తిగా ఉన్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయి?
1: పెద్దగా సంతృప్తి అదే ఇందాక చెప్పాను కదండి, నాకు సంతృప్తి అనేది లేదు.
0: కళాకారుడి అలా కూడా ఉండకూడదు
1: ఏమో మేడం,
0: కళాకారుడు ఇంకొక కోణం చూస్తాను. చాలా సంతృప్తిగా పాడాను, నేను అందరికంటే బాగా పాడుతున్నాను, నా ముందు కూర్చున్న వాళ్ళు నాది వింటున్నారు కాబట్టి నేనే గొప్ప అనుకుని పాడితేనే బాగా వస్తుందేమో కదా కొన్ని సందర్భాలు.
1: అది ఉండాల్సింది, అది మీరు అన్నట్టు అది కాన్ఫిడెన్స్ ఉండాల్సింది, కాదనట్లేదు. బట్ సంతృప్తి అనేది నాకు లేదనమాట, నాకు లేదండి, నేను చెప్పగలను బాగా.
0: మీకు లేదు?
1: లేదు, నేను ఇంకా సాధన చేయాలి, పాడాలి, ఇంకా మెచ్చుకోవాలనేది వదిలేయండి మేడం. నా మనస్సుకు నా మనస్సు నన్ను మెచ్చుకోవాలి కదండి మొదట.
0: ప్రతి వాళ్ళకి మామూలుగా ఒక తీరని కోరిక, అంటే ఇలా చేస్తే అప్పా ఇలా అయ్యి ఉంటే నా జీవితం ఆహా ఇలా అనిపిస్తుంటుంది కదా, అలాగ మీకేమైనా తీరని కోరికలు కానీ అవి తీర్చుకునే మార్గంలో మీరు పయనించడం కానీ అవి చెప్పండి.
1: నాకేం కోరికలు లేవు మేడం,
0: లేదు మేడం, నిజంగా లేవు.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, అనంతరం ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. గాంధీ జయంతి నాటికి ఆంధ్రప్రదేశ్ ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భవనాన్ని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. యువతలోని వినూత్న ఆలోచనలను విజయవంతమైన వ్యాపారాలుగా తీర్చిదిద్దేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విస్తృత సహకారం అందిస్తోందని ఆ సంస్థ సీఈఓ డాక్టర్ హరిబాబు తెలిపారు. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. గాంధీ జయంతి నాటికి ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వ్యర్థాల నుంచి సంపదను సృష్టించటమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గుడివాడలో ఈరోజు నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గుంటూరు, నెల్లూరు నగరాల్లో చెత్త సేకరణ కోసం ఉద్దేశించిన ఎలక్ట్రిక్ ఆటోలను ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చెత్త నిర్వహణలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని సూచించారు. ఇంట్లోనే తడి పొడి చెత్తలను వేరు చేసుకోవాలని తెలిపారు. తడి చెత్తను కంపోస్ట్గా తయారు చేసుకోవాలని సూచించారు. ఈ నెలలోనే తల్లికి వందనం పథకం కింద డబ్బులు వేస్తామని వెల్లడించారు. 12 నెలల్లో పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చామని, ఇప్పటి వరకు 450 టీఎంసీలు తీసుకువచ్చామని తెలిపారు. పోలవరం పనులు వేగంగా కొనసాగుతున్నాయని, 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని చెప్పారు. రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: 108 సమగ్ర గణ వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు 528 కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో 8 ఈ రోజే ప్రారంభించాం. అక్టోబర్ నాటికి అన్ని కూడా పూర్తవుతాయి. ప్రజా రథం అనే ఒక కార్యక్రమం పెట్టి దాని ద్వారా ఏ గ్రామంలో చెత్త ఇచ్చినా మీకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందుబాటులో పెట్టాం. అక్టోబర్ 2కి ఎక్కడ చెత్త అనే మాట లేకుండా చేస్తాం.
0: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపటి నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. భుజానికి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఉప ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురం చేరుకుని 20-21వ తేదీల్లో 2 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఖరీఫ్ సీజన్లో సాగునీటి సమస్య తలెత్తకుండా తీసుకునే చర్యలపై సమీక్షించనున్నారు. రేపు ఏలేరు జలాశయం ద్వారా సాగునీరు విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సీఎస్ఆర్ నిధులు 6 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అత్యాధునిక రొద్దం పబ్లిక్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కృషి వలనే కియా, బెల్, డ్రోన్ హబ్ వంటి అనేక పరిశ్రమలు రాయలసీమకు వచ్చాయని చెప్పారు. పెనుగొండలో 12 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఐటీఐ కాలేజీ నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళకు గౌరవం, భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏ ఒక్క మహిళకు అవమానం జరిగినా అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి ఘటనలకు సమాజంలో తావులేదని స్పష్టం చేశారు. ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారని, ఘటనకు సంబంధం ఉన్న వ్యక్తిని

0: పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయ పార్టీల పేరు చెప్పుకుని తప్పులు చేయాలనుకునే వారికి ఎలాంటి రక్షణ ఉండదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. యువతలోని వినూత్న ఆలోచనలను విజయవంతమైన వ్యాపారాలుగా తీర్చిదిద్దేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆర్టీఐహెచ్ విస్తృత సహకారం అందిస్తోందని ఆ సంస్థ సీఈఓ డాక్టర్ హరిబాబు తెలిపారు. విజయవాడలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కార్యాలయంలో ఈరోజు స్టార్టప్లు, మేధో సంపత్తి హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ హరిబాబు మాట్లాడుతూ, స్టార్టప్ల స్థాపన నుంచి వ్యాపార విస్తరణ వరకు అవసరమైన సేవలను అందిస్తున్నామని, వీటిని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక వినూత్న ఆలోచనను చట్టబద్దంగా ఎలా రక్షించుకోవాలి, బ్రాండ్ విలువను ఎలా పెంచుకోవాలి, మేధో సంపత్తిని వ్యాపార విజయానికి ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలను తెలియజేస్తామన్నారు. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి 5 ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని ఊకే సుశీల, ఊకే లక్ష్మి, తుర్రం భారతి, భాసుబోయిన బాలరాజు, ఊకే రమేష్ గా పోలీసులు గుర్తించారు. బాధితులంతా చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 77 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ భవనాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, రాబోయే 40 ఏళ్లలో విమానాశ్రయానికి అవసరమైన సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ భవనాన్ని అభివృద్ది చేశామన్నారు. ఆగస్టు 13 నుంచి వారణాసి మీదుగా కోల్కతాకు కొత్త విమాన సేవలను ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: ఏవియేషన్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలన్నటువంటి ఆలోచన ఉందో, అందులో ఒక ప్రధానమైనటువంటి భాగం ఈ ఏటీసీ భవనం. విజయవాడ ఆపరేషన్స్ ఇప్పుడు చాలా పెరగడం వల్ల, ఫ్లైట్ యాక్టివిటీ కూడా పెరగడం వల్ల ఈ యొక్క కొత్త భవనాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో ఒక 30-40 సంవత్సరాల వరకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ కానీ, స్పేస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నింటినీ కూడా జోడించుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం.
0: స్పేస్ టెక్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి రాకెట్ విక్రమ్-1 విజయం సాధించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. స్కై రూట్ ఏరోస్పేస్ ఇస్రోలకు సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ దేశాలతో పోటీ పడే స్థాయికి భారత ప్రైవేటు అంతరిక్ష రంగం ఎదిగిందని ఈ విజయం నిరూపించిందన్నారు. ఈ విజయం యువ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. విక్రమ్-1 రాకెట్ ప్రయోగంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా దేశంలో ఆవిష్కరణలు, స్టార్టప్ల అభివృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. విక్రమ్-1 మిషన్ భారతీయ ప్రతిభ, శాస్త్రీయ సామర్థ్యం, ఆవిష్కరణల శక్తికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రిలో 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రత్యేక ఆర్థోపెడిక్ బ్లాకుకు కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ బ్లాక్లో 2 ఆపరేషన్ థియేటర్లు, ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ సదుపాయాలతో పాటు ప్రతి నెల 10 నుంచి 12 వేల మంది ఈ బ్లాక్ నుంచి సేవలు అందుకోనున్నారని మంత్రి తెలిపారు. 18 నెలల్లో దీనిని పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. విశాఖ ఎకనామిక్ రీజియన్లో భాగంగా అభివృద్ది చేయనున్న బే సిటీ ప్రాజెక్టుకు సంబంధించి భూ వినియోగం, మౌలిక వసతులు, పెట్టుబడులు, పర్యాటకం అంశాలపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని విశాఖపట్నం కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈరోజు జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, బే సిటీని విశాఖ ఎకనామిక్ రీజియన్తో అనుసంధానించేలా సమగ్ర కనెక్టివిటీ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి ఉపరితల ఆవర్తనం విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో

0: ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాంధీ జయంతి నాటికి ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భవనాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ రోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు ఈ సాయం ప్రసారంలో 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జీవన ఎరువులు, శిలీంద్రాలు, క్రిమి సంహారకాలు వాడకం వలన ఉపయోగాలు, బెలుగుప్ప మండలం తగ్గుపర్తి అభ్యుదయ రైతు శ్రీ ఎం ఎర్రిస్వామి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక, భూగర్భజల చైతన్య గీతం, రైతులకు సూచనలు, అనంతరం వాతావరణ వివరాలు వింటారు. 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ వివి రమణ గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు, 8:45 జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీమతి అనసూయదేవి బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు. ఇక రేపు ఉదయ ప్రసారంలో 6:10 భక్తి రంజని కార్యక్రమంలో గంగా స్తోత్రం వింటారు. 6:30 వినదగుమాట వ్యాఖ్యాత డాక్టర్ సిఆర్ లలిత. 6:35 సేద్యపు శుద్ధులు, మామిడి కోత తర్వాత జాగ్రత్తలు గురించి శ్రీ సత్యసాయి జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీ కె విజయకుమార్ బాబు గారు అందించే వివరాలు వింటారు. 7:00 లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. రేపు ఉదయం 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక మరియు స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. అనంతరం సినీ నటులు శ్రీ టిఎల్ కాంతారావు గారితో పరిచయం. రేపు ఉదయం 8:30 నంద్యా జిల్లా సమాచార లేఖ రచన బి శేఖర్. 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు వింటారు. 9:30 తుంగభద్ర తరంగం రూపకం రచన రూపకల్పన శ్రీ ఆర్వి రమణమూర్తి, నిర్వహణ శ్రీ ఏ హరికృష్ణ. రేపు 10:00 ఉదయం వార్తావాహిని విజయవాడ కేంద్ర సమర్పణ. ఇక రేపు సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమం. యాడికి మండలం మండల ప్రజాపరిషత్ నంబర్ 1 స్కూల్ చిన్నారులు సమర్పించే కదంబ కార్యక్రమం. 6:00 లలిత గీతం, 6:30 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలం శీర్షికన శ్రీ రామాంజనేయ యుద్ధం నుండి అంజనేయ పాత్ర పద్యాలు. 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో ఆకాశవాణి కళాకారులు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 రసధుని అలనాటి మధుర గీతాలు వింటారు. 8:45 హ్యాపీ డేస్ నాటిక ప్రసారం అవుతుంది. రచన శ్రీ ఆర్సీబి సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుదూస్. 9:16 స్పాట్లైట్, 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభ. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి

0: కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: ఇప్పుడు ఒక పాట విందాం.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది

0: పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు వింటాం డబ్బుకు లోకం దాసోహం చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన సి నారాయణ రెడ్డి గారి గీతం, సంగీతం కేవీ మహదేవన్.

మీరు విన్న ఆ పాట చెట్టు కింద ప్లీడర్ చిత్రంలోనిది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం చాణక్య చంద్రగుప్త చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన, నారాయణ రెడ్డి గారి గీతం సంగీతం, పెండియాల.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

మీరు విన్న ఆ పాట కూలీ నెంబర్ 1 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. కార్యక్రమంలో ఇప్పుడు చిరుత చిత్రం కోసం కారుణ్య పాడిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం మణిశర్మ.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఛత్రపతి చిత్రం కోసం ఎంఎం కీరవాణి సునీత పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

ముంజాల తిరుపతి. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైరూట్ ఏరోస్పేస్ను అభినందించారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డు కార్తీక్ ఆర్యన్ మమ్ముటిలకు సంయుక్తంగా లభించింది. ఉత్తమ నటి యామి గౌతమ్ ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్ళు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారంలో పెన్షన్దారుల ఆందోళనలు ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 మిషన్ ఆగమను విజయవంతంగా ప్రయోగించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి మధ్యాహ్నం 12:05 ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ మైలురాయితో ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోనే 3వ దేశంగా భారత్ నిలిచింది. ఈ విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైరూట్ ఏరోస్పేస్ను అభినందించారు. మోదీ సర్క్యూట్ బృందంతో ఫోన్లో మాట్లాడి ఈ చారిత్రక అంతరిక్ష ఘనతను కొనియాడారు. అంతేకాకుండా విక్రమ్ 1 బృందాన్ని తనను కలవాల్సిందిగా ప్రధానమంత్రి ఆహ్వానించారు. హైదరాబాద్కు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించింది. తయారు చేసిన విక్రమ్ 1 భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్. మిషన్ ఆగమన కింద అభివృద్ధి చేయబడిన ఈ రాకెట్ చిన్న ఉపగ్రహాల కోసం తక్కువ ఖర్చుతో కూడిన అనుకూలమైన లాంచ్ సేవలను అందించడానికి ఉద్దేశించింది. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా దీనికి విక్రమ్ 1 అని పేరును పెట్టారు. దీనిని విజయవంతమైన ఆర్బిటల్ మిషన్ భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. దేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ విక్రమ్ 1 విజయవంతంగా ప్రయోగించబడినందుకు గాను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ స్కైరూట్ ఏరోస్పేస్ను అభినందించారు. ఈ మైలురాయి లాంటి ఘనత భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిందని రాధాకృష్ణన్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ విక్రమ్ 1 విజయవంతంగా ప్రయోగించబడినందుకు గాను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్కైరూట్ బృందాన్ని అభినందించారు. ఈ మిషన్ దేశంలో విస్తరిస్తున్న ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తోందని మంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరికి సంయుక్తంగా లభించింది. చందు ఛాంపియన్ బ్రహ్మయుగంలో నటనకు గాను కార్తీక్ ఆర్యన్ మమ్ముట్టిలను ఈ అవార్డు వరించింది. ఉత్తమ నటిగా ఆర్టికల్ 370లో నటనకు గాను యామి గౌతమ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా అమరణ తీసిన రాజ్ కుమార్ పెరియాస్వామి ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్ళు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. అలాగే ఉత్తమ తమిళ చిత్రంగా రాయన్ నిలిచింది. ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్గా సంజీవ్ శ్రీవాస్తవకు పురస్కారం లభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలోని జుమాగాచ్లో గల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపును సందర్శించి బీఎస్ఎఫ్ సిబ్బందితో ముచ్చటించారు. ఆయన అక్కడ మొక్కలు నాటారు, ప్రహరీ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిహద్దు ప్రాంతాల బలోపేతం, జనన మరణాల నమోదు, శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కలిసి వర్చువల్గా రామ్నగర్ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ రైలును ఈరోజు ప్రారంభించారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య రైలు కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక నూతన శిఖరానికి నాంది పలికింది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కును సందర్శించే పర్యాటకులు, వన్యప్రాణి ప్రేమికులతో పాటు రామ్నగర్ సమీపంలోని ఆలయానికి వెళ్లే భక్తులకు కూడా ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ రైలు వారానికి 2 రోజులు నడుస్తుందని, ఉత్తరాఖండ్లోని కుమాన్, గర్వాల్ ప్రాంతాల మధ్య మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుందని తెలిపారు. అలాగే రిషికేష్ కర్ణప్రయోగ రైల్వే ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

0: स्थान उत्तराखंड के दो बहुत ही मजबूत पोल्स हैं। इन दोनों पिलर्स को जोड़ने वाली ये आज की गाड़ी है जो कुमाऊं और गढ़वाल को जोड़ेगी। इसका ये एक नया सेतु बनेगी कुमाऊं और गढ़वाल के बीच में, और इसके लिए प्रयास लगातार होता रहा है। और आज इन प्रयासों का एक जो फल निकला है वो ये है कि आज कम से कम हफ्ते में दो दिन ये गाड़ी स्टार्ट हो पा रही है। बहुत अच्छी बात है, कुमाऊं के लोग आराम से गढ़वाल जा पाएंगे, देहरादून कैपिटल तक जा पाएंगे और कई तरह के जो काम राजधानी में ही होते हैं वो सब यहाँ पर कर पाएंगे।
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYND ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గుర్తింపు సేవలపై దేశ ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా ఆధార్ యాప్ డౌన్లోడ్ల సంఖ్య 4 కోట్లను దాటింది. ఈ యాప్ ప్రారంభమైన కానీ ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా చిరునామా అప్డేట్లను సులభతరం చేసిందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే దీని ద్వారా దాదాపు 49 లక్షల మొబైల్ నెంబర్ అప్డేట్లు జరిగాయని, ప్రజలు ఈ యాప్లోని బయోమెట్రిక్ లాక్ అన్లాక్ సదుపాయాన్ని 19 మిలియన్ల కంటే ఎక్కువగా ఉపయోగించుకున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ, వైద్య నిపుణులు కేవలం ఆరోగ్య సేవలను అందించడమే కాకుండా దేశాభివృద్ధికి బలాన్ని చేకూరుస్తున్నారని పేర్కొన్నారు. వైద్యులు తమ అంకితభావం సేవ ద్వారా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. వైద్యులను గౌరవించడం అంటే దేశ సేవను, దేశ నిర్మాణ స్ఫూర్తిని గౌరవించడమేనని పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ రమోల్ గత్రడ్ రోడ్లో గల ఒక బాణసంచ తయారీ ప్రాసెసింగ్ యూనిట్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా మరో 10 మంది గాయపడ్డారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 8 మృతదేహాలను వెలికితీశారు. అలాగే మంటలు చిక్కుకున్న గాయపడిన కార్మికులను రక్షించారు. పలు అగ్నిమాపక వాహనాలు కూడా తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రస్తుతం మంటలను ఆర్పడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫిర్యాదుల పరిష్కారం అనేది కేవలం అర్జీలను క్లియర్ చేయడానికి పరిమితం కాకుండా పెన్షనర్ల ఆందోళనలు, ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పెన్షనర్లు కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పెన్షన్ సంబంధిత వివాదాలను పరిపాలన పరంగానే పరిష్కరించాలని డాక్టర్ సింగ్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 2వ నేషనల్ వర్క్షాప్ ఆన్ పెన్షన్ లిటిగేషన్లో ప్రసంగిస్తూ పెన్షనర్ల సంక్షేమ శాఖ పలు పౌర కేంద్రీకృత సంస్కరణలను ప్రవేశపెట్టిందని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మాహే, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, మరట్వాడా ప్రాంతాల్లో రేపు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు తేజం పివి సింధు జపాన్ ఓపెన్ ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా షెట్లర్గా రికార్డు నెలకొల్పారు. ఈ ఉదయం జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన చెన్ యూపీపై తొలి గేమును 21-19తో గెలిచిన సింధు రెండో గేమ్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి గాయంతో రిటైర్డ్ హార్ట్గా వైదొలగడంతో ఫైనల్కు అర్హత సాధించారు. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్ 1 విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్క్యూట్ ఎరోస్పేస్ను అభినందించారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డు కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టిలకు సంయుక్తంగా లభించింది. ఉత్తమ నటి యామి గౌతమ్ ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్ళు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారంలో పెన్షన్దారుల ఆందోళనలు, ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తల సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఈనాటి ఈ కార్యక్రమంలో జీవన ఎరువులు, శిలీంద్రియాలు, క్రిమి సంహారకాలు వాడకం వలన ఉపయోగాలు బెలుగుప్ప మండలం తగ్గుపర్తి అభ్యుదయ రైతు శ్రీ ఎం ఎర్రిస్వామి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు. నిర్వహణ కె శృతి ప్రియాంక.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
1: రైతన్నలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జీవన ఎరువులు, శిలీంద్రియాలు, క్రిమి సంహారకాలు వాడకం వలన ఉపయోగాలు. బెడుగుప మండలం తగ్గుపర్తి అభ్యుదయ రైతు శ్రీ ఎం ఎరిస్వామి గారితో పరిచయం విందాం. చాలామంది రైతు సోదరులు అనేక రకాలుగా పంటలు సాగు చేయడం జరుగుతూ ఉంది. మరి పంటలు సాగు చేసేటప్పుడు ఊరికే పంటలు పండవు, దానికి ఎరువులు వేసుకోవాలి, కొన్ని ఫర్టిలైజర్స్ వేసుకోవాలి, అవన్నీ వేసుకుంటేనే పంటలు పండుతాయి. కానీ చాలామంది మామూలుగా యూజువల్గా ఏం చేస్తుంటారంటే, వాళ్ళకి తెలిసిన ఈ ఎరువులు కానీ ఫర్టిలైజర్స్ కానీ వేసుకొని పంటలు పండించడం జరుగుతూ ఉంది. కానీ ఇంకా కొన్ని ఎక్కువ వేసుకుంటే పంటలు ఎక్కువ పండడానికి అవకాశం ఉంటుంది, దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటివే జీవన ఎరువులు. జీవన ఎరువుల గురించి చాలామంది రైతు సోదరులకు తెలిసే ఉంటుంది, కానీ వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎంత మోతాదులో ఉపయోగించుకోవాలనే విషయము కొద్దిమంది తెలిసే ఉంటుంది. మరి జీవన ఎరువులు అంటే ఏమి, అవి దేనికి ఉపయోగపడతాయి, అవి భూమిలో ఎన్ని రోజులు ఉంటాయి, దానివల్ల పంటలకు ఏ విధంగా దిగుబడులు వస్తాయన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి మన అతిథి శ్రీ ఎం ఎరిస్వామి గారు ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిది బెళుగుప్ప మండలం తగ్గుపర్తి గ్రామం. ఈ జీవన ఎరువుల గురించి వారు మనకు వివరంగా తెలియజేస్తారు. నమస్కారం అండి ఎరిస్వామి గారు.
2: నమస్తే రాజుగారు,
1: మీకు ఆకాశవాణికి స్వాగతం.
2: థ్యాంక్ యూ.
1: మరి ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా మరి అసలు జీవన ఎరువులు అంటే ఏమి?
2: జీవన ఎరువులు అంటే ఇవి క్రిములు, ఒక రకమైన సూక్ష్మ క్రిములు. దీంట్లో మూడు రకాలు చెప్పవచ్చు. ఇవి బ్యాక్టీరియా బేస్డ్, బ్యాక్టీరియా మరియు ఫంగై అంటే శిలీంద్రియాలు మరియు వైరస్, ఈ మూడు రకాలుగా కూడా జీవన ఎరువులు, జీవన శిలీంద్రియాలు, జీవన క్రిమి సంహారకాలు, ఇవి నాలుగు రకాలు. జీవన హెర్బిసైడ్స్ కూడా ఉన్నాయి. హెర్బిసైడ్స్ అంటే మన మన గడ్డి జాతులు చంపేటివి కూడా, అవి మనం తక్కువగా చూస్తున్నాం, మాకు కూడా అందుబాటులో లేవు. ఇప్పుడు ఈ మూడు దానిల గురించి మనం మాట్లాడుకుందాం.
1: మరి సరే, ఈ మూడు దానిలు చెప్పారు కదా, మరి ఈ బ్యాక్టీరియా ఫంగిసైడ్ అనేది అంటే ఎన్ని రోజులు భూమిలో ఉంటుందంటారు?
2: ఇవి బ్యాక్టీరియా ఫంగిసైడ్ అనేటివి భూమిలో తేమ శాతం ఉన్నంత వరకు అవి జీవిస్తూనే ఉంటాయి, ఎక్స్పాండ్ అవుతూనే ఉంటాయి, అంటే విస్తరణ చెందుతూ ఉంటాయి. ఇంకొకటి, మీరు ఇంతకుముందు అన్నట్లు బ్యాక్టీరియా కానీ ఈ ఫంగిసైడ్లు కానీ ఎన్ని ఎంత ఎరువు మోతాదు వాడాలా ఎంత అనేది కూడా మీరు ఒకటి అడిగారు. ఇది మోతాదు ఎక్కువైనా ప్రాబ్లం ఉండదు, మోతాదు తక్కువైనా ప్రాబ్లం ఉండదు, అంటే ఎక్స్పాండ్ అవుతుంటుంది. ఇది ఎక్కువ వాడడానికి తొందరగా, ఇప్పుడు నువ్వు అర్జెంట్ క్యూరిఫైంగ్ కావాలంటే ఎక్కువ మోతాదు మనమే వాడుకుంటాం, ఇంకా నిదానంగానే ఇది ఎక్స్పాండ్ కానీ అంటే ముందే మాయిశ్చర్ వచ్చినప్పుడే మనం భూమికి అప్లై చేసుకుని, అంటే భూమికి మనము కలుపుకొని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. దీంట్లో మొదట జీవన ఎరువుల గురించి మాట్లాడుకుంటూ పోతే, రైజోబియము, అజిటోబ్యాక్టరు, అజోస్పైరిల్లము, పాస్పో బ్యాక్టీరియా, పొటాష్ బ్యాక్టీరియా, జింక్ ఫాస్ఫేట్ బ్యాక్టీరియా, అదేవిధంగా ఈ మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి ఇప్పుడు, అంటే సూక్ష్మ పోషకాలు, దాంట్లో కూడా సంబంధించిన సపరేట్ బ్యాక్టీరియాస్ డిఫరెంట్ డిఫరెంట్గా మనం ప్రతి ఎవ్రీ బ్యాక్టీరియాకి మనం ఒక బ్యాక్టీరియా తీసుకొని, ఎవ్రీ న్యూట్రియంట్కి ఒక బ్యాక్టీరియా తీసుకొని మనం అప్లై చేసుకునే అవకాశం ఈ జీవన ఎరువుల్లో ఉంది. జీవన ఎరువులు ఏం చేస్తాయంటే, మనము ఆల్రెడీ సాయిల్లో డిపాజిట్స్ ఉంటాయి కదా, నేలలో పూర్వపు పంటల యొక్క ఇవి అవశేషాలు ఉంటాయి, దాన్ని యూటిలైజ్ చేసుకున్న ఇవి ప్రోడక్ట్ ఊడి చేస్తుంటాయి. అది కాక మనం యూజ్ చేసిన ఎరువుల్ని సక్రమంగా, అంటే అవి భూమిలో కరిగిపోయి ఉంటాయి కానీ చెట్టును అందించుకోలేకపోయి ఉంటాయి, దాన్ని ఈ జీవన ఎరువుల ద్వారా మనం అవి కరిగించేటట్లు చేసి చెట్టుకు అంటే మొక్కకు అందించే విధంగా తోడ్పడతాయి. అది దీంట్లో ఉండే ప్రత్యేకమైన గుణం అన్నమాట.
1: సరే ఎరిస్వామి గారు, ఇప్పుడు ఏవైతే జీవన ఎరువుల గురించి చెప్తూ ఉన్నారో, అంటే చెప్పారు ఇంత మోతాదులో వాడుకుంటే సరిపోతుందని, అన్ని పంటలకు ఉపయోగకరమా?
2: ప్రతి పంటకు ఈ జీవన ఎరువులు అనేటివి ప్రతి పంటకు ఉపయోగకరమే. ప్రతి మొక్కైనా పండ్ల తోటలకైనా

0: ఏమిటికైనా బాగా మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఇది ఆహారం తీసుకునే ఆహారం కూడా చాలా శుద్ధమైన ఆహారం. ఒక్కొక్కసారి సీసము అంటే లీడ్ అంటే మనం యూజ్ చేసే పేడలను, ఆవుమూత్రం కాకుండా ఇవి పశువులు ఎరువు అది దాంట్లో లీడ్ అన్నా ఎక్కువ ఉంటుంది, కానీ దీంట్లో అట్లా ఉండదు. ఇది చాలా మంచిగా ఉంటుంది.
1: సరే హరిశ్యామ్ గారు, పూర్వము ఈ పద్ధతులు తెలియవు కదా చాలామంది రైతు సోదరులకి, మరి ఏ విధంగా అవి బయటకు వచ్చాయంటారు?
0: పూర్వము వాళ్ళకి తెలియదు, కానీ సూక్ష్మజీవులు ఉన్నాయనేది వాళ్ళకు ఆలోచనలో ఉన్నది. కానీ సపరేట్ దానికి ఒక బ్యాక్టీరియా, ఇది రైజోబియము, ఇది పాస్పో బ్యాక్టీరియా, అజోస్పెరియం, అలాంటి టెక్నికల్ నాలెడ్జ్ వాళ్ళకి లేకుండా
1: పేర్లు తెలియవు.
0: పేర్లు తెలియవు, కానీ దాంట్లో ఏదో సంథింగ్ ఒక బ్యాక్టీరియా యూటిలైజ్ అవుతుంది మనకు అనేది మన పూర్వ రైతులకు కూడా తెలుసు. ఆ విధంగానే పేడరు యూటిలైజ్ చేయడము, కాంపోస్ట్ ఎరువును అంటే మనం చెత్త చెదారులో ఉండేదంతా తీసుకుని వచ్చి పొలాల్లో వేసుకోవడము, ఈ విధంగా చేస్తున్నారు అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల బ్యాక్టీరియా డెవలప్ అయ్యి చాలా ఎక్సలెంట్గా వాళ్ళకి పంటలు ఇచ్చేటప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే మనం అంతా కెమికల్ ఫర్టిలైజర్ యూజ్ చేయడం వల్ల ఈ బ్యాక్టీరియా చనిపోయే అవకాశం ఎక్కువైపోయింది అన్నమాట.
1: రసాయనిక మందుల వల్ల ఇవి తగ్గిపోతూ ఉన్నాయి.
0: ఇంకొకటి ఇప్పుడు ప్రజెంట్ ఎలినో ఎఫెక్ట్ ఉంటుంది, అంటే ఈ టైంలో బ్యాక్టీరియా బేస్డ్ మందులు వాడడం చాలా మంచిది. ఎందుకంటే ఈ రసాయనిక ఎరువుల్లో తొందరగా మాయిశ్చర్ అంటే భూమిలో ఉండే తేమను తొందరగా అబ్జర్వ్ చేసేస్తాయి, కానీ జీవన ఎరువులు ఆ విధంగా కాదు. జీవన ఎరువులు తేమను నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతున్నాయి, కాబట్టి ఇది మొక్కకు మరియు నేల యొక్క ఆరోగ్య సంరక్షణకు చాలా తోడ్పడుతుంది.
1: సరే హరిశ్యామ్ గారు, ఇప్పుడు జీవన ఎరువుల గురించి చెప్పారు కదా, మరి శిలీంద్రియాలు అంటే ఏమంటారు?
0: ఇవి శిలీంద్రియాలు అంటే ఫంగిసైడ్స్ ఇంగ్లీష్లో అంటాం మనం. శిలీంద్రియాలు అంటే మనం భూమి ద్వారా సంక్రమించే వ్యాధులు ఉంటాయి. నేల ఆరోగ్యంగా పెట్టుకోవాలా, నేల ఆరోగ్యంగా పెట్టుకోవాలంటే మనం సపరేట్ ఈ శిలీంద్రియాలు అంటే బ్యాడ్గా ఉపయోగపడే కొన్ని శిలీంద్రియాలు చెట్టు మొక్కకు హాని చేస్తుంటాయి అన్నమాట. దాన్ని కంట్రోల్ చేయడానికి రైతులకు ఉపయోగపడే శిలీంద్రియాలు మనం ఉపయోగించాలి. దాంట్లో ఫంగై ఒకటి ఉన్నది, ట్రైకోడర్మా విరిడీ, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫంగై. మైకోరైజా, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫంగై. ఈ ఫంగై వచ్చేసి ఏం చేస్తుందంటే ఒక ఎరువులనే కాకుండా మంచి చేసే పదార్థాలను చెట్టు తీసుకుని వచ్చి డ్రాప్ చేస్తుంటుంది. ఒక చెట్టులో ఎక్కువ ఉందనుకోండి, ఇది ఫర్టిలైజర్, ఇప్పుడు మీరు ఎక్కువ ఫర్టిలైజర్ ఒక చెట్టుకి వేసినారు, ఒక చెట్టుకి తక్కువగా ఉన్నది. ఈ మైకోరైజా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోలేదు, చాలా ఇంపార్టెంట్ రోల్ ఇన్ బయో ప్రొడక్ట్స్ అనమాట ఈ మైకోరైజా. ఇది ఏం చేస్తుందంటే ఒక చెట్టులో ఉండే అత్యధిక మూలకాలను తీసుకొని తక్కువగా ఉండే మూలకాలు ఉండే దానికి తీసుకుపోయి ఇది డ్రాప్ చేస్తుంది ఈ మైకోరైజా. ఆ మంచి గుణం ఉంది. ఈ ట్రైకోడర్మా విడి అనేది నేల నుంచి సంక్రమించే కొన్ని వ్యాధుల్ని బాగా కంట్రోల్ చేస్తుంది. ఇది కొంతవరకు అంటే ఒక ఫీట్ వరకు డెప్త్తో రూట్ పోయేంత వరకు చేయగలదు, కానీ మరీ డీప్గా వెళ్ళాలంటే ట్రైకోడర్మా హరిజోనా అనేది కూడా ఉంది
1: ఇంకోటి.
0: ఇది చాలామంది ఇప్పుడు కొంతమందికి తెలియదు, రైతులకు చాలామందికి చాలా డీప్గా దీన్ని చదువుకుంటూ పోయే వాళ్ళకే డీప్గా తెలిసింది. ఆ డీప్ రూట్కి కూడా పోవాలంటే ట్రైకోడర్మా హరిజోనా కూడా వెళ్ళాలి. ఇంకా అదేవిధంగా బ్యాక్టీరియా బేస్డ్ సూడోమోనాస్ కూడా ఈ నేల నుంచి సంక్రమించే వ్యాధుల్ని మంచిగా అరికడుతుంది అనమాట. ఈ మైకోరైజా, బాసిల్లస్ సబ్స్టిలస్ ఇంకొకటి. బాసిల్లస్ సబ్స్టిలస్ అంటే నేల నుంచి సంక్రమించే కొన్ని పురుగులు, వ్యాధులే కాకుండా పురుగులు వ్యాధులు ఈ రెండింటిని కంట్రోల్ చేస్తుంది బాసిల్లస్ సబ్స్టిలస్. ఇది మంచి బ్యాక్టీరియా. ఇది మన ఏరియాలో కూడా చాలా షాపుల్లోనూ అక్కడక్కడ కొన్ని కంపెనీలను తయారు చేస్తున్నాయి, దాన్ని ఇటలీ చేసుకోవచ్చు.
1: సరే హరిశ్యామ్ గారు, అంటే జీవన ఎరువులు అలాగే శిలీంద్రియాల గురించి చెప్పారు కదా, మరి క్రిమి సంహారకాలు అంటే ఏమంటారు? మరి
0: ఈ జీవన క్రిమి సంహారకాలంటే బవేరియా బావిస్టానా, వర్టిసిల్లం లెకెనియా, ప్యాసిలోమైసిస్, మరి తర్వాత కొన్ని నీమ్ ఆయిల్ ద్వారా ఉపయోగించే దానిలో కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్టీరియాలు మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నది. ఇంకో కొన్ని బ్యాక్టీరియాలు ఉన్నాయి మనకు, మన ఇండియాలకు అంత అవైలబిలిటీ లేవు. అవి జర్మనీ, ఆస్ట్రేలియా కొన్ని కంట్రీలో యూజ్ చేస్తున్నారు. ఆ కంట్రీలో నుంచి మనం ఇంకా ఇంపోర్ట్ చేసుకొని మన వాళ్ళు ఇంకా రీసెర్చ్ డెవలప్ కావాలా, దాని నుంచి డెవలప్ చేసుకొని ఆ బ్యాక్టీరియాలు కూడా తొందరలో అందుబాటులో రావచ్చు.
1: అవి కూడా సరేనండి. హరిశ్యామ్ గారు, ఈ మూడు చెప్పారు కదా మీరు, జీవన ఎరువులు, క్రిమి సంహారకాలు, శిలీంద్రియాల గురించి చెప్పారు కదా, అంటే ఈ మూడు పంటలకు చాలా అంటే అవసరమని మీ ద్వారా తెలిసింది, మరి ఇవి ఎక్కడ లభ్యమవుతున్నాయి అంటారు?
0: ఇవి చాలా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి, గుజరాత్, బాంబే, రకరకాల కంపెనీలు,
1: ప్రైవేట్ కంపెనీలు
0: ఉత్పత్తి చేస్తున్నాయి. ఇంకా గవర్నమెంట్ కంపెనీల్లో కూడా చేస్తున్నారు, గవర్నమెంట్లో కూడా మన వాళ్ళు. కానీ గవర్నమెంట్లో తయారు చేస్తుండేది ఓన్లీ సూడోమోనాస్, ట్రైకోడర్మా మాత్రమే మన ఆంధ్రలో తిరుపతి ల్యాబ్లో, గవర్నమెంట్ ల్యాబ్లో తయారు చేస్తున్నారు. ఇట్లా అమరావతిలో ఒక ల్యాబ్లో తయారు చేస్తున్నారు. కొన్ని కర్ణాటక

0: కొత్తగా గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని యూనివర్సిటీల్లో కూడా వేరే ప్రోడక్ట్స్ బ్యాక్టీరియా ఫంగిసైడ్స్ కూడా తయారు చేస్తున్నాయి రాయచూరు ఇలాంటివి. ప్రైవేట్ కంపెనీలు చాలా డెప్త్గా వెళ్ళిపోయాయి, వాళ్ళు ఇంకా చాలా రీసెర్చ్ చాలా డీప్గా వెళ్ళారు కాబట్టి వాళ్ళతో కూడా మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: ఒకవేళ ఇవి కావాలంటే వాళ్ళని
0: సంప్రదించాల్సిందే.
1: ఒకవేళ మన ప్రాంతంలో అంటే మీరు మన అనంతపురం జిల్లాలో ఇప్పుడు మీరు చాలా చదువుకున్నారు, దీనిపైన రీసెర్చ్ కూడా చేసుకుంటున్నారు కదా, అంటే మీ దగ్గర మీరేమైనా తయారు చేస్తున్నారా?
0: నేను యాక్చువల్గా నేను ఇది మదర్ కల్చర్ అంటే మొదట బ్యాక్టీరియా తయారు చేసింది తీసుకొని వచ్చి దాన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా చాలా అవసరం మనకు. దాన్ని
1: తీసుకొచ్చి
0: ఊరికే పెట్టుకోవడం కాదు, దాన్ని ఎట్లా సేఫ్గా పెట్టుకోవాలనేది కూడా చాలా అవసరం. బ్యాక్టీరియాని వచ్చేసి తీసుకొచ్చిన తర్వాత ఒక లీటర్ వాటర్ ఉందనుకోండి, 10 లీటర్స్ వాటర్లో పోసేయాలి. పోసేసి ఒక కేజీనో హాఫ్ కేజీనో బెల్లం వేసి కొద్దిగా శనగపిండి అంటే ద్విదళ బీజాలకు సంబంధించిన పౌడర్ వేసేసి కలిపేసి ఈ లీటర్ తెచ్చిన బ్యాక్టీరియాని ఏంటంటే ఏ బ్యాక్టీరియా అయితే తెచ్చినావో నువ్వు ట్రైకోడర్మా ఉంది, సూడోమోనాస్ ఉంది, ఇవి వేసుకొని కలుపుకుంటే అవి సేఫ్గా ఉంటాయి. కొంతమంది ఏం చూస్తున్నారంటే రైతులు తెలియక అన్ని బ్యాక్టీరియాలు తెచ్చి ఒకటే డ్రమ్లోకి వేసేస్తున్నారు. అది ఎక్స్పాండ్ రేట్ అంటే విస్తరణ డెవలప్ కావడానికి, అంటే దాని జననం ఇంకొకటి నుంచి ఇంకోటి పుట్టుకొని రావాలి కదా, ఆ జనం కంట్రోల్ అయిపోతుంది. కాబట్టి ఇది చాలా మిస్టేక్, బిగ్ మిస్టేక్ చేస్తుంది,
1: చేయకూడదు.
0: ఏ బ్యాక్టీరియాకి ఆ బ్యాక్టీరియా సంబంధించిన సపరేట్ డ్రమ్ పెట్టుకోవాలా. లాస్ట్లో నువ్వు సాయిల్కి అప్లై చేసేటప్పుడు కలిపి అప్లై
1: చేసుకోవచ్చు,
0: అంటే సాయిల్లో ఎక్స్పాండ్ వేరే రేట్ వేరే ఉంటుంది, మనం వాటర్లో ఎక్స్పాండ్ రేట్ వేరే ఉంటుంది అన్నమాట. సాయిల్లో మనం సాయిల్ని కూడా అది ఏది దాని యొక్క ఆహారంగా తీసుకొని సర్వైవ్ కావడానికి ఎక్కువ స్పీడ్గా వెళ్ళిపోతుంది అన్నమాట. అప్పుడు అది సర్వైవ్ కాగలదు సాయిల్లో, కానీ ఈ వాటర్లో కొంతవరకు ఉంటుంది. ఇవి ఒకటో మనం కదా ఏదో సోల్జర్స్ డిఫరెంట్ కంట్రీస్ సోల్జర్స్ కొట్లాడుకున్నట్ల గొడవ పడినట్లా ఒకటే డ్రమ్లు వేసామనుకోండి అవి గొడవ పడినట్లే ఉంటుంది. ఆ బ్యాక్టీరియా అంటే లైవ్ కదా, ఇది జీవం ఉంటుంది కాబట్టి అవి ఎక్స్పాండ్ కావడానికి ఒకదాన్ని తన అది నేను కావాలా ఎక్స్పాండ్ అది కావాలనే దాంట్లో ఉంటుంది. ఒకసారి కోయిన్సైడ్ అయ్యి ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అవి ఎక్స్పాండ్ రేట్ ఎక్కువైనప్పుడు అనుకో, సూడోమోనాస్ ఉందనుకోండి అది ఎక్కువైంది అనుకోండి బ్యాక్టీరియా, ట్రైకోడర్మస్ విరిడిని అది డిప్రెస్ చేయొచ్చు. కాబట్టి ఆ విధంగా యూజ్ చేసే దాంట్లో కూడా మనం చాలా డీప్గా ఆలోచన చేసి తెలియకపోతే ఏ బ్యాక్టీరియాను వెంటనే కలపచ్చు. కొన్ని బ్యాక్టీరియాలు అసలు కలపకూడదు. మైక్రోజ్ అయితే సింగిల్గా యూజ్ చేస్తే భలే ఉంటుంది, వేరే బ్యాక్టీరియాతో కలిపితే దాని ఎక్స్పాండ్ రేట్ మ్యాక్సిమం తగ్గిపోతుంది. అంటే నేను ప్రాక్టికల్గా నా రీసెర్చ్లో తెలిసిండేది
1: కాబట్టి, అంటే రైతులు ఎవరైనా కావాలనుకోండి తెలుసుకొని చేయాలి అంతేగాని ఊరికి గుడ్డిగా
0: మాత్రం యూజ్ చేయకూడదు
1: దయచేసి, ఎందుకంటే అది వేరే దానిలోకి దారి తీస్తుంది కాబట్టి. సరే, మీరైతే కొద్దిగా చేసుకొని యూజ్ చేస్తున్నారు, మరి ఏమేమి పంటలకు చేశారు మీరు?
0: పప్పు శనగ, ధనియాలు, కుసుమ మరియు మిలిట్స్ ఇట్లా పంటలన్నిటికీ యూజ్ చేస్తూ ఉంటాను. సాయిల్ అప్లికేషన్ కూడా నేను మొదట ఎక్కువగా చేస్తుంటాను. సాయిల్ అప్లికేషన్ అంటే బిఫోర్ సోయింగ్ మనం అప్లై చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది రిజల్ట్.
1: అంటే మనం విత్తకున్న ముందే చేయాలంటే,
0: చేస్తే ఈ మైక్రోజ్ ఇలాంటివన్నీ మనం విత్తక ముందు చేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే అందులోకి ఎక్స్పాండ్ అయి ఉంటుంది కదా. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తెలుగులో ఏమంటామంటే
1: ఖర్చు
0: తగ్గించాలి కదా రైతుకు. కాబట్టి తక్కువ మోతాదులో మందు తెచ్చి మనము ఎక్కువ ఎక్స్పాండ్ కావాలంటే మనం ముందే యూజ్ చేసుకుంటే ఎక్కువ ఎక్స్పాండ్ అయిపోతుంది కదా.
1: అవును,
0: కాబట్టి రైతుకు ఉపయోగపడాలంటే బాగా ఉపయోగపడాలంటే ముందే సాయిల్ బిఫోర్ సాయిల్ కూడా బాగా డెవలప్
1: చేసుకుంటే ఖర్చు కూడా తగ్గుతుంది అంటారు. సరే ఎరిశాం గారు, మరి వీటిని భూమిలోకి వేసుకుంటూ ఉన్నారు చాలామంది, అంటే మీరు చెప్పిన విధంగానే చేసుకుంటే పంటలకు ఉపయోగపడుతుంది అంటున్నారు. ఇప్పుడు బిఫోర్ అంటే కల్టివేషన్ అంటే మనము విత్తనాలు వేయకముందే వేయచ్చు అంటున్నారు, అంటే వీటిని ఏమన్నా విత్తనాలకు పట్టియొచ్చా?
0: పట్టియచ్చు, విత్తనాలకు ఇచ్చేటప్పుడు విత్తనాలు పట్టించి కూడా అప్లై చేయొచ్చు. ఇంకోటి మనం డైరెక్ట్ వాటర్తో సప్లై, ఇప్పుడు రెయిన్ ఫెడ్ ఉండదు మాలాంటి వాళ్ళకి, రెయిన్ ఫెడ్ వాళ్ళకి రెయిన్లో వాటర్లో పెట్టి మేము అప్లై చేయలేము కదా. కాబట్టి చెక్క, గానుగ చెక్క, వేరుశనగ చెక్క, ఇది గోవు పేడ, లేకపోతే పశువుల పేడ, వర్మి కాంపోస్టు ఇలాంటి వాటిలో కలిపి వాడితే అది దానికి బతికే అంటే ఇన్స్టంట్ ఫుడ్ ఇచ్చినట్లన్నమాట దానికి, అది బతకడానికి మళ్ళీ తర్వాత దాని భూమిలోకి పోయిన తర్వాత మళ్ళీ అక్కడ బతకడానికి ఇది
1: అవకాశం
0: అయితే.
1: కాబట్టి ఇట్లా కలిపి వేయడం
0: ఈ ఎరువు ఉపయోగపడుతుంది, మనం కలిపిండే ఎరువు ఉపయోగపడుతుంది, ఈ బ్యాక్టీరియా డెవలప్ కావడానికి ఉపయోగపడుతుంది.
1: అంటే ఎరువులతో కలిపి
0: సర్వే బాగా సర్వే కావడానికి, జీవన ఎరువులు బాగా సర్వే కావడానికి మనం సేంద్రియ పదార్థాలు అంటే సేంద్రియ ఎరువులు వాడింటే ఇంకా బాగా డెవలప్ అవుతుంది.
1: సేంద్రియ ఎరువు వాడాలి అంటే సేంద్రియ ఎరువులతో కలిపి దీన్ని వాడుకోవచ్చు అంటారా?
0: వాడుకోవచ్చు, చాలా మంచిగా రిజల్ట్ ఉంది. జీవన ఎరువుల్లో వాడేటప్పుడు మనము 3 మంత్స్కి 4 మంత్స్కి

0: క్రాప్ అయిపోయిన తర్వాత హెవీ ఫ్లవింగ్ చేస్తారు. హెవీ ఫ్లవింగ్ చేస్తే లోపల ఉండే సూక్ష్మజీవులని చని ఎండకు బాగా చనిపోతాయి, అది అంటారు. మన సూక్ష్మజీవులకి ఎఫెక్ట్ అవుతుంది, అవి ఇవి చనిపోతాయి.
1: కాబట్టి హెవీ ఫ్లవింగ్ చేయకూడదు.
0: హెవీ ఫ్లవింగ్ నువ్వు ఇవి అప్లై చేసిన తర్వాత, మొదటే ఇది అప్లై చేయకముందే మొదటే అంత హెవీ ఫ్లవింగ్ చేసి బ్యాడ్ బ్యాక్టీరియాను బ్యాడ్ పురుగులు అంటే తీసేసిన తర్వాత ఇవి అప్లై చేస్తే నెక్స్ట్ ఇయర్ అట్లా ఎక్స్పాండ్ అవుతానే ఉంటున్నాయి. మనం అతిగా ఫ్లవింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, బాగా డీప్గా వెళ్ళిపోతాయి.
1: సరే ఎర్శేమ్ గారు, ఇవి అంటే విత్తనం వేయకముందే అప్లై చేసుకోవచ్చని మీరు చెప్పారు, తర్వాత పంట పెరిగే కొద్దీ కూడా అప్లై చేసుకోవచ్చా?
0: చేసుకోవచ్చు అండి, పంట పెరిగేటప్పుడు చేసుకోవచ్చు, పంట పైన కూడా పిచికారీ చేసుకోవచ్చు. పెస్టిసైడ్స్ కొన్ని గ్రోత్ ప్రమోటర్స్ టైప్లో ఈ మైక్రోజా ఇవన్నీ సూడోమోనస్, ఇవి పైన ఉండే ఫంగిసైడ్ని కూడా కంట్రోల్ చేస్తాయి. అట్లా కూడా మనం ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు.
1: ఇప్పుడు పంట అయిపోతుంది, అయిపోయిన తర్వాత చాలామంది రైతు సోదరులు ఏం చేస్తారంటే ప్లవింగ్ వేసేస్తూ ఉంటారు, అంటే చాలా లోతుకి దున్నాలని చెప్తూ ఉంటారు, దున్నుతూ ఉంటారు. అట్లా దున్నడం వల్ల నష్టం అంటారా?
0: ఈ సైంటిఫిక్ రీజన్స్ డీప్గా అబ్జర్వ్ చేస్తే అతిగా డెప్త్ దున్నడం ఇది పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఈ సూక్ష్మజీవులను బాగా మనం ప్రయోగించుంటాము, అవన్నీ మరి ఎండ వేడికి చనిపోయే అవకాశం ఉంటుంది.
1: చనిపోతాయి
0: మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పంటకు మళ్ళీ అప్లై చేసుకోవాలి. కాబట్టి అతిగా డెప్త్ లేకోకుండా ఎంతవరకు అంతవరకే చేసుకోవడం మంచిది.
1: ఎక్కువ లోతు దున్నుకోకుండా?
0: అవును.
1: అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఎక్కువ లోతు దున్నితే ఏమన్నా అవశేషాలు బయట
0: బ్యాడ్ అవశేషాలు, అంటే మొదట మీరు అప్లై చేయకముందే బ్యాడ్ అవశేషాలను తీసేసి ఇవి బాగా ఉపయోగించిన తర్వాత ఇంకోటి రైతుకు బ్యాడ్ చేసే అంటే కీడు చేసే సూక్ష్మజీవుల్ని చంపేస్తాయి ఇవి. నీకు ఇంకా అంత అవసరం లేదు,
1: ఆల్రెడీ ఇవే చంపేస్తాయి.
0: ఇంకా అప్పుడు మళ్ళీ ఎందుకు అనవసరం డీప్ టీలింగ్? నీకు ఖర్చు తగ్గిపోతుంది కదా, డీప్ టీలింగ్ అంతా చేయడం వల్ల
1: ఖర్చు పెరుగుతుంది. ఎందుకంటే పెట్టుబడులు పెరిగిపోతాయి. ఆల్రెడీ ఇవి చంపేస్తాయి కాబట్టి అంత అవసరం లేదు. మరి ఇప్పుడు ఇవి కొత్తగా వచ్చాయి లేకపోతే ఇంతకుముందు నుంచి కూడా ఉన్నాయి మీరు చెప్పారు యాక్చువల్గా, అంటే పాతకాలంలో కూడా ఉన్నాయి కానీ అవి వాళ్ళకి పేర్లు తెలియవు.
0: పాతకాలంలో ఏమంటే వారికి పేడలో ఉన్న దాంట్లో ఏదో సూక్ష్మజీవులు ఉన్నాయి, అవి మనకు ఉపయోగపడుతున్నాయని మాత్రమే వాళ్ళకి ఇండికేషన్ ఉంది. కానీ డీప్గా వాళ్ళు దీనికి ప్రత్యేకమైన పేరు పెట్టి ఈ బ్యాక్టీరియా అంటే మనం సైంటిఫిక్గా అంతా ఇప్పుడు సైన్స్ బాగా డెవలప్ కావడం వల్ల, శాస్త్రీయత బాగా తెలియడం వల్ల శాస్త్రజ్ఞులు కూడా మంచివి సపరేట్ బ్యాక్టీరియా చేసి ఒక్కొక్క బ్యాక్టీరియా ఒక్కొక్క పంటలకు ఉపయోగపడే బ్యాక్టీరియా కూడా ఉన్నాయి. అవి అంత డీప్గా మనం ఇంకా మన సైన్స్ మన ఇండియాలో యూజ్ చేయడంలే. సైన్స్ డెవలప్ అయింది కానీ సపరేట్ ఒక పంటకి ఇప్పుడు రైజోబియం ఉందనుకో, ఓన్లీ పల్సస్ కొట్టే బాగా పనిచేస్తుంది. మిగతా దానికి అజిటో బ్యాక్టీరియా ఉందనుకో, అజిటో బ్యాక్టీరియా వచ్చేసి ఓన్లీ ప్యాడీ అంటే గ్రాస్ గడ్డి జాతి
1: మాత్రమే
0: బాగా పనిచేస్తుంది. అజిటో బ్యాక్టీరియా, అజోస్పైరిలం ఇలాంటివి అట్లా ప్రత్యేకమైన పంటలకు ప్రత్యేకమైన బ్యాక్టీరియా ఫర్టిలైజర్స్ ఉపయోగించుకోవచ్చు.
1: సరే ఎర్శేమ్ గారు, ఇప్పుడు ఏమైందంటే చాలామంది రైతు సోదరులు రసాయనిక మందులు వాడడం వల్ల అంటే పంట ఉత్పత్తులు కూడా కలుషితం అయిపోతున్నాయి.
0: అవును.
1: కాబట్టి ఈ జీవన ఎరువులు వాడితే అదేమన్నా తగ్గిపోతుందా?
0: జీవన ఎరువులు ఎంత అంటే నేను సబ్జెక్టు గురించి చెప్తున్నానని గొప్ప కాదు, కానీ ఈ జీవన ఎరువులు మన సేంద్రియ ఎరువులున్న సీసము అంటే లెడ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయేమో, కానీ ఈ జీవన ఎరువులు వాడే వాళ్ళ దాంట్లో ఏమీ ఎఫెక్ట్ ఉండదు. సేంద్రియ పదార్థాలు చాలా టేస్టీగా ఉంటాయి, రుచికరంగా ఉంటాయి ఈ జీవన ఎరువులు వాడిండే చోట. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ క్యాన్సర్ ఇలాంటి డిసీజుల్ని మనం ఈ విధంగా అంటే, ఎందుకంటే ఇప్పుడు సేంద్రియ ఎరువులు కావాలంటే ప్రతి చోట దొరకవు. పశువులు ప్రతి ఊరు పెంచడం చాలా కష్టంగా ఉంది. ఇవే మనకి ప్రత్యామ్నాయంగా వచ్చే భవిష్యత్తులో మనకు
1: ఉపయోగపడే
0: అవకాశం ఎక్కువగా ఉంది.
1: బాగుందండి ఎర్శేమ్ గారు, అంటే మామూలు ఎరువులు వేయడమే కాకుండా జీవన ఎరువులు అలాగే శిలీంధ్రాలు క్రిమి సంహారకాలు వాడడం వలన మరి పంటలు ఏ విధంగా పెరుగుతాయి, అలాగే వీటి ఉపయోగం ఏ విధంగా ఉంటుంది, ఇవి ఎక్కడ లభ్యమవుతున్నాయి, వీటిని ఉపయోగించుకుంటే రైతు సోదరులకి ముందుకి ఎలాంటి పంటలు పండించుకోవచ్చు అన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్తే రాజుగారు.
1: మీరు ఇంతవరకు బెళుగుప మండలం తగ్గుపర్తి అభ్యుదయ రైతు శ్రీ ఎం ఎరిస్వామి గారితో పరిచయం విన్నారు. జీవన ఎరువులు, శిలీంద్రియాలు, క్రిమి సంహారకాలు వాడకం వలన ఉపయోగాల గురించి
2: మీకు పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు,
3: ప్రధానమంత్రి కిసాన్.

0: వయస్సు నిశ్చితం.
1: 18 నుంచి 47 వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
0: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
1: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
0: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన. అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇప్పుడు విందాం ఓ భూగర్భ జల చైతన్య గీతం.
3: తులకరి జల్లు జీవమురా మొలకలు పండు.

0: फसल बीमा।
1: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
2: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
1: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
2: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
1: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
3: చివరిగా వినండి వాతావరణ వివరాలు. భారత వాతావరణ శాఖ, గ్రామీణ కృషి వాతావరణ సేవా విభాగం, ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిస్తున్న వాతావరణ సమాచారం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతున్నాయి. రాబో రోజుల్లో అక్కడక్కడ చిరు జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 34.2 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రతలు 24.1 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చు. నైరుతి దిశగా గాలులు గంటకు 14 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం పూట 55 నుంచి 80%, మధ్యాహ్నం పూట 30 నుంచి 45% నమోదయ్యే అవకాశం ఉంది. భూమిలో సరిపడ తేమ ఉన్నప్పుడు వర్షాధార పంటలైన వేరుశనగ, కంది, ఆముదం మరియు ప్రత్తి పంటలను ఈ నెలలో విత్తుకోవచ్చు. రైతులు తగినంత వర్షం కురిసిన తర్వాత మాత్రమే ఈ పంటలను విత్తుకోవాలి. వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. మళ్ళీ కిసాన్ వాణి కార్యక్రమంలో కలుద్దాం. అందాక సెలవు మరి. నమస్తే.
4: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
5: శ్రోతలు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ వివి రమణ గారు పాడిన లలిత గీతాలు వింటారు.
1: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ వివి రమణ గారు ఆలపించిన భక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి, ఇందరికీ అభయము ఇచ్చుచేయి అన్నమాచార్య కృతి.

0: మీరింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ వివి రమణ గారు ఆలపించిన భక్తి గీతాలు విన్నారు.
1: మీరింతవరకు లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ వివి రమణ గారు పాడిన లలిత గీతాలు విన్నారు.

0: పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో మొదటి ఉత్తరం కర్ణాటక చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరందరూ కోరుతున్న పాట తారక రాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సీతారాం శాస్త్రి గీతం సంగీతం కోటి.
1: అమ్మగారు అమ్మగారు ఒట్టి చెప్పండి అమ్మగారు.
2: ఏంటది
1: అందరిలా చూడరుగా నన్ను మీరు?
2: అంటే
1: ఏదో నా తోచింది మంచు చెడ్డ చేసేస్తూ ఉంటా కదా.
2: అయితే
1: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
2: రాదులే.
1: అంటే?
2: అంటే
1: నేనంటే
2: నువ్వంటే
1: మీకెంతో
2: నాకెంతో
1: ఇష్టం అన్నమాట.

మీరు విన్న ఆ పాట గోపాలుడు భూపాలుడు చిత్రంలోనిది. కోరినవారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుందర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం విచిత్ర బంధం చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. వీరందరి కోసం విచిత్ర బంధం చిత్రం నుండి ఈ పాట

కార్యక్రమంలో ఇప్పుడు విందాం. కటకటాల రుద్రయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం జేవి రాఘవులు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు సింగనమల నుండి లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి.

అభిలాష కార్యక్రమంలో బృందం జీవిత చక్రం చిత్రం కోసం ఘంటసాల పాడిన ఆరుద్ర గీతం సంగీతం శంకర్ జయకిషన్ ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి భారతీబాయి జ్యోతిబాయి అంజలీబాయి రాజనందిని రమేష్ లోద్ అజయ్ లోద్ ఆదిత్య లోద్ కిరణ్ జాన్విక విశ్రుత్ లక్ష్మీ ప్రహ్లాద శివనారాయణ్ శకుంతల దీక్షిత స్వరూప భారతి భరత్ వీరందరి కోసం జీవిత చక్రం నుండి ఈ పాట

0: చేస్తావా? తండ్రి తప్పు చెబుతోంది, కొంటె నవ్వు చెబుతోంది, మూగ మనసులో మాట ఓ పిల్ల. వస్తావా మురిపిస్తావా? వస్తావా మురిపిస్తావా? ఓ పిల్ల.
1: అభిలాష కార్యక్రమంలో చివరిగా విందాం. నీ స్నేహం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్. కోరుతున్న శ్రోతలు

శ్రోతలింతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. దేశీయంగా ప్రైవేటు రంగంలో రూపొందిన మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ ఒకటి విజయవంతంగా కక్ష్యలోకి చేరడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో ప్రకటించింది. ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా

ఎంపికైంది. ఉగ్రవాదంపై భారత్ అవలంబిస్తున్న జీరో టాలరెన్స్ విధానం కేవలం మాటలకే పరిమితం కాదని, అది దేశ దృఢ సంకల్పమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళం రాష్ట్రాల్లో రేపటి వరకు కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇక వార్తల వివరాలు. భారత స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగం విజయాన్ని అందుకుంది. మిషన్ ఆగమంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. నిర్దేశిత ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో ప్రైవేటు రంగంలో ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలో 3వ దేశంగా భారత్ అవతరించింది. ఈ విజయాన్ని సాధించిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలిపారు. దేశీయంగా ప్రైవేటు రంగంలో రూపొందిన మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 విజయవంతంగా కక్షలోకి చేరడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి ప్రధానమంత్రి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ విజయం దేశంలోని యువతకు స్ఫూర్తినిస్తుందని, ఆవిష్కరణల వైపు వారు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ, ఈ సందర్భంగా టీమ్ విక్రమ్ 1 సభ్యులను స్వయంగా కలవాల్సిందిగా ప్రధానమంత్రి ఆహ్వానించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో ప్రకటించింది. ఫీచర్ ఫిలిమ్స్ జ్యూరీ చైర్మన్ జయరాజ్, నాన్ ఫీచర్ ఫిలిమ్స్ జ్యూరీ చైర్మన్ అసీం కుమార్ సిన్హా సంయుక్తంగా ఈ అవార్డుల వివరాలను వెల్లడించారు. బాలీవుడ్ చిత్రం ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. భ్రమయుగం చిత్రంలో నటనకు ముమ్మట్టి, అలాగే చందు ఛాంపియన్ నటనకు గాను కార్తిక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. ఆర్టికల్ 370 చిత్రంలో నటనకు గాను యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. అమరన్ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా రాజ్ కుమార్ పెరియాస్వామి ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్లు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆధార్ మొబైల్ యాప్ డౌన్లోడ్ల సంఖ్య 4 కోట్ల మార్కును దాటినట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ ఈరోజు వెల్లడించింది. సులువైన, సురక్షితమైన డిజిటల్ గుర్తింపు సేవలపై దేశ ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి ఈ సంఖ్య నిదర్శనమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు దాదాపు 49 లక్షల మంది పౌరులు మొబైల్ నంబర్లను ఈ యాప్ సహాయంతో అప్డేట్ చేసుకున్నారని, భద్రతాపరంగా అత్యంత కీలకమైన బయోమెట్రిక్ లాక్ లేదా అన్లాక్ సదుపాయాన్ని 1.9 కోట్ల సార్లు వినియోగదారులు ఉపయోగించుకున్నారని పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లోని సిలిగురి పరిధిలో గల జుమాగచ్ సరిహద్దు భద్రతా దళం క్యాంపును ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బీఎస్ఎఫ్ జవాన్ల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యాంపు ప్రాంగణంలో మొక్కలు నాటిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన ప్రహరీ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా దేశ సరిహద్దు ప్రాంతాలను మరింత బలోపేతం చేయటం, శాంతి భద్రతల సమీక్షతో పాటు జనన మరణాల నమోదు ప్రక్రియ వంటి కీలక అంశాలపై ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఉగ్రవాదంపై భారత్ అవలంబిస్తున్న జీరో టాలరెన్స్ విధానం కేవలం మాటలకే పరిమితం కాదని, అది దేశ దృఢ సంకల్పమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన ఫోర్సెస్ ఫస్ట్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్లో దేశీయంగా అభివృద్ది చేసిన అత్యాధునిక క్షిపణి వ్యవస్థలైన ఆకాశ్ తీర్, ఆకాశ్ క్షిపణులు, బ్రహ్మోస్ సహా ఇతర రక్షణ సంపత్తిని వినియోగించినట్టు ఆయన వెల్లడించారు. గడిచిన 12 ఏళ్లలో రక్షణ రంగాన్ని పునరుద్ధరించడం, బలోపేతం చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాజ్నాథ్ తెలిపారు. రక్షణ సంసిద్ధతను పెంచడంతో పాటు సైనిక దిగుమతులను గణనీయంగా తగ్గించటమే ప్రభుత్వ సంకల్పమన్నారు. దేశీయ రక్షణ ఉత్పత్తి రంగాన్ని

0: మరింత ఊతమిచ్చేలా ఈ ఏడాది సరికొత్త రక్షణ కొనుగోలు విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
1: భారత దేశ్ మే హాలాత్ బదల్ చుకే హై. ఆజ్ మోదీజీ కే నేతృత్వ మే భారత్ ఉస్ ముకామ్ తక్ పహుంచా హై కి దూసరే దేశ్ అబ్ భారత్ కీ నీతియో కా అనుసరణ కర్ రహే హై. ఇండో పసిఫిక్ క్షేత్ర మే ఆర్థిక, సామరిక ఔర్ సాంస్కృతిక సంబంధో కో ఏక్ నయీ బులందీ దీ హై. ముజే పూర్ణ విశ్వాస హై కి జబ్ భారత్ వర్ష 2047 మే 100 వర్ష పూరే కరేగా తబ్ దునియా భారత్ కో సబ్సే ఆత్మ నిర్భర రక్షా శక్తి కే రూప్ మే దేఖేగీ ఐసా మేరా పూరా విశ్వాస హై.
0: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. నగర శివారులోని రామోల్ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో 5 కార్మికులు సజీవ దహనమవ్వగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆర్ఏఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృత కుటుంబాలకు సానుభూతిని తెలియజేసిన ఆయన గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు

0: भारतवर्ष 2047 में 100 वर्ष पूरे करेगा तब दुनिया भारत को सबसे आत्मनिर्भर रक्षा शक्ति के रूप में देखेगी, ऐसा मेरा पूरा विश्वास है।
1: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. నగర శివారులోని రామోల్ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో 5 కార్మికులు సజీవ దహనమవ్వగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆర్ఏఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృత కుటుంబాలకు సానుభూతిని తెలియజేసిన ఆయన గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున, అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖకు చెందిన తపాలా శాఖ అధికారిక చిహ్నం రూపకల్పన కోసం జాతీయ స్థాయి పోటీని ప్రారంభించింది. ఇన్నోవేట్ ఇండియా మైగోవ్ ప్లాట్ఫామ్ వేదికగా ఈ పోటీని నిర్వహిస్తున్నట్టు తపాలా శాఖ వెల్లడించింది. విశ్వాసం, నమ్మకం, నిరంతర సేవ, డిజిటల్ ఆవిష్కరణల వంటి సంస్థ మూల విలువలు ప్రతిబింబించేలా ఒక విశిష్ట బ్రాండ్ అంబాసిడర్ను సృష్టించడమే ఈ పోటీ ప్రధాన లక్ష్యం. ఆసక్తిగల అభ్యర్థులు తాము రూపొందించిన ఒక ఒరిజినల్ మస్కట్ డిజైన్ పేరు, అలాగే ఆ డిజైన్ వెనుక ఉన్న ఆలోచనను వివరిస్తూ మైగోవ్ పోర్టల్లో సమర్పించాలి. భారత స్టార్ షట్లర్ ఒలింపిక్ పథక విజేత పీవీ సింధు టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్ ఫైనల్స్కి చేరింది. చైనాకు చెందిన చెన్ యూఫీతో ఈ రోజు జరిగిన సెమీఫైనల్ పోరులో తొలి సెట్ను సింధు 21-19 కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2వ సెట్లోనూ సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో చెన్ యుఫీ గాయం కారణంగా మ్యాచ్ నుంచి అర్ధంతరంగా తప్పుకుంది. దీంతో సింధు నేరుగా ఫైనల్కు చేరుకుంది. వాతావరణం. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో రేపటి వరకు కొన్ని ప్రాంతాల్లో అత్యంత తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, మధ్య మహారాష్ట, మరాఠ్వాడా ప్రాంతాల్లో రేపటి వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది. అలాగే కేరళం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రాష్ట్రంలోని 7 జిల్లాలకు ఐఎండీ అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. రేపటి వరకు ఉత్తర కేరళంలోని 5 జిల్లాలకు ఎల్లుండి, 3 జిల్లాలకు యెల్లో అలర్ట్ పొడిగించారు. లద్దాఖ్ ఉద్యమనేత, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ను అవసరమైన వైద్య సేవల నిమిత్తం ఈరోజు ఢిల్లీలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష తీస్తున్న సంగతి తెలిసిందే. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశీయంగా ప్రైవేటు రంగంలో రూపొందిన మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 విజయవంతంగా కక్షలోకి చేరడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో ప్రకటించింది. ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యింది. ఉగ్రవాదంపై భారత్ అవలంబిస్తున్న జీరో టాలరెన్స్ విధానం కేవలం మాటలకే పరిమితం కాదని, అది దేశ దృఢ సంకల్పమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. ఒక్కడు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన గుణశేఖర్ గీతం, సంగీతం మణిశర్మ.

శ్రోతలు, ఇంతవరకు జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీమతి అనసూయదేవి బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం దేవత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం చక్రవర్తి.

Darling, light. No, Papa. Open your mouth.

మీరు విన్న ఆ పాట దేశోధారకుడు చిత్రం కోసం పి సుశీల బృందం పాడిన మధుకూరి జాన్సన్ గీతం, సంగీతం కేవి మహదేవన్. ఇప్పుడు విందా చిన్ని కృష్ణుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం సమర్పణ.